వాయి భగవం సదా సుప్రభాతం. విజ్ఞానకోశ వినతావన విశ్వహృద్య ధర్మైక భవ్య గుణగుంభిత దైవతాద్య సాకార సత్వర సచిత్రిత

శ్రీరంగభట్టరితి సత్కవి సంప్రణీతం సంకీర్తనేన సకలార్థఫల ప్రసిద్ధం.

సమ్మోహకౌ సకలమోహ విభంజకౌ చ తాపత్రయోపశమనో హిదయాభిశేషౌ శ్రీ శిరిడి సాయి చరణౌ శరణం ప్రపద్యే. సత్య ప్రధాన సమతా గుణ సౌమ్యశీల శ్రీచంద్రహాస చిరవాంఛిత

0: FM 90.4.
1: కాబట్టి నాయనా, నువ్వు ఎక్కడ లంకా పట్టణం దక్షిణ దిక్కులను ఊర్యోజన వల్ల సముద్రమును దాటి విడితే కాంచన లెక్క. ఎక్కడ కైలాస పర్వతం? ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు దాటిపోయిన తర్వాత కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతానికి, ఋషభము అన్న పర్వతానికి మధ్యలో ఓషధీ పర్వతం. నువ్వు ఆ ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణకరణి, సంధానకరణి అని నాలుగు ఓషధులు. ఆ నాలుగు ఓషధుల్ని ఆ పర్వతం మీద వెతికి పట్టరావాలి. వాటి వాసన తగిలితే చనిపోయిన వాళ్ళు లేస్తారు. విశల్యకరణి, బాణపు ములుకులు లోపలుండిపోయిన వాళ్ళకి బాణపు ములుకులు ఊడిపడిపోయి స్వస్థత పొందుతారు. సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అంటుకుంటాయి. సావర్ణకరణి, రంగు మారిపోయే మరణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మళ్ళీ తేజస్సు పొందుతారు. ఆ నాలుగు ఓషధులు పట్టరమన్నారు. అంతే, మాటొకటే ఇంకా వినపడింది. మహానుభావుడు ఎగిరి త్రికూటాచలం మీదకి వెళ్ళి, అక్కడి నుంచి మలయ పర్వతం మీదకి ఎగిరి, మలయ పర్వతం

నుంచి ఒక్కసారి ఆ పర్వత శిఖరములు కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారంతే. కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు. అది హనుమ యొక్క వేగం అంటే. అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు, కాపాడి తీరుతారు మహానుభావుడు. ఆయన ఒక్కసారి వెళ్ళి ఆ కైలాస పర్వతం మీద సబ్రహ్మకోశం రజతాలయం చ శక్రాలయం రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మ శిరస్య దీప్తం దదర్శ వైవస్వత కింకరాంశ్చ వజ్రాలయం వైశ్రవణాలయం చ సూర్యప్రభం సూర్య నిబంధనం చ బ్రహ్మాసనం శంకర కార్ముకం చ దదర్శనాభిం చ వసుంధరాయాః. ఆ కైలాస పర్వతం మీద బ్రహ్మగారు నివసించే ప్రదేశం, కైలాస పర్వతం ఇంద్రుడు నివసించే ప్రదేశం, శివుడు విలాసంగా అప్పుడప్పుడు సరదాకి బాణములను ప్రయోగించేటటువంటి ప్రదేశం, ఈశ్వరుడి చేత బ్రహ్మగారి యొక్క ఐదవ తల ఖండింపబడి కింద పడేసినటువంటి ప్రదేశం, బ్రహ్మ ఇంద్రుడకు వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం, కుబేరుని యొక్క నిలయం, సూర్యకాంతిని తగ్గించడానికి ఒరిపిరి పట్టడానికి విశ్వకర్మ సూర్యబింబాన్ని పట్టుకుని బంధించి నిలబెట్టినటువంటి ప్రదేశం, దర్శనం ఇవ్వడం కోసమని దేవతలకి దర్శనమిచ్చేటప్పుడు బ్రహ్మగారు వచ్చి కూర్చునేటటువంటి ఆసనం ఉన్నటువంటి ప్రదేశం, శంకరుడు విలాసంగా తన ధనస్సుని నిలబెట్టేటటువంటి ప్రదేశం, పాతాళంలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి బిలద్వారం ఉన్న ప్రదేశం, వీటన్నిటినీ చూసి కైలాస పర్వతానికి పక్కన ఉన్నటువంటి కాంచన పర్వతానికి ఋషభ పర్వతానికి మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టుకెళ్ళిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి. రామకార్యం మీద కావలసి వచ్చి నేను మీ దగ్గరికి వస్తే మీరు రామకార్యం మీద ఉపకారం చెయ్యకుండా ఓషధుల్ని దాస్తారా, ఉండండి మీ పని చెప్తానన్నారు. సతం సముత్పాట్య ఖముత్పపాత విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్ సంస్తూయమాన కచరైరనేకై జగామ వేదాత్ వేగాద్ గరుడో గ్రవేగః. ఆయన యక్షులు సిద్ధులు దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెళ్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆకాశ మార్గంలో గరుత్మంతుడుస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు. దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి విశల్యకరణి సంధానకరణి సవర్ణకరణి ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత నశి అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు. పూర్వం కన్నా విశేషమైనటువంటి తేజస్సు పొందారు. వీళ్ళందరూ లేచి ఇక్కడ నిలబడి సంతోషాన్ని పొందారు. అక్కడ ఇంద్రజిత్తు వెళ్ళి రావణాసురుడితో యుద్ధభూమిలో కొన్ని కోట్ల వానరములతో సహా రామలక్ష్మణుల్ని నేను సంహరించానని చెప్పాడు. ఆయన అక్కడ సంతోషించే లోపలే ఇక్కడ వానరులందరూ లేచి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తూ ఎంతో సంతోషంతో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని మనం అంటాం. ఇవాళ తీసుకొచ్చారు కదా నాకు కనపడని ఓషధుల్ని మళ్ళీ తీసుకెళ్ళి నేనెందుకు పెట్టాలని ఊరుకోవాలి. ఎక్కడ తెచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ సృష్టించారు ఆ శిఖరాన్ని. కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఉంచకూడదని ఆ సంజీవనీ పర్వతాన్ని అలా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఉంచేశారు మహానుభావుడు. తప్ప ఆ పర్వత శిఖరపు పెళ్ళ ఏదో విరిగిపోయిందని ఎక్కడో పడిపోయిందని రామాయణంలో ఎక్కడా లేదు. శ్రీరామాయణంలో మాత్రం ఎలా తీసుకొచ్చారో అలాగే సంజీవనీ పర్వతాన్ని తీసుకెళ్లి ఓషధీ పర్వతాన్ని మళ్ళీ ఆ కైలాసము ఋషభము అనేటటువంటి రెండు పర్వతాల మధ్యలో స్వామి హనుమ ఉంచారు. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు లేచన్నాడు. ఇంత క్రుద్ధుడై ఇంద్రజిత్ చేసినటువంటి ఈ పనికి ప్రతీకారం, బాగా చీకటి పడిపోయింది, అందరూ సంహరింపబడ్డారని ఏమారి ఉన్నారు రాక్షసులు, కాబట్టి కాగడాలు పట్టుకుని మీ అందరూ ప్రాకారం దూకి లంకాపట్టణంలో ప్రవేశించి లంకాపట్టణాన్నంతటినీ కాల్చేసేయండి అన్నాడు. వానరులందరూ కాగడాలు పట్టుకుని లంకలోకి దూకేశారు, అంటించేశారు. ఎక్కడ చూసినా సతం సముత్పాట్య ఖముత్పపాత. ఆ శిఖరంతో వచ్చినటువంటి హనుమ మళ్ళీ ఆ శిఖరాన్ని పట్టుకుని వెళ్ళిపోగానే వీళ్ళందరూ లంకాపట్టణాన్ని దహించేశారు. ఆ బంగారు స్తంభాలు కరిగిపోతున్నాయి, బంగారము వెండి ప్రవహిస్తున్నాయి, రత్నములు వజ్రములు వైఢూర్యములు పెటిల్లు పెటిల్లు అని పేలిపోతున్నాయి. ఆ రాత్రివేళ మరణిస్తున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆ రాక్షసులందరూ పరుగులు తీస్తున్నారు. రావణాసురుడు
కరుని యొక్క కుమారుడైన మకరాక్షుడు అనబడేటటువంటి రాక్షసుని పిలిచి ఆయన్ని యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఆయన

0: రాక్షసులతో కలిసి యుద్ధానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడిని రామచంద్రమూర్తి మట్టు పెట్టారు. అయిపోయింది. అప్పుడు మళ్ళీ తాను చంపినటువంటి వాళ్ళని మళ్ళీ రామచంద్ర ఆ హనుమ పర్వతాన్ని తీసుకొచ్చి ఓషధుల్ని తీసుకొచ్చి బతికించాడనేటటువంటి ఆగ్రహాన్ని పొందినటువంటి ఇంద్రజిత్ మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరి మళ్ళీ పూర్వం ఎలా చేస్తాడో అలాగే వెడతాడు అభిచార హోమం చేయడానికి. వెళ్ళి మళ్ళీ అభిచార హోమం చేశాడు. మళ్ళీ అగ్నిహోత్రం విజయ సూచనలు ఇచ్చింది. మళ్ళీ రథం ఎక్కాడు. మళ్ళీ రథం ఎక్కి మళ్ళీ మేఘాల చాటుకెళ్ళి మళ్ళీ బాణపరంపర కురిపిస్తున్నాడు. బాణపరంపర కురిపిస్తే రామలక్ష్మణులకు కూడా ఒంటి నిండా బాణములు తెగాయి. ఎంతోమంది యోధులు పడిపోతున్నారు. చూసి చూసి లక్ష్మణమూర్తి అన్నాడు, ఇన్ని మాటలు వస్తాడు, ఇన్ని మాటలు ఇలా ఇబ్బంది పెడతాడు. ఎప్పుడూ అధర్మ యుద్ధమే, ఎప్పుడూ మాయా యుద్ధమే, కంటికి కనపడడు, మేఘాల చాటు నుంచి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఈసారి వార్చనన్నయ్య బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తుని సంహరిస్తానన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, అయుద్ధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయంతం ప్రమత్తం వా నత్వం హంతుమిహార్హసి. ఆయుధం చేతిలో పట్టుకొని వాణ్ణి, కంటికి ఎదురుగుండా కనపడుతూ యుద్ధం చెయ్యని వాణ్ణి, అంజలి ఘటించిన వాణ్ణి, శరణాగతి చేసిన వాణ్ణి, పలాయన మంత్రం పఠిస్తూ పారిపోతున్న వాణ్ణి చంపకూడదు. కాబట్టి మన కంటికి ఎదురుగుండా కనపడి యుద్ధం చెయ్యట్లేదు. ప్రచ్ఛన్నంగా యుద్ధం చేసేవాణ్ణి సంహరించే అధికారం మనకి లేదు. కాబట్టి లక్ష్మణ, మనం ధర్మానికి కట్టుబడాలి. కానీ ఇవాళ ఇంద్రజిత్తు మాత్రం ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు. ఓర్చుకుంటూ బహుపరాకుగా చూసి ఎటువైపు నుంచి బాణములను ప్రయోగిస్తున్నాడో ఆ బాణములను ఆకాశంలోనే విరగ్గొట్టు. విరగ్గొడుతూ మేఘనాథుడు ఎక్కడున్నాడో చూసి అటు బాణప్రయోగం చేసి ఇంద్రజిత్తుని సంహరిద్దాం అన్నాడు. ఈ మాటలు విన్నాడు ఇంద్రజిత్తు. రామలక్ష్మణులు చాలా పరాకుగా ఉన్నారు. ఇప్పుడు యుద్ధం చేస్తే చాలా ప్రమాదం. వీళ్ళ బుద్ధి యందు మోహాన్ని పుట్టించాలి. వీళ్ళందరూ ఏమరపాటు చెందాలి. ఏమరపాటు చెందిన తరువాత మళ్ళీ నేను మేఘాల్లో నిలబడి వీళ్ళందరినీ సంహరిస్తాను. వీళ్ళ బుద్ధికి వైక్లభ్యం కల్పించాలని లంకలోకి వెళ్ళిపోయాడు. లంకలోకి వెళ్ళిపోయి మళ్ళీ రథమికి యుద్ధానికి వచ్చాడు. వచ్చిన వాడు ఈసారి రామచంద్రమూర్తి ఉన్నటువంటి ఉత్తర ద్వారం వైపుకి రాలేదు. హనుమ ఉన్న పశ్చిమ ద్వారం వైపుకి వెళ్ళాడు. హనుమ కదా తీసుకొచ్చారు, ఇప్పుడు హనుమ బుద్ధిని మోహపెట్టాలి. అందుకని ఇంద్రజిత్తుతో దృష్ట భ్రాతరో రామలక్ష్మణౌ రణయాభిజ్ఞతో వీరౌ మాయాం ప్రాదుష్టరో తదా. ఒక మాయ చేసి రామలక్ష్మణుల్ని ఏమార్చాలి, యుద్ధం చేయకుండా చేసేయాలి. చేసేసి రామలక్ష్మణులతో పాటు వానర సైన్యాన్ని సంహరించాలనుకున్నాడు. ఇంద్రజిత్తు రథే స్థాప్య సీతాం మాయామయీం తత బలే నమహతా వృత్య తస్యా వధమరోచయత్. తన రథంలో మాయ చేత సృష్టించినటువంటి ఒక సీతమ్మని తీసుకుని పశ్చిమ ద్వారం దగ్గరికి వచ్చాడు. ఆ రథంలో ఉన్నటువంటి సీతమ్మ ముమ్మూర్తులా అసలు సీతమ్మలాగే ఉంది. ఆవిడ సదదర్శ హుతానందాం సీతాం ఇంద్రజితో రథే ఏక వేణీధరాం దీనాం ఉపవాస కృశాననాం పరిక్లిష్టైక వసనాం అమృజాం రాఘవ ప్రియాం రజోమలభ్యాం ఆలిప్తై సర్వగాత్రైర్వరస్త్రియం. ఆవిడ ఒంటి జడ వేసుకుని ఉపవాసములతో కృషించిపోయినదై మట్టి పట్టినటువంటి ఒక పట్టుబట్ట కట్టుకుని రామా రామా లక్ష్మణ అని అరుస్తూ కంటి వెంట బాష్పధారలు కారుస్తూ ఏడుస్తూ భయంతో కదిలిపోతూ సీతమ్మ తల్లి అశోకవనంలో శిశుపావృక్షం కింద ఎలా ఉంటుందో అటువంటి మాయాసీతని సృష్టించి రథంలో పెట్టుకుని పశ్చిమ ద్వారం దగ్గరికి వచ్చాడు. ఆవిడ ఆ సీతమ్మ మాయాసీత అచ్చు సీతమ్మలాగే ఏడుస్తోంది. ఈయన గృహీతమూర్తజాం దృష్ట్వా హనుమాన్ దైన్యమాగతః శోకజం వారి నేత్రాభ్యాం అశ్రుజాన్ మరుతాత్మజః. హనుమ ఒక్కరే అశోకవనంలో సీతమ్మ ఎలా ఉందో ఇన్ని కోట్ల వానరములలో చూసినవాడు. సీతమ్మని అలా ఉంటే సీతమ్మ కాదా గుర్తుపట్టి చెప్పగలిగిన వారు హనుమ ఒక్కరే. హనుమ బుద్ధిని కానీ ఇప్పుడు మోహపెడితే, ఈవిడే సీతమ్మ అని హనుమ నమ్మితే, సీతమ్మని తాను మాయాసీతని చంపేస్తే, ఆ సీతమ్మ తలని మొండాన్ని హనుమ చూస్తే, ఆయన కానీ రాముడితో చెప్తే రాముడు కూడా నమ్మి కుప్పకూలిపోతాడు. రాముడు కూలిపోతే లక్ష్మణుడు కూలిపోతాడు. వాళ్ళ బుద్ధి ఎంతో మోహం వస్తుంది.
1: రామ లక్ష్మణ హనుమల యొక్క

బుద్ధిలో మోహం పుట్టి యుద్ధం చేయడం మానేస్తే ఇప్పుడు ఇంకా పడగొట్టేయడం చాలా తేలిక. కాబట్టి ఆవిడని వచ్చినటువంటి వాడు గృహీతమూర్తజాం దృష్ట్వా ఆవిడ జుత్తు పట్టుకుని ఘోరంగా ఏడుస్తుంటే ఎడంచేత్తో జుత్తు పట్టుకుని రథంలో ఈడుస్తూ నిలబడ్డాడు. అది చూడగానే హనుమ యొక్క మనస్సు విచలితమైపోయింది. నా తల్లి సీతమ్మే ఎంత దారుణం, ఆ తల్లి జుత్తు పట్టుకుని ఏడవడమా ఏడుస్తుంటే అని ఆయన ఇంకా చూడలేక కన్నుల వెంట బాష్పధారలు కారుస్తూ నా తల్లికి ఇంత ఆపద అని ఆ ఇంద్రజిత్తుని చూసి దురాత్మన్ ఆత్మనాశాయ కేశపక్షే పరామృష బ్రహ్మర్షీణాం కులే జాతో రాక్షసీం యోనిమాశ్రిత ధిక్త్వాం పాప సమాచారం యస్యతే మతిరీదృశి నృశంసానార్య దుర్వృత్త క్షుద్ర పాప పరాక్రమ అనార్యస్యే దృశం కర్మ ఘృణాతే నాస్తి నిర్ఘృణ. నువ్వు ఎంత తేజోవంతుడవైనా రాక్షసుడుగా జన్మించిన వాడివి కాబట్టి ఇంత నిర్దయతో ఇంత క్రూరకర్మని చెయ్యగలిగావు. నృశంసమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడా, దుర్వృత్తుడా, క్షుద్రుడా, పాపకర్మ కలిగిన వాడా, ఒక స్త్రీని అలా హింసించడానికి నీకు సిగ్గులేదా అని అడుగుతున్నారు. ఈలోగా సుగ్రీవస్యంచ రామశ్చ ఇన్నిమిత్తం ఇహాగతాః తాం హనిష్యామి వైదేహీం అద్వైవ తవపశ్యతః. ఆ ఇంద్రజిత్తు నా సుగ్రీవుడు రామలక్ష్మణులు అందరూ అటువైపు యుద్ధం చేస్తున్నారన్న విషయాన్ని చూసిన వాడై ఒక్కసారి హనుమ చూస్తుండగా ఆ మాయాసీత యొక్క కంఠాన్ని తన కత్తితో కోసేశాడు. కోసేసేటప్పటికీ గిలగిల గిలగిల తన్నుకుంటూ ఆ రెండు శరీర భాగములు కింద పడిపోయాయి. కింద పడగానే చాలా వికృతమైనటువంటి ఆ ఏడుపు ఏడుస్తూ వికృతమైనటువంటి నవ్వు నవ్వుతూ నేను సీతమ్మ తల్లిని సంహరించాను అన్నటువంటి క్రౌర్యంతో పెద్ద నవ్వు నవ్వుతూ అభిచార హోమంతో కూడినటువంటి నికుంభల అభిచార హోమం అంటారు, నికుంభిల అనేటటువంటి పేరు కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద కూర్చుని చేస్తాడు హోమం. అక్కడికి వెళ్ళి హోమం కాని చేసి లేచాడో ఇక ఇంద్రజిత్తుని ఆపడం సురాసురులకు కూడా సాధ్యం కాదు. ఇప్పుడు వీళ్ళ బుద్ధి వ్యామోహానికి గురైపోయింది. ఇప్పుడు సీతమ్మ మరణించింది అని ఏడుస్తారు, ఇక యుద్ధం చేసే ఉద్దేశ్యంలో ఉండరు. ఈ ఖాళీ సమయంలో నేను నికుంభిల అభిచార హోమాన్ని పూర్తి చేసేస్తానని పెద్ద నవ్వు నవ్వుతూ ఈ సీతమ్మ కోసమేగా మీ అందరూ యుద్ధానికి వచ్చింది, మా నాన్నగారికి దక్కని ఈ సీతమ్మని మీకు విడిచిపెడతానా, ఇక ఎవరి కోసం చేస్తారో యుద్ధం చెయ్యండి అని ఆవిడ కంఠం తరిగి శరీరాన్ని కింద బారేసి లోపలికి వెళ్ళిపోయారు. కొంతసేపు యుద్ధం చేసే ప్రయత్నం చేశారు కానీ హనుమ యొక్క స్వస్థత నిలబడలేదు. అంతటి మహానుభావుడు మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, సీతమ్మ తల్లి మరణించిన తర్వాత ఈ యుద్ధం ఎందుకు అని యుద్ధం మానేశారు. మానేసి చాలా బాధపడుతూ వెళ్ళి రామచంద్రమూర్తితో చెప్పారు, రామ సీతమ్మని సంహరించాడు, ఆవిడ శరీరాన్ని అక్కడ పడేశాడు అని. ఇది వినగానే ధనస్సు పట్టుకున్న రామచంద్రమూర్తి మూర్ఛ పొంది నేల మీద పడిపోయారు. రాముడు పడిపోగానే లక్ష్మణుడు పడిపోయాడు, రామలక్ష్మణులు పడిపోగానే సుగ్రీవుడు పడిపోయాడు. ఇప్పుడు లక్ష్మణుడు అత్యంత శోకార్తితో చాలా బాధతో, ఎందుకు అసలు ఈ ధర్మం పట్టుకున్నావన్నయ్యా, ఏమిటి సాధించావు ధర్మం వల్ల, అధర్మం పట్టుకున్న రావణుడు విజయం సాధించాడు, నువ్వేం సాధించావని ఆర్తితో ఉద్వేగంతో ప్రశ్న వేస్తూ ఎంతో బాధతో ఉన్నటువంటి సమయంలో విభీషణుడు అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందని మీ అందరు ఇలా పడిపోయారు అని అడిగాడు. అడిగితే అక్కడ ఉన్నటువంటి సుగ్రీవాదులు చెప్పారు, హనుమయే స్వయంగా చూశారు పడిపోవడం, ఆ సీతమ్మ తల్లిని సంహరించాడు ఇంద్రజిత్, ఆమె శరీరం పడిపోయింది అది తెలిసి వచ్చి రామచంద్రమూర్తితో చెప్పాడు, కాబట్టి ఇక యుద్ధం చెయ్యలేక మేమందరం కింద పడిపోయామని చెప్పారు. చెప్తే విభీషణుడు అన్నాడు, ఇది ఒక్క నాటికి జరిగేటటువంటిది కాదు. ఎందుచేత అంటే నాకు మా అన్నయ్య యొక్క బుద్ధి బాగా తెలుసు. మనుజేంద్రాత్తరూపేణ ఇదుక్తం చ అనుమత తదయుక్తం మహమ్మన్యే సాగరస్యేవ శోషణం. ఈ సముద్రం అంతా ఎండిపోయింది అని నేనంటే మీరు నమ్మితే ఎంత అసత్యమో, హనుమ సీతమ్మ తల్లి మరణించింది అని చూసి నమ్మడం కూడా అంత అసత్యం. అంటే ఆవిడ సంహరింపబడిందని అనుకోవడం అంత అసత్యం.

ఆవిడ సంహరింపబడదు. ఎందుకో తెలుసా? అభిప్రాయం తు జానామి రావణస్య దురాత్మనః సీతాం ప్రతి మహాబాహో నచ ఘాతం కరిష్యతి. మా అన్న రావణాసురుడికి సీతమ్మ తల్లి మీద ఉన్న కామం అటువంటిది. వాడు సీతమ్మని ఒక్క నాటికి చంపడవు, ఇంద్రజిత్తు చంపడాన్ని అంగీకరించడు. నాకు తెలుసు అసలు రహస్యం, నికుంభిలా హోమం చెయ్యడానికి వెళ్ళాడు ఇంద్రజిత్తు. అతను కాని హోమం చేసి లేచి రథం ఎక్కాడా, అగ్నిహోత్రంలోంచి వస్తుంది రథం, ఆ రథం మీద ఎక్కొస్తాడు. ఇక రథం ఎక్కి వచ్చిన తరువాత మనం జయం సాధించడం అన్నది అసంభవం రామ, మనం చేయలేం. కానీ ఈ మాటలు చెప్తుంటేట నేను అందుకే చెప్పింది రామకథ నరుడి కథ అని. ఇంత చెప్తుంటే రాముడు పరాకుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడే నేను ఒక్క శ్లోకం సీతా సంహారం అన్నది మాయా సీత అని తెలిసి ఎన్నో మార్లు అది చదివి చెప్పిన వాడనైనా, అది చెప్పినందుచేత కించిత్ కాలం నా బుద్ధి దీని మీద నిలబడ్డంలో వైక్లభ్యం పొందింది. అటువంటిది రామచంద్రమూర్తి అది అసత్యం అన్నా కూడా ఆయన బుద్ధి నిలకడ పొందలేదు, పరాకుగా ఉండి ఏం మాట్లాడావు ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్పు అన్నారు. అంటే ఎంత శోకార్తిని పొందారు, ఎంత పాపకార్యాన్ని ఇంద్రజిత్ చెయ్యగలడో, ఎంత అధర్మ యుద్ధం చేస్తాడో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను అందుకే ఇవాళ బయలుదేరితో ఓ మాట అన్నా గోపాలకృష్ణ గారితో, ఇక ఇంద్రజిత్ యుద్ధరంగంలో కనపడడానికి వీల్లేదు, నాకు చెప్పడం కష్టంగా ఉంది. ఆనాడు లక్ష్మణుడు చంపాడు, ఇవాళ నేను చంపేస్తాను ప్రవచనంలో, చంపేసే ఇంటికి వస్తాను గోపాలకృష్ణ గారు, 11 అయినా 12 అయినా 1 గంట అయినా అందరూ వెళ్ళిపోయినా నేను కూర్చుని ఇంద్రజిత్ని చంపొస్తాను, తప్ప ఇంద్రజిత్ బతికుండి నేను రాను ఇంకా మళ్ళీ విడిదికి. నేను చెప్పలేకపోతున్నాను, వాడి ఉద్ధత అంత కష్టంగా ఉంది, నాకు చదవడం క్లేశంగా ఉంటుందని చెప్పాను. అంతటి క్రూరకర్ముడు అంటే, మీరు ఆ సర్గలు చదువుతుంటే ఎంత బాధగా ఉంటుందో, అంత దారుణమా, ఇంత క్రౌర్యమా, ఇంత మాయాయుద్ధమా, ఇంత అధర్మ యుద్ధమా అనిపిస్తుంది. విభీషణుడు రామచంద్రమూర్తి ఈశ్వరానుగ్రహంగా, ఆయన పట్టుకున్నటువంటి ధర్మము యొక్క అనుగ్రహంగా విభీషణుడు నిజంగా ఇటువైపు చేరాడు. కాబట్టి ఆ నికుంభిల హోమం పూర్తయ్యే లోపల ఇంద్రజిత్ వధ జరిగిపోవాలి. ఆయనకి బ్రహ్మగారి వరం ఏమిటంటే, ఆ హోమం పూర్తి చేశాడో ఎవరూ ఇంకా ఆయన్ని ఆపలేరు, హోమం పూర్తి చెయ్యకుండా పీటల నుంచి లేచాడో ఆ రోజున నిహతుడవుతాడు. కాబట్టి తొందరగా లేపేయాలి, వెళ్ళిపోయి ఉంటాడు హోమానికి, కాబట్టి నేను లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళిపోతానన్నారు. వెంటనే రామచంద్రమూర్తి లక్ష్మణుణ్ణి ఆశీర్వదించి లక్ష్మణస్వామిని పంపారు. లక్ష్మణుడితో పాటు స్వామి హనుమ బయలుదేరారు, ఇతర వానర యోధులు అంగదాదులు బయలుదేరారు, అందరూ కలిసి ఆ ఇంద్రజిత్తు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ఆ హోమం జరుగుతోంది, ఎర్రటి వస్త్రములు కట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఎవ్వరూ ఆ హోమగుండం దగ్గరికి రాకుండా ఒక పెద్ద న్యగ్రోధం కటిక చీకటిలో రుద్రభూమి దగ్గర ఉన్న మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు దగ్గరికి కూడా వెళ్ళలేరు, ఆ చెట్టు మీడలో కూర్చుని చేస్తాడు. దానికి బాగా దూరం వరకు సైన్యాన్ని మోహరించాడు, దగ్గరికి రాకుండా చూడండి అని. ఈ వెళ్ళినటువంటి వాళ్ళు ఆ సైన్యాన్ని చీకాకు పరిచి లక్ష్మణస్వామి ఆ హోమగుండం దగ్గర ఉన్న ఇంద్రజిత్ లేచిపోవాలి పీటల మించి, దానికోసమని త్రోవ చేసుకుని వెడుతున్నారు. వెడుతున్నప్పుడు ఆ ఇంద్రజిత్తు పీటల మించి లేటేటట్టుగా చెయ్యడం కోసమని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత రాక్షసులతో యుద్ధం చేసినా లేచి ఆయుధం పట్టుకుంటే తప్ప లక్ష్మణస్వామి యుద్ధం చేయడు, ఆయన లేవడు. మహానుభావుడు స్వామి హనుమ, రేపు కదండి హనుమ జయంతి, మన ఎంత గొప్పగా మనం ఆయన్ని రేపటి రోజున మనం ఆనందించాలి, ఎంత గొప్ప కార్యం మనం చేద్దాం రేపు హనుమ జయంతి నాడు, ఏం చేద్దాం ఆయన ప్రీతి చెందడానికి? మీరు ఏం చేసినా ఆయన్ని ప్రీతిపడేటట్టు చెయ్యలేరు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆయనకి అభిషేకం చేయండి ఆయన సంతోషించరు, మీరు ఆయన కళ్యాణం చేయండి ఆయన సంతోషించరు, మీరు ఆయన పూజ చేయండి ఆయన సంతోషించరు. ఆయన సంతోషించేది ఎప్పుడో తెలుసా అండి? రేపటి రోజున మనం చేయబోతున్నాం అంత గొప్ప కార్యాన్ని. ఒకరు వేదిక మీద నిలబడి కూర్చుని శ్రీరామ అంటూ ఉంటారు, మనందరం కూడా ఆయనతో కంఠం కలిపి శ్రీరామ అంటూ 108 మాటలో 333 మాటలో మొత్తం అందరం కూర్చుని రేపు ఉదయం రామనామాన్ని రాస్తాం. ఇంకేమీ వినపడకుండా రా

మాస్తు శ్రీరామ అంటూ రాస్తున్నారు అనుకోండి, పులకాంకిత గాత్రుడై స్వామి హనుమ ఆనంద తాండవం చేస్తారు ఈ ప్రాంగణంలో. ఇవాళ ఇంద్రజిత్ వధ, రేపు శ్రీరామ అని ఉచ్చరిస్తూ పైకి రాస్తాం అందరం. రేపు ఎంతమంది వస్తే అంతమంది హనుమ కటాక్షాన్ని పొందడానికి దాన్ని హేతువుగా స్వీకరిస్తాం. అయ్యా కాగితాలు సిద్ధం చేయండి. కాబట్టి ఇప్పుడు హనుమ ఒక గొప్ప కార్యమే చేశారు మహానుభావుడు. హరివీర భయంకరుడై అపారమైన వేగంతో అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ మర్దించడం మొదలుపెట్టారు. ఈ రాక్షసులందరూ ఈ హనుమ యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని మర్దించేస్తున్నాడు, ఓ ఇంద్రజిత్తు నువ్వు లేచిరా మమ్మల్ని రక్షించు అని పెద్ద పెద్ద కేకలేశారు. ఇంతమంది కేకలు వేసి తన సైన్యం మడిసిపోతుంటే కూర్చుని హోమం చేయలేకపోయాడు, చెయ్యలేక లేచిపోయాడు. పీటల నుంచి లేచిపోయి రథం దగ్గరికి వచ్చాడు. ఈలోగా ఆ న్యగ్రోధం అవి చూపించి లక్ష్మణస్వామితో కలిసి విభీషణుడు వచ్చాడు. ఆ విభీషణుణ్ణి చూశాడు, పసిగట్టాడు. అంతే, అందుకే ఇంటి గుట్టు లంకకి చేటు అంటూ ఉంటారు. వీడు విభీషణుల్లో పుట్టాడరా అంటారు. విభీషణుడు ధర్మాత్ముడు మహానుభావుడు, విభీషణుల్లో పుడితే వంశం ఉద్ధరణ పొందుతుంది. కాబట్టి నా గుట్టు బయట పెట్టిన వాడినే, ఇదే నేను మిమ్మల్ని మీతో మనవి చేసింది. ధర్మం పట్టుకున్నవాణ్ణి ఏదో ఒక రూపంలో వచ్చి ఎవరో ఒకళ్ళు రక్షిస్తారు. అధర్మం పట్టుకున్నవాడు ఎంత గొప్ప వ్యూహాన్ని రచించినా నశించిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రజిత్ అన్నాడు, ఇహత్వం జాత సంవృత్త సాక్షాత్ భ్రాత పితుర్మమ కదం దృహ్యసి పుత్రస్య పితృవ్యోమమ రాక్షస. నీవు నా తండ్రికి తమ్ముడవైన కారణం చేత నాకు తండ్రితో సమానమైన వాడివి, నీకు సిగ్గులేదా ఇలా లక్ష్మణమూర్తిని తీసుకుని నా దగ్గరికి వచ్చి నా రహస్యాన్ని చెప్పేసి నేను హోమం దగ్గర పీటల మీద ఉండగా నన్ను లేపేశావే. న జ్ఞాతిత్వం న సౌహార్దం న జాతిస్తవ దుర్మతే ప్రమాణం నచ సౌందర్యం న ధర్మో ధర్మదూషణ. ఓ ధర్మదూషణుడైనటువంటి వాడా, నీకు అయ్యో జ్ఞాతి అన్న గౌరవం లేదు, నా అన్న కొడుకు అన్న ప్రేమ లేదు, మన జాతి వాడు అన్న ప్రేమ లేదు, ఇవేవీ లేకుండా ఈ ధర్మం ఏది పాటించకుండా ధర్మాన్ని అతిక్రమించినటువంటి నువ్వు ఏ పాటి ధర్మాత్ముడివి? ఇదే నేను అన్నది. చాలా విచిత్రంగా ఉంటాయి వాళ్ళు మాట్లాడే మాటలు, ధర్మంలా ఉంటాయి కానీ అవేం ధర్మంతో కూడుకున్నవేం కావు. శోచస్త్వమసి దుర్బుద్ధే నిందనీయశ్చ సాధుభి యస్త్వం స్వజన ముత్సుజ్య పరమభృత్యత్వమాగత. నీవు నీవారైనటువంటి వారిని రక్షించుకోవడం, నీవారైనటువంటి వారిని కాపాడడం మానేసి పరులకి ఊడిగించేస్తూ వాళ్ళ సేవలు చేస్తూ వాళ్ళ చేత నీ వాళ్ళని చంపించే ప్రయత్నంలో ఉన్నావు, నీకు సిగ్గుగా లేదా ఈ విషయమని అడిగాడు.

0: టమాటా మొక్కలని పడిపోకుండా నిలబెట్టడం. టమాటాలు ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు మరియు కోట్లాది మంది ప్రజలకు ఇది ఆహారము. ఇది ప్రజలకు ఆహారము కాకుండా ఆదాయాన్ని కూడా సమకూరుస్తాయి. కొన్ని ప్రదేశాల్లో టమాటా సాగుని సంవత్సరం పొడుగునా పండిస్తారు. కొన్ని రకాల టమాటాలు కేవలం 1 మీటర్ ఎత్తు మాత్రమే పెరుగుతాయి, మరికొన్ని 2 మీటర్ల వరకు పెరుగుతాయి. కానీ టమాటా మొక్కలకి సరైన ఆధారం లేకపోతే చెట్లు పెరిగిన బరువుకి నేలకి ఒరిగిపోతాయి. ఇది ఒక పెద్ద సమస్య. నేల నీటితో పచ్చిగా ఉన్నప్పుడు టమాటాలు భూమిని తాకి త్వరగా కుళ్ళిపోతాయి. మొక్కలకు భూమిలో నివసించే ఈ క్రిమి కీటకాల వల్ల ఆంత్రాక్నోస్, పండు తెగులు మరియు ఆకు ముడత వంటి రోగాలు సంక్రమిస్తాయి.
1: టమాటా మొక్కలకు సరైన ఆధారం కల్పించకపోతే పంటని పర్యవేక్షించడం చాలా కష్టం. మొక్కల మధ్య దూరం తగ్గిపోయి కుప్పగా పెరుగుతాయి, కనుక గాలి మరియు వెలుతురు లేకుండా పోతుంది. ఇది తెగుళ్లు మరియు వ్యాధులకు అనుకూలంగా మారుతుంది.
0: అలా పెరిగే చెట్లు త్వరగా క్రిమి కీటకాల బారిన పడతాయి. అఫిడ్స్ లాంటి కీటకాలు, తెల్ల పురుగులు టమాటా చెట్లని, పండ్లని నాశనం చేస్తాయి. నాణ్యమైన టమాటాలు ఉత్పత్తి చేయడానికి చెట్లు నేలపై ఒరిగిపోకుండా జాగ్రత్త పడాలి. భారతదేశంలోని రైతులు తమ టమాటా మొక్కలను స్థానికంగా లభించే పదార్థాల సహాయంతో ఎలా పెంచుతున్నారో చూద్దాం. పొడి కాలంలో మొక్కలను ఆధారపరచడానికి ముందు చెట్ల వరుసల మధ్యలో ఎండిన మొక్కల పదార్థాలను కప్పవచ్చు. ఆ గండి మట్టిని తేమగా ఉంచుతుంది మరియు నీటిని కాపాడుతుంది.
2: వరుస క్రమంలో టమాటా మొక్కల్ని నాటడం వల్ల డ్రిప్ ఇరిగేషన్ పైప్ ని అమర్చవచ్చు. ఇలా చేయడం వల్ల చెట్ల మధ్యలో పెరిగే కలుపు మొక్కల్ని కూడా సులభంగా తీసేయవచ్చు.
1: ఇది పంటను పర్యవేక్షించడానికి చాలా అవసరం. చెట్లకు ఆధారం ఉంచడం వల్ల పళ్ళు ఎత్తులో పెరుగుతాయి. ఆరోగ్యవంతమైన మరియు పెద్దవైన ఒకే సైజు పళ్ళని ఉత్పత్తి చేయొచ్చు. ఎక్కువ గాలి మరియు సూర్యరశ్మి ప్రసరించడం వల్ల ఆరోగ్యవంతమైన మరియు సరిసమానమైన పెద్ద పరిమాణంలో పండ్లను ఉత్పత్తి చేయొచ్చు. అప్పుడు టమాటాలను సునాయాసంగా కోయడానికి సేంద్రియ ఎరువుని చల్లడానికి సహాయపడుతుంది.
0: మీరు చెట్లు పువ్వులు కాసి పండ్లు పండక ముందే చెట్లని ఆధారపరచాలి. టమాటా మొక్కలను ఆధారపరచడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మీరు ప్రతి మొక్కని ఆధారపరచడానికి ప్రతి మొక్కని వెదురు లేదా చెక్క కర్రలతో తాడుతో కట్టొచ్చు. ప్రతి చెట్టుకి ఒక కర్ర అవసరమవుతుంది. మొక్క కాండం మరియు కర్ర మధ్య 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉంచండి. ప్రతి టమాటా మొక్క దగ్గర దాదాపు 2 మీటర్ల ఎత్తులో ఒక కర్రను బిగించండి. నేల మృదువుగా ఉంటే మీరు రంధ్రం తవ్వకుండా మట్టిలో కర్రలను గుచ్చవచ్చు. మీరు ఒక రంధ్రం తవ్వినట్లయితే లేదా మొక్క కాండంకు దగ్గరగా కర్రను పెడితే అది మొక్క యొక్క ప్రధాన మూలాలను దెబ్బతీస్తుంది. మొక్క యొక్క ప్రధాన కాండం మరియు 1 లేదా 2 కొమ్మలను కర్రకు కట్టడానికి పురుకోసు తాడు ఉపయోగించండి. తాడు కిందకి జారకుండా ఉండడానికి, కాండం కిందకి జారకుండా నిరోధించడానికి కాండం చుట్టూ ఒక ఉచ్చు బిగించండి. గట్టిగా కట్టద్దు. 1 నుంచి 2 సెంటీమీటర్ల దూరంలో కర్ర మరియు కాండం మధ్య ఉంచండి.
2: నాటే సమయంలో వెదురు లేదా చెక్క కర్రలు పెడితే అవి నీటి కారణంగా కుళ్ళిపోవచ్చు. రెండవది, కొన్ని చెట్లు తాజా కలపను ఉపయోగిస్తే అవి మళ్లీ పెరుగుతాయి. అందుకే మేము చిగురు మొదలైన తర్వాతే వెదురు కర్రతో కడతాము.
0: ప్రతి 2 వారాలకు కాండం యొక్క కొత్త పెరుగుదలను కర్రకు కట్టాలి. తద్వారా చెట్టు ప్రతి 20 సెంటీమీటర్లకు జోడించబడుతుంది. పువ్వులు పూసిన పెద్ద కొమ్మలను కూడా భరిస్తుంది. మీకు వెదురు లేదా చెక్క కర్రలు తక్కువగా ఉన్నప్పుడు మరొక పద్ధతి అనుసరించవచ్చు. దానికి వరుస క్రమంలో టమాటా చెట్లని నాటాలి. మీకు 2 మీటర్ల ఎత్తైన చెక్క లేదా వెదురు కర్రలతో పాటు పురుకోస్తాడు లేదా సన్నవి ఇనుప తీగ అవసరమవుతాయి. వ్యవసాయ దుకాణం నుండి కొనుగోలు చేయొచ్చు. చెక్క స్తంభాల కోసం వెదురు యొక్క చివరను పదనపెట్టండి మరియు వాటిని ప్రతి వరుస యొక్క 2 చివర్లలో భూమిలో గుచ్చండి. తీగను కట్టడానికి వెదురు లేదా చెక్క సుమారు 60 సెంటీమీటర్ కత్తిరించండి. చెక్కిన కర్రను ప్రతి పోల్కి 30 సెంటీమీటర్ల వెనకాల లోపలికి పాతి ఇనప తీగని

0: తగిలించడానికి ఒక కొండి అమర్చండి. ప్రతి 3 మీటర్ల వరుసలో మెటల్ వైర్కు మద్దతుగా 2 మీటర్ల ఎత్తులో వెదురు కర్రను గుచ్చండి. నేల మృదువుగా ఉంటే మీరు రంధ్రాలు తవ్వకుండా మట్టిలో కర్రలను గుచ్చవచ్చు. మీరు ఉపయోగించే వివిధ రకాల ఎత్తు ప్రకారం చివరి వరుస యొక్క ఒక్క చివర నుండి మరొక చివర వరకు స్తంభాలకు మెటల్ వైర్ను కట్టండి. స్తంభాల చుట్టూ మెటల్ వైర్లో ఒక లూప్ను తయారు చేసి దానిని నాచులోని ఆధారంగా అమర్చండి.
1: వెదురు నుండి వచ్చే తీగ బరువును భరించడానికి ఆధారంతో భద్రపరచబడుతుంది. దానివల్ల పండు బరువు పెరిగినా లేక బలమైన గాలి వీచినా కింద పడకుండా ఆపుతుంది.
0: ప్రతి వెదురు కర్రకు మెటల్ వైర్ను తగిలించి నైలాన్ దారం కానీ మెటల్ వైర్ తీగ కానీ అమర్చండి. వెదురు కర్ర చుట్టూ మెటల్ వైర్ని చుట్టకండి, ఎందుకంటే వైరు ముక్కలై వంగిపోవచ్చు. దీని వలన తదుపరి సీజన్లో మళ్లీ ఉపయోగించడం కష్టమవుతుంది. ఇప్పుడు ఆధారంగా ఉన్న పందిరి చెట్లకు కట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రతి ప్రధాన కాండం మరియు కొమ్మల మధ్య భాగానికి జనపనార తీగ ఒక చివరను మామూలుగా కట్టండి. మరొక చివరను గట్టి నాటుతో మెటల్ వైర్కు అట్టా చేయండి. స్ప్రింగ్ను ఎక్కువగా సాగదీయొద్దు, ఎందుకంటే ఇది మొత్తం మొక్కను పైకి లాగేవచ్చు. కొత్త కొమ్మలు పుయ్యడం ప్రారంభించినప్పుడల్లా పురుకొస్తాడు యొక్క చివరను కొమ్మలకు వదులుగా కట్టి మరొక చివరను మెటల్ వైర్కు గట్టిగా కట్టండి.
2: ముడి చాలా వదులుగా ఉంటే కొమ్మలు కిందకి వంగిపోవచ్చు, కాబట్టి మేము మెటల్ వైర్కి ముడిని గట్టిగా కట్టాలి.
3: వానకి తడిచి ఎండకి ఎండిన తీగ మొద్దుబారి విప్పడానికి కష్టమవుతుంది, అందుచేతే వాటిని గొడ్డలతో కోసేయాలి.
1: మేము ప్రధాన కొమ్మలను చిగురు వచ్చే సమయంలో కట్టేస్తాము, మరియు కట్టే సమయంలో పువ్వులు పడకుండా జాగ్రత్త తీసుకుంటాము. కొమ్మలు పుష్పించడం ప్రారంభించినప్పుడు మరియు ప్రధాన కొమ్మలపై పువ్వులు పండ్లుగా మారడం ప్రారంభించినప్పుడు మేము వాటిని కట్టివేస్తాము.
0: మీరు తదుపరి సీజన్లో స్తంభాలు మరియు లోహపు తీగలను తిరిగి ఉపయోగించుకోవచ్చు, కానీ జనపనార తీగ తగినంత బలంగా లేదు, కాబట్టి మీరు కోత తర్వాత దానిని తీసేయొచ్చు.
3: టమాటాలు పండించిన తర్వాత మేము మా తదుపరి పంటను అదే స్థలంలో పండిస్తాము. దోసకాయలు మరియు పొట్లకాయలు వంటివి పెంచడానికి వైర్లు మరియు వెదురు కర్రని ఉపయోగించండి. ఇది తీగ మరియు వెదురు ధరని తిరిగి పొందడంలో సహాయపడుతుంది, మరియు మంచి దిగుబడిని పొందడం వలన మాకు గొప్ప ప్రయోజనాలు కలుగుతుంది.
0: మనం నేర్చుకున్న వాటిని మళ్లీ ఒకసారి సరి చూసుకుందాం. పందిరి మొక్కలకు మరింత కాంతి మరియు మెరుగైన గాలి ప్రసరణను కలిగేలా చేస్తుంది. ఆధారిత టమాటా మొక్కలు తక్కువగా క్రిమి కీటకాలు రోగాలు సంక్రమిస్తాయి, పళ్ళు త్వరగా పాడుకావు. ప్రతి మొక్క నుండి 10 సెంటీమీటర్ల వెదురు కర్రను నాటండి. పుష్పించే ప్రతి చెట్టు కాండము మరియు కొమ్మలను జనపనార తీగతో కర్రెక్కు వదులుగా కట్టండి. వరుసగా టమాటా చెట్లను నాటుతున్నప్పుడు మీరు వరుస యొక్క ప్రతి చివర 2 స్తంభాలను ఇరువైపులా అమర్చవచ్చు, మరియు ఒక మెటల్ వైర్ను అంతటా కట్టవచ్చు. వరుసలో ప్రతి 3 మీటర్లకు వెదురు కర్రలను ఉంచండి మరియు వాటిని మెటల్ వైర్కు కట్టండి. ప్రతి మొక్క కాండం మరియు కొమ్మలకు జనపనార తీగను వదులుగా కట్టి లోహపు తీగకు గట్టిగా బిగించండి. మొక్కలను పందిరికి అమర్చడం వల్ల టమాటా పండ్ల బరువు కారణంగా అవి కిందకి పడవు. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు మంచి పండ్లను ఉత్పత్తి చేస్తాయి.
4: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
5: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: చెవి పూట ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: డాక్టర్ సంజీవ్.

హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్.

0: పబ్లిక్ జీవిత అన్ని ఇన్సూరెన్స్ కేసులు ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినెక్స్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
1: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.
0: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినోస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
1: వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్,
0: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: హెలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ యువర్ రాజే సుజిత. మరి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం రోజు తినే ఆహారంలో భాగమైన ఉప్పు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భోజనముకి అందరూ కూర్చున్నప్పుడు ఉప్పు కొంచెం ఇటు ఇవ్వండి అని అందరూ అడుగుతుంటారు. ఇటువంటి సంఘటన సామాన్యంగా ప్రతిరోజు కుటుంబ సభ్యులు భోజనం చేసేటప్పుడు జరిగేదే. మనకు రోజుకు ఎంత ఉప్పు కావాలో మరి తెలుసా? కానీ మనం తినే ప్రతి దానిలో ఉప్పు సహజంగానే ఉంటుంది. అవి పళ్ళు, కూరగాయలు, మాంసము, చేపలు. ఇదీగాక వండిన పదార్థములు, ఉదయం ఉపహారము, తృణధాన్యములు, బిస్కెట్లు మొదలైనవి. దీనిలో ఏ విధమైన ఉప్పు కలుస్తుందో మీరు చెప్పగలరా?

వాడే ఉప్పు అయోడైజ్డ్ ఉప్పా? మరి లేకపోతే బజార్లో ఏది దొరికితే ఆ ఉప్పు తీసుకోవడం మంచిదా కాదా? అధికమైన ఉప్పు తీసుకుంటే హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి దీని వివరంలోకి వెళితే ఈ విధంగా తెలుస్తుంది. మానవులకి ఉప్పుతో పురాతనంగా చాలా సంబంధాలు ఉన్నాయి. చెమట, రక్తం, కన్నీరు అన్ని ఉప్పగానే ఉంటాయి. మన పూర్వీకులు ఉప్పుని చేపల ద్వారా, జంతువుల ద్వారా ఆరగించారు. చైనా వారు, ఈజిప్ట్ ప్రజలు, రోమనులు మొదలగు పురాతన జాతులు కూడా ఉప్పును ఉప్పు జలాశయముల ద్వారా, సముద్రపు నీరు మొదలైన వాటి ద్వారా పొందగలిగారు. అయినా ఉప్పు కావాల్సినంత దొరకలేదు. ఏదైనా పదార్థము నిల్వ ఉంచుటకు ఉప్పు చాలా అవసరం. లిజనర్స్, మరి ఇప్పటిదాకా ఉప్పు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నారు కదా? మరి ఇప్పుడు ఆయుష్మాన్ బావ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల

0: అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిజనర్స్, మరి ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయంట, మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు లభించే ఉప్పు సముద్ర నీటిలో నుండి మరియు గనుల ద్వారా లభించేది. మరి వీటిలో సాధారణంగా కొన్ని తేడాలే ఉంటాయట, కాకపోతే చూడ్డానికి అన్నీ ఒకేలా ఉంటాయి. ముందుగా రాతి ఉప్పు, దీనిలో కొన్ని ఖనిజాలు ఉంటాయి. కోషిర్ ఉప్పు, ఇది పులుపుతో కలిసిన రాతి ఉప్పు. ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. మనం ఎక్కువగా వాడే ఉప్పు గనిలో నుండి లభిస్తుంది. దీనిలో అయోడిన్ కలిపి బాగు చేస్తారు. నల్ల ఉప్పు, గంధకము వాసనలో ఉండి కొద్ది ఖనిజములతో కలిపి ఉంటుంది. క్యూరింగ్, 94% ఉప్పు 6% సోడియంతో కలిపి ఊదా రంగుగా ఉంటుంది. సముద్రపు నీటిని కాచి గాని డిస్టిల్ చేసి గాని చేసే ఉప్పు కొంచెం బూడిద రంగులో ఉంటుంది. దీనిలో లభించే కొన్ని ఖనిజములు గనిలో దొరికే రాతి ఉప్పులు అయితే ఉండదంట. థైరాయిడ్ గ్రంథి వలన కలుగు అనారోగ్యం ఎక్కువగా అయోడిన్ వల్ల కలుగుతుంది. సముద్రంలో దొరికే మొక్కలు గాని సముద్రపు చేపలు అయోడిన్ ఎక్కువగా లభ్యమగును. ఒక కప్పు పాలలో 100 మిల్లీగ్రాములు ఉంటాయి. దీన్ని తీసుకొనటం వలన మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది 5 సంవత్సరాల వరకు చాలా అవసరమంట. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం రోజుకి 150 మిల్లీగ్రాముల సామాన్య మానవునికి అవసరం పడుతుంది. అదే బాలింతలకు, గర్భంతో ఉన్నవారికి 200 నుంచి 300 మిల్లీగ్రాముల వరకు అవసరమవుతుంది. వైద్య నిపుణులు సహజముగా టీ స్పూన్ ఉప్పు ఒక మనిషికి సరిపోతుంది అంటారు. కానీ ఎంత ఉప్పును తీసుకుంటామో సరైన లెక్కలు లేవు. ఉప్పును ఎక్కువగా తింటే అధిక రక్తపోటు వస్తుంది. దీని వలన గుండెపోటు, గుండె జబ్బులు రావచ్చు. దీని వలన మూత్రకోశములు కూడా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. మూత్రకోశము శరీరంలోని సోడియంను బయటకు పంపుటకు ఉప్పు అవరోధం అవుతుంది. ఉప్పు వాడకము తగ్గించడం వలన రక్తపోటు తగ్గుతుంది. సోడియం, ఇది ముఖ్యంగా స్థూలకాయంలో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించడం వలన మరింత మేలు జరిగే అవకాశం కూడా ఉంది. కొన్ని రకాల ఉప్పు శరీర ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అవి సస్ఫోలా ఉప్పు మొదలైనవి. దీనిని సముద్రము నీటి నుండి తీసుకుని లవణమును కలిపి తయారు చేస్తారు. దీని వలన మంచి ఫలితములు కలుగుచున్నవి. లిజనర్స్, మరి ఉప్పు ఎన్ని రకాలు అన్న విషయాలు అయితే ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకు ఒక చక్కటి పాట ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
4: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి ఇప్పుడైతే ఉప్పు గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. పరిశోధకులు ఎక్కువ ఉప్పు రక్తపోటు రావడానికి కారణమైన మెదడుకు మాత్రం బలం ఇస్తుందని చెప్తున్నారు. చెమట పట్టడం వలన, శరీరంలో సోడియం పెరగడం వలన కలిగేడు చెడును పంచదార నీటి వలన నివారించవచ్చని చెప్తున్నారు. మరి మీరు తినే పదార్థముల మీద ఉప్పు జల్లుకుని తినే అలవాటు ఉందా? మరైతే ఆ అలవాటును వెంటనే మానుకోవాలండోయ్. ఉదయం బ్రేక్ఫాస్ట్లోని తృణధాన్యము, చిక్కుళ్ళు, బిస్కెట్లు, సూప్, టన్లోని పదార్థములు, వేయించిన పప్పులు, చిప్స్, ఉడికించిన మాంసము, చేపలు మొదలగు వాటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు కలిసి ఉంటుంది. ముఖ్యంగా ఆవకాయ పచ్చడి, అప్పడము మొదలగు వాటి గురించి మరింత జాగ్రత్తలైతే తీసుకోవాలి. మరి ఎటువంటివి తీసుకోదలచిన పోషణ ఉప్పునైతే వాడాలట. మరి సోడియం ఉప్పు తక్కువగా ఉండే పదార్థాలు ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముందుగా

తృణధాన్యము అంటే పప్పులు, వరి, గోధుమలు, జొన్న, సజ్జ మొదలైనవి. తాజా పండ్లు, మీగడ, ఉప్పు కలపని వెన్న, నూనె, ఉప్పు కలపని వేరుశనగ పప్పులు, బఠానీలు మొదలైనవి. పంచదార, తేనె, జామ్, వంకాయలు, క్యాబేజ్, కాలీఫ్లవర్, దోసకాయలు, గుమ్మడి, చిక్కుళ్ళు, టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంప మొదలైనవి. ఉప్పు ఎక్కువగా ఉండనివి బిస్కెట్లు, కేకులు, గుడ్లలో తెల్లసొన, ఎండిన పళ్ళు మొదలైనవి. కూరగాయలు బీట్రూట్, క్యారెట్, ముల్లంగి మొదలైనవి. సో లిజనర్స్, మరి ఇవ్వండి ఉప్పు తక్కువగా కలిగిన పదార్థాలు. మరి ఇదండి ఇవాళ ఆయుష్మాన్ బాబా కార్యక్రమం ఉప్పు గురించి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. సో మరలా ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 acres సువిశాల ప్రాంగణంలో 10 stories 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 towers నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్.

0: 3D glossy finish, matte finish, matte wood finish, vitrified tiles, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య

విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఇఆర్సీపీ, కొలనియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఏంటి తెగ ఓవర్ చేసినా?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానివి కదా,
1: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో,
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు
1: మంచి మూడ్.
0: అయ్యో.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం కార్బన్ వలయం సైన్స్ పాఠం వింటారు.
1: హలో పిల్లలు, ఇప్పుడు మనం మన పర్యావరణంలో ఉండే కార్బన వలయం గురించి తెలుసుకుందాం. గాలిలో కార్బన పదార్థం కార్బన్ డయాక్సైడ్ రూపంలో ఉంటుంది. వాతావరణంలో ఈ వాయువు చాలా తక్కువగా, అంటే కేవలం 0.0033% ఉన్నా, ఇది జంతువుల మొక్కల జీవన విధానంలో అతి ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ని మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో వాడుకుంటాయి. ఇందులో కార్బన్ డయాక్సైడ్ గ్లూకోజ్గా మారుతుంది. జంతువులు మొక్కల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ కార్బన పదార్థాలు జీర్ణమై శోషణం చేయబడతాయి. చివరికి శ్వాసక్రియలో ఉపయోగించబడి తిరిగి కార్బన్ డయాక్సైడ్ రూపంలో వాతావరణంలోకి చేరుతాయి. ఈ విధంగా కార్బన్ డయాక్సైడ్ జంతువుల మొక్కల కణాలకు చేరి తిరిగి వాతావరణంలోకి చేరుతుంది. ఇది ఒక వలయ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని మనం కార్బన వలయం అని అంటాం. పిల్లలు, ఇక మనం ఈ కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో నిర్వహించే ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం.
2: అబ్బబ్బబ్బబ్బా, ఏమెండలు ఏమెండలు, ఎండలు మండిపోతున్నాయి, కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
3: అవును సుధా, ఈరోజు మా ఆఫీసులో కరెంటు కూడా లేదు. ఉక్కపొత్తుతో చచ్చిపోయామనుకో. ఈరోజు సగటు ఉష్ణోగ్రత కూడా 46 డిగ్రీల సెల్సియస్కు చేరిందట.
2: కలికాలం, సూర్యభగవానుడు మండిపోతున్నాడు.
3: కలికాలం కాదు సుధా, కాలుష్యకాలం.
2: సర్లేండి, ఎండన పడి వచ్చారు, కాస్త మజ్జిగ తాగండి.
4: ఏమిటి, అందరూ నీరసంగా ఉన్నారు?
3: రారా మోహన్, అసలే ఎండలు, పైగా దుమ్ము ధూళి, ట్రాఫిక్, ఈ కాలుష్యంలో చిరాకేస్తుంది.
4: అసలు ఈ ఎండలు పెరగడమే కాలుష్యం వల్ల కదా.
5: నాకు తెలుసు మావయ్య, మా సైన్స్ టీచర్ చెప్పారు. వాతావరణ కాలుష్యం వల్లే భూమి వేడెక్కడం, ఎండలు పెరగడం, ధ్రువాల వద్ద మంచు కరగడం జరుగుతుందని. మావయ్య, నాకు వీటి గురించి ఇంకా వివరాలు చెప్పవా?
2: రాణి, మావయ్యని అన్ని వివరంగా అడిగి తెలుసుకో. మావయ్య డిఎన్ఈఎస్లో పనిచేస్తారు కదా.
5: డిఎన్ఈఎస్ఆ అంటే ఏంటి మావయ్య?
4: డిఎన్ఈఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్.
5: నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి మావయ్య?
4: ఇప్పుడు మనం ఎక్కువగా పెట్రోలు, డీజిల్, కిరోసిన్, కలప ఇంధనాలుగా వాడుతున్నాం. కానీ ఇవి మండినప్పుడు కార్బన్ డయాక్సైడ్ను, కార్బన్ మోనాక్సైడ్లను గాలిలోకి విడుదల చేస్తాయి. అందుకని ఈ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి మనకు ప్రసాదించిన వనరులు గాలి, నీరు, సూర్యరశ్మి. వీటినే మనం ప్రత్యామ్నాయ వనరులు అని అంటాం. వీటినే ఆంగ్లంలో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని అంటాం. ఈ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడంపై మా డిపార్ట్మెంట్లో పరిశోధనలు జరుగుతాయి.
3: అయితే ఇలా ఎండలు మండిపోవడానికి కారణం కాలుష్య వాయువైన కార్బన్ డయాక్సైడే అంటావు, అంతేనా?
4: బావా, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. కార్బన్ డయాక్సైడుకు కాలుష్య వాయువు అని పేరు పెట్టడం సబబు కాదు. నిజానికి మనం చేస్తున్న పనుల వల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడంతో నీలా అందరూ దాన్ని అలా పిలుస్తున్నారంతే. నిజానికి ఇది వాతావరణంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.
5: అదేలా మావయ్య?
4: చెబుతానుండు. నీకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసా?
5: ఓ, తెలుసు మావయ్య. సూర్యకిరణాల వలన భూమి పైపుర వేడెక్కి గాలిలోకి పరారుణ కిరణాలను విడుదల చేస్తుంది. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ఈ కిరణాలను గ్రహించి భూమిని వెచ్చగా ఉంచుతుంది. కార్బన్ డైఆక్సైడ్ చేసే ఈ పనినే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు.
6: చాలా చక్కగా చెప్పావు రాణి. ఇలా CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో లేకపోతే ఈ కిరణాలు వాతావరణంలోని పైపొరల్లోకి చేరి భూమి త్వరగా చల్లబడిపోతుంది.
5: నిజమా? అంటే కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే భూమి చల్లపడిపోయి భూమి మీద జీవులుండవు.
2: అవునా, నిజమే సుమా.
5: అంటే మన జీవనానికి ఆక్సిజన్ ఎంత అవసరమో కార్బన్ డయాక్సైడ్ కూడా అంతే అవసరం, అవునా మావయ్య?
4: అవును, నిజానికి వాతావరణంలోని ముఖ్యమైన వాయువులు జీవుల ద్వారా వాడుకోబడినా తిరిగి వాతావరణంలోకి విడుదలై గాలిలో

0: వాటి శాతం స్థిరంగా ఉంచుతాయి. వాటి శాతంలో ఏదైనా మార్పు గనక వచ్చిందంటే తప్పకుండా అది మన ప్రభావమే అయి ఉంటుంది.
1: మావయ్య, నాకిప్పుడు అర్థమైంది. గాలిలోని వాయువులు ఉండవలసిన శాతంలో ఉంటేనే మనకు లాభం, లేదంటే మనకి చాలా నష్టం.
0: కరెక్ట్. కానీ అనేక కారణాల వల్ల వాతావరణంలోని ఈ సమతుల్యాన్ని మనం దెబ్బతీస్తున్నాం.
1: అదెలా మావయ్య?
0: మనం ఇష్టం వచ్చినట్టు చెట్లని నరకడం, ఇంధనాలను వాడటం వల్ల రాణి.
2: అయితే ఇంధనాలను వాడొద్దంటావా మోహన్?
0: అవును బావా, వీటి వాడకం వల్లే కార్బన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు విడుదలవుతున్నాయి. ఈ వనరుల్ని మనం శిలాజ ఇంధనాలు అని కూడా అంటాం. ఇవి ఎక్కువగా వాడటం వల్ల అవి త్వరగా తరిగిపోవడమే కాకుండా వాతావరణంలో కార్బన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు పెరగడం వల్ల జీవకోటికి ప్రమాదం కూడాను.
2: అయితే మనం ఇద్దరం అర్జెంటుగా కార్లు అమ్మేసుకుని శుభ్రంగా సైకిళ్లు కొందాం. అప్పుడు ఎంచక్క సైకిల్ వాలా జిందాబాద్ అని పాడుకుంటూ వెళ్ళొచ్చేమో.
0: సైకిల్ వాడటం చాలా చాలా మంచిది. ఇంకో విషయం, కార్బన్ డయాక్సైడ్ కంటే ప్రమాదకరమైంది కార్బన్ మోనాక్సైడ్. ఇది వేగంగా మన రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. దీనివల్ల మరణం కూడా సంభవించొచ్చు.
3: అమ్మో, కాని అన్నయ్య, ఇలా పెట్రోలు గ్యాస్ వాడొద్దంటే రోజులెలా గడుస్తాయి?
0: చెల్లెమ్మా, అందుకే కదా మా డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నది. ఇక్కడ మేము శిలాజ ఇంధనాల వాడకం బదులు ప్రకృతి మనకిచ్చిన సౌరశక్తిని, గాలిశక్తిని, అలల శక్తిని ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో పరిశోధన చేస్తాం. ఫలితాలను ప్రజలకు అందిస్తాం.
1: ఆ, నేను విన్నాను. సోలార్ కుక్కర్, సోలార్ వాటర్ హీటర్, సోలార్ ట్రాఫిక్ లైట్లు, సోలార్ క్యాలిక్యులేటర్, ఇవే కదా సౌరశక్తిని ఉపయోగించుకునేవి?
3: ఇవే కాదు, బయోగ్యాస్, గాలిమరలు కూడా ఈ కోవకే చెందుతాయి. అవునా అన్నయ్య?
0: కరెక్ట్గా చెప్పావమ్మా. ఎక్కువగా వీటిని ఇళ్లలోనూ, ఫ్యాక్టరీల్లోనూ, పొలాల్లోనూ, ఇంకా ఇతర ఇంధన అవసరాలకి చాలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చు.
1: మావయ్య, కార్బన్ డైఆక్సైడ్ నాకొక మంచి భూతంలా కనిపిస్తోంది. మనకి మంచి చేస్తుంది, దాని స్థాయిని కాపాడకపోతే మనల్నే మింగేస్తుంది.
0: అవును, కరెక్ట్. కానీ కాలుష్యం అనే చెడు భూతాన్ని మనమే పెంచుతున్నాం. ఫ్యాక్టరీల్ని పెట్టినప్పుడు వ్యర్థాలను శుద్ధి చేయడానికి లేదా తిరిగి ఉపయోగించడానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడం, చెట్లను నరికివేయడం మనం చేస్తున్న పెద్ద పొరపాట్లు.
2: అంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నామన్నమాట.
1: మావయ్య, వాతావరణంలో CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ పెరగడానికి ఇంకా ఏమైనా కారణాలున్నాయా?
0: చక్కగా అడిగావు రాణి. ఇవే కాకుండా మొక్కల, జంతువుల శ్వాసక్రియ వల్ల, అప్పుడప్పుడు అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల కూడా గాలిలో కార్బన్ డైఆక్సైడ్ కలుస్తుంది.
1: మనం ఎంత ఎక్కువగా చెట్లను పెంచితే అవి అంత ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ప్రాణవాయువుని వదులుతాయి.
0: వెరీ గుడ్ రాణి, మంచి విషయాన్ని గ్రహించావు. అంతేకాదు, కార్బన్ డయాక్సైడ్ నీటిలో కూడా కరుగుతుంది. మన సముద్రాలు పెద్ద కార్బన్ డయాక్సైడ్ సింక్స్లా పనిచేస్తాయి. అందుకని నీటిలో ఉండే మొక్కలు కూడా కార్బన్ డయాక్సైడ్ని వినియోగించుకుంటాయి.
1: నీటిలో ఉన్న మొక్కలు కూడా కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయన్నమాట.
0: అవును రాణి, మొక్కలన్నీ కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ని గ్లూకోజ్గా మారుస్తాయి. కొంత గ్లూకోజ్ కణశ్వాసక్రియలో వాడుకోబడి మిగిలింది ఇతర పిండి పదార్థాలుగా నూనెల రూపంలో మార్చబడి వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. మొక్కలను జంతువులు ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ కర్బన పదార్థాలు జంతువుల శరీరంలోకి చేరతాయి. ఇంకో విషయం, జీవుల శరీరాలన్నీ కర్బన రసాయన సమ్మేళనాలే.
1: ఆ, అర్థమైంది. జంతువుల్లో ఈ గ్లూకోజ్ జీవక్రియలకు ఉపయోగించబడి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో మళ్లీ గాలిలోకి చేరుతుంది. మరి మావయ్య, జంతువులు, మొక్కలు చనిపోయినప్పుడు వాటిలోని కర్బన పదార్థం ఎక్కడికి పోతుంది?
0: గుడ్ క్వశ్చన్. మొక్కలు కాని, జంతువులు కాని మరణించినప్పుడు విచ్ఛిన్నకర బ్యాక్టీరియా వాటి కణాల్లోని కర్బన అణువులను విచ్ఛిన్నం చేసి కార్బన్ డయాక్సైడ్ రూపంలో గాలిలోకి విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఒక వలయ రూపంలో ఉంటుంది. కాబట్టి దీనిని కర్బన వలయం అని అంటాం. రాణి, నేను చెప్పిందంతా విన్నావు కదా? నువ్వు ఈ వలయాన్ని

0: ని ఒకసారి పూర్తిగా వివరించగలవా?
1: సరే మావయ్య. ఒకటి, మొక్కలు జంతువులు శ్వాసక్రియలో ఆక్సిజన్ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి. రెండు, మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ని వదులుతాయి. మూడు, కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ నీరు కలవడం వల్ల గ్లూకోజ్ తయారవుతుంది. ఈ గ్లూకోజ్ను మొక్కలు తమకు అవసరమైనంత వినియోగించుకుని మిగిలింది నిల్వ చేసుకుంటాయి. నాలుగు, అందుకే ప్రకృతిలోని ప్రతి జంతువు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడుతుంది. అలా కర్బన పదార్థమైన గ్లూకోజ్ ప్రతి మొక్కలోనూ జంతువులోనూ నిలువ ఉంటుంది. ఇది మళ్ళా శ్వాసక్రియలో వినియోగించబడి ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి రూపంలో ప్రకృతిలోకి విడుదలవుతుంది. ఐదు, ఇలా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ గాలి నుండి మొక్కల్లోకి, మొక్కల నుండి జీవులన్నింటిలోకి, జీవుల నుండి వాతావరణంలోకి విడుదలవుతూ ఒక వలయంలా చర్యలు జరుగుతూ ఉంటాయి. చక్కగా చెప్పావు రాణి. శభాష్.
2: థ్యాంక్స్ అమ్మా, ఇంకా చెప్తానుండు.
1: వాతావరణంలోని గాలి సంఘటనలో 0.033% కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. కానీ కాలుష్యం ప్రభావం వల్ల దీని శాతం రోజురోజుకి పెరుగుతుంది. దీని ప్రభావం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లు, మార్పులు వచ్చి భూగోళం వేడెక్కుతోంది. అందుకని మనం వాతావరణ కాలుష్యం తగ్గించాలి. అందుకు మనవంతు కృషిని మనం చేయాలి. ఇలా ప్రతి ఒక్కరూ అనుకుంటే అదే ఇందాక నువ్వు చెప్పావే కాలుష్యం చెడుభూతం అని, ఆ కాలుష్యభూతం బారి నుండి తప్పించుకోగలం.
0: మనం మన ఆలోచనల్ని మన అవసరాల మేరకే పరిమితం చేస్తున్నాం. అందుకే మనం మనకే శత్రువులం అవుతున్నాం.
1: మనం మనకే శత్రువులమా? అదేలా?
0: కోల్డ్ స్టోరేజ్ కోసం వాడే రిఫ్రిజిరేటర్లు, విమానాలు గాలిలోకి క్లోరోఫ్లోరోకార్బన్లను వదులుతున్నాయి. ఈ వాయువులు ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. దీనిలో అతి నీలలోహిత కిరణాలు భూమి మీద పడి మొక్కలకు జంతువులకు నష్టం కలుగజేస్తాయి. అంతేకాకుండా కర్బన వలయం దెబ్బతింటుంది. అందుకే ప్రత్యామ్నాయాల కోసం, నివారణ మార్గాల కోసం పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
3: అవునన్నయ్య, ఈ మధ్య టీవీలో ఒక ప్రోగ్రాంలో చూశాను, ఎక్కడో ఆమ్లవర్షం కురిసిందటగా.
0: అవునమ్మా, కాలుష్యం వల్ల గాలిలోకి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్లే కాకుండా గాలిలోకి సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్ అనే విషవాయువులు విడుదలవుతున్నాయి.
3: వాటివల్ల ఆమ్లవర్షం ఎలా వస్తుందన్నయ్యా?
0: తొందరపడకు, చెప్తున్నాగా. ఈ వాయువులు గాలిలోని తేమతో కలిసి కార్బోనిక్ ఆమ్లాన్ని, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని, నైట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. ఇవే ఆమ్లవర్షంగా కురుస్తాయి.
1: అమ్మో, ఆమ్లవర్షం అంటే చర్మం కాలిపోదు?
0: అంత స్థాయిలో లేకున్నా దీనివల్ల జంతువుల్లో చర్మ క్యాన్సర్, మొక్కల్లో అనేక వ్యాధులు రావచ్చు. కార్బన్ డైఆక్సైడ్ ఆమ్లవర్షంగా కురవడం వల్ల కర్బన వలయం సమతుల్యం కూడా దెబ్బతింటుంది.
4: అన్ని చెప్పావు సరే, మరి వీటిని తగ్గించడానికి మన పాత్ర ఏమిటి?
0: మనం పాటించవలసినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా అడవులను నరికివేయడం ఆపాలి, చెట్లను నాటాలి, పరిశ్రమలు వ్యర్థ రసాయనిక హానికర పదార్థాలను అలాగే బయటికి వదలకుండా శుద్ధి చేసి వదలాలి. ఏవైనా తిరిగి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటేనే ఉపయోగించాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని ఎక్కువగా వాడాలి. అన్లెడెడ్ పెట్రోల్నే వాడాలి.
1: మావయ్య, కర్బన వలయం అంటే ఏంటి, కాలుష్యం వల్ల ఈ వలయం ఎలా దెబ్బతింటుంది అనేది ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది.
4: అవునరా మోహన్, చాలా మంచి విషయాలు చెప్పావు. ఇప్పటి నుంచి మేము సాధ్యమైనంత వరకు మొక్కల్ని నాటుతాం, సహజ వనరుల్నే ఎక్కువగా వాడతాం.
5: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం కార్బన్ వలయం సైన్స్ పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, హైస్కూల్ విద్యార్థుల కోసం రక్త పీడనం సైన్స్ పాఠం వింటారు.
6: భార్గవ, ఏంటి ఖాళీగా ఉన్నావు? రోజు నువ్వు మధు ఈ టైంకి టెన్నిస్ ఆడతారు కదా, ఈరోజు మధు రాలేదా?

0: వాళ్ల తాతయ్యకు బీపీ చాలా ఎక్కువగా ఉందని హాస్పిటల్లో అడ్మిట్ చేశారట బాబాయ్. వాళ్ల అమ్మా నాన్న హాస్పిటల్కు వెళ్లారు, అందుకే ఈరోజు రాలేదు.
1: బీపీ ఎక్కువైందన్నారా?
0: అవును బాబాయ్. అసలు ఈ బీపీ అంటే ఏమిటి? అది చాలా ఎక్కువ అవడం ఏమిటి? కొంచెం వివరంగా చెప్పవా ప్లీజ్.
2: బాబాయ్ నేను చెప్తా. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ లేదా రక్తపీడనం అంటారు కదా.
0: రక్తనాళాల్లో ఏ పీడనంతో రక్తం ప్రవహిస్తుందో దాన్నే రక్తపీడనం అంటారని స్నేహ వాళ్ళ అన్నయ్య చెప్పాడు. అది కరెక్టేనా బాబాయ్?
1: వెరీ గుడ్ రవి, చాలా బాగా చెప్పావు.
2: బాబాయ్ బీపీ ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అంటారు, అసలు రక్తపీడనం ఎందుకు ఎక్కువగా అవుతుందో ఎందుకు తక్కువగా అవుతుందో నాకు సరిగ్గా తెలీదు, వివరంగా చెప్పవా?
0: బాబాయ్ నాకు కూడా.
1: అలాగే తప్పకుండా రండి, అలా హాల్లో కూర్చొని చెప్పుకుందాం. భార్గవ రవి, రక్తపీడనం గురించి అడిగారు కదా, చెప్తాను శ్రద్ధగా వినండి. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా రక్త ప్రసరణ గురించి కొద్దిపాటి అవగాహన అవసరం.
2: అవును చెప్పు బాబాయ్.
1: రక్త ప్రసరణ రెండు వలయాలుగా జరుగుతుంది. మొదటిది శరీర భాగాల నుండి ఆమ్లజన్ రహిత రక్తం ఊపిరితిత్తులకు ఎలా చేరుతుందో వినండి.
0: చెప్పండి బాబాయ్.
1: శరీర భాగాల నుండి సేకరించబడిన ఆమ్లజన్ రహిత రక్తం పూర్వ పరమహాశిరల ద్వారా కుడికర్ణికకు, అక్కడి నుండి కుడి జఠరికకు చేరుతుంది. ఆ తర్వాత పుప్పుస ధమనంలోకి చేరుకొని వాటి ద్వారా ఊపిరితిత్తులోకి చేరుతుంది. అక్కడ ఆక్సిజన్తో కలిసి శుభ్రపడుతుంది. ఈ విధంగా శుభ్రపరచబడిన రక్తం ఎక్కడికి పోతుందో తెలుసా?
2: తెలుసు బాబాయ్, గుండెకి వెళ్తుంది.
1: రవి, గుండె నుండి రక్తం ఎక్కడికి వెళ్తుంది?
0: తెలీదు చెప్పండి బాబాయ్.
2: తెలియదు బాబాయ్.
1: ఊపిరితిత్తులో శుభ్రపరచబడిన రక్తం ఎడమ కర్ణికలోకి చేరుతుంది. అక్కడి నుండి ఎడమ జఠరికలోకి చేరుతుంది. ఆ తర్వాత దైహిక మహాధమని ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుంది. అందుకే ధమనుల్లో రక్తపీడనం శిరల కంటే ఎక్కువగా ఉంటుంది.
0: అయితే బాబాయ్ ఈ రక్తపీడనాన్ని ఎలా కనుగొంటారు?
1: వైద్యులు రక్తపీడనాన్ని స్పిగ్మోమానోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. సాధారణంగా ఆరోగ్యవంతుని రక్తపీడనం 120/80, ఇందులో పై సంఖ్య 120 సిస్టోలిక్ పీడనాన్ని, క్రింది సంఖ్య 80 డయాస్టోలిక్ పీడనాన్ని తెలియజేస్తుంది.
0: సిస్టోలిక్ పీడనం డయాస్టోలిక్ పీడనం అంటే ఏమిటి బాబాయ్?
2: నాకు తెలుసు, నేను చెప్పనా?
1: చెప్పు రవి.
2: సిస్టోల్ అంటే గుండె సంకోచించడం కదా.
1: వెరీ గుడ్. సిస్టోల్ అంటే గుండె సంకోచించడం కదా. హృదయం సంకోచం చెంది రక్తాన్ని ధమనంలోకి పంపు చేసేటప్పుడు సిస్టోలిక్ పీడనం ఏర్పడుతుంది. అలాగే గుండె సడలడాన్ని డయాస్టోల్ అంటారు. అందుకని హృదయం సడలినప్పుడు ఏర్పడేది డయాస్టోలిక్ పీడనం.
2: ఇంకా సరిగ్గా అర్థం కాలేదు బాబాయ్, కొంచెం వివరంగా చెప్పవా?
1: అలాగే రవి. రక్తాన్ని పంపు చేయాలంటే హృదయం సంకోచించి సడలాలి. ఒక సంకోచము ఒక సడలికలను కలిపి హృదయ స్పందన అంటారు. సంకోచ దశని సిస్టోలని, సడలే దశని డయాస్టోలని అంటారు. అదేవిధంగా హృదయం సంకోచించినప్పుడు లబ్ అనే శబ్దం, సడలినప్పుడు డబ్ అనే శబ్దం వస్తుంది. సిస్టోల్ సమయంలో జఠరికలు సంకోచం చెందినప్పుడు రక్తం ధమనంలోకి పంపు చేయబడుతుంది. అందుచేత సిస్టోల్ వల్ల ధమనులోకి రక్తం ఎక్కువ పీడనంతో ప్రవేశిస్తుంది.
2: మరి ధమనులు ఆ పీడనాన్ని ఎలా తట్టుకుంటాయి?
1: ధమనుల కుడ్యాలు కండర తంతువులతో ఏర్పడ్డాయి. వీటికి సాగే లక్షణం ఉంటుంది. అందువల్ల రక్తం పీడనంతో ధమనుల్లోకి ప్రవేశించగానే వాటి కుడ్యాలు సాగి బద్దలవ్వకుండా ఆ పీడనానికి తట్టుకోగలుగుతాయి.
0: మరి డయాస్టోల్ సమయంలోనైతే బాబాయ్?
1: డయాస్టోల్ సమయంలో హృదయం నుండి రక్తం పంపు చేయబడదు. అందువల్ల రక్తనాళాలు వాటి యథాస్థితికి చేరి రక్తపీడనాన్ని సాధారణ స్థాయిలో ఉంచుతాయి.
0: అయితే బాబాయ్ ఇప్పుడు స్నేహ వాళ్ల తాతయ్యకు రక్తపీడనం 120/80 కంటే ఎక్కువగా ఉందన్నమాట. అయితే ఎంత ఎక్కువైతే ప్రమాదం జరుగుతుంది బాబాయ్?
1: అవును భార్గవ, నువ్వు అడిగినట్లు బీపీ అనేది ఒక 10 అటూ ఇటూ ఉంటే ప్రమాదం లేదు.
2: బాబాయ్ అసలు ఈ హై బీపీ రావడానికి కారణం

0: అలేమిటి?
1: హై బీపీ రావడానికి ఒక కారణం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు పదార్థాలు. ఇవి రక్త ప్రవాహ మార్గానికి ఆటంకం కలిగిస్తాయి.
2: అంటే కొలెస్ట్రాల్ ధమనుల్లోకి చేరుతుందా బాబాయ్?
1: కరెక్ట్. ఎప్పుడైతే రక్తంలో కొలెస్ట్రాల్ అంటే కొవ్వు శాతం ఎక్కువవుతుందో అది ధమనుల గోడలలో చేరుతుంది. దాంతో ధమనుల గోడలు దళసరిగా తయారవుతాయి. అప్పుడు అవి వాటి యొక్క సాగే లక్షణాన్ని కోల్పోతాయి. అంతేకాకుండా ధమనుల లోపలి కుహరం చిన్నదవుతుంది.
0: అందుకనేనా రక్త ప్రసరణ సరిగ్గా జరగదంటారు?
1: అవును, అలా జరిగితే ధమనులు రక్తపీడనాన్ని అదుపులో ఉంచలేవు. అందుచేత ప్రవహించే రక్తపీడనం ధమనుల గోడలపై అధికమవుతుంది. దాంతో రక్తం సామాన్య పీడనం కంటే అధిక పీడనంతో ప్రవహిస్తుంది.
0: రక్తపీడనము పెరగడానికి ఇంకా ఏవైనా కారణాలు కూడా ఉన్నాయా?
1: చాలా మంచి ప్రశ్న వేశావు రవి. రక్తపీడనం పెరగడానికి గల ముఖ్యమైన కారణాలు కొలెస్ట్రాల్ అధికమవడమే కాకుండా దీర్ఘకాలిక ఒత్తిడి, శ్రమ, మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకపోవడం, ఇంకా ధూమపానం, మద్యపానం ఇలాంటి దురలవాట్ల వల్ల కూడా బీపీ పెరుగుతుంది.
0: ఇంకో విషయం బాబాయ్, బీపీ తక్కువైనా ప్రమాదకరమే కదా?
1: బీపీ తక్కువైతే కూడా ప్రమాదకరమే. అయితే బలవర్ధకమైన సమతుల ఆహారాన్ని తినడం ద్వారా, డాక్టర్ సూచన ప్రకారం మందులు వాడడం ద్వారా దాన్ని సరిచేసుకోవచ్చు. 90/60 కంటే తగ్గితే అది కూడా చాలా ప్రమాదకరం.
2: మరి హై బీపీని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది బాబాయ్?
1: వైద్యం చేయించకుండా ఈ స్థితి ఎక్కువ కాలం సాగితే దీనివల్ల ఇతర వ్యాధులు తొందరగా వస్తాయి, మరణం కూడా సంభవించవచ్చు.
0: బాబాయ్, రక్తపీడనం అధికమవ్వకుండా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా?
1: ఎందుకు లేవు? సాధారణంగా హై బీపీ అన్నది 40 సంవత్సరాల తర్వాత వస్తుంటుంది. అందుకని 40 సంవత్సరాలు పైబడిన వారు ఏడాదికి కనీసం 2 సార్లైనా రక్తపీడనాన్ని పరీక్ష చేయించుకోవాలి. వయస్సుకు తగిన సమతుల ఆహారం వేళకు భుజించాలి. తగిన వ్యాయామం చేయాలి. ఒత్తిడి, శ్రమ లేకుండా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రక్తపీడనాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
2: ఇప్పుడు నాకు బాగా అర్థమైంది బాబాయ్.
1: అయితే పిల్లలు, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, జవాబులు చెప్తారా?
2: అలాగే బాబాయ్.
1: సరే భార్గవ, రక్తపీడనం అంటే ఏమిటి?
2: రక్తనాళాల్లో రక్తం ప్రవహించే పీడనాన్ని రక్తపీడనం అంటారు.
1: గుడ్. రవి, రక్తపీడనాన్ని కొలిచే సాధనం పేరేంటి?
0: స్పిగ్మోమానోమీటర్ బాబాయ్.
1: వెరీ గుడ్ భార్గవ. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో రక్తపీడనం ఎంత ఉండాలి?
2: 120/80 ఉండాలి బాబాయ్.
1: రవి, రక్తపీడనం అధికం అవడానికి కారణాలేమిటి?
0: కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం, దీర్ఘకాలపు ఒత్తిడి, శ్రమ, మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకపోవడం, ఇంకా ధూమపానం, మద్యపానం ఇలాంటి చెడ్డలవాట్లన్నీను.
1: రక్తపీడనం అదుపులో ఉంచేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి భార్గవ, నువ్వు చెప్పగలవా?
2: ఓ అలాగే బాబాయ్. 40 సంవత్సరాల పైబడిన వారు ఏడాదికి 2 సార్లైనా రక్తపీడనాన్ని పరీక్ష చేయించుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. తగిన వ్యాయామం చేయాలి. ఒత్తిడి, శ్రమ లేకుండా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రక్తపీడనాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
1: చాలా బాగా చెప్పారు.
2: థ్యాంక్ యూ బాబాయ్. ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం.
0: అవును బాబాయ్, నాకు చాలా విషయాలు తెలిసాయి.
3: పిల్లలు విన్నారు కదా, మానవ శరీర భాగాల నుండి సేకరించబడిన ఆమ్లజనరహిత రక్తము పూర్వపర మహాశిరల ద్వారా కుడి కర్ణికకు, అక్కడ నుండి కుడి జఠరికకు చేరుతుంది. ఆ తర్వాత పుప్పుస ధమనుల్లోకి చేరుకుని వాటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అక్కడ ఆక్సిజన్తో కలిసి శుభ్రపడుతుంది. ఊపిరితిత్తుల్లో శుభ్రపరచబడిన రక్తం ఎడమ కర్ణికలోకి చేరి అక్కడి నుంచి ఎడమ జఠరికలోకి చేరుతుంది. ఆ తర్వాత దైహిక మహాధమని ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుంది. అందుకే రక్తపీడనం ధమనులలో కంటే సిరలలో ఎక్కువగా ఉంటుంది. రక్తపీడనాన్ని

మీరింత వరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని కార్బన్ వలయం మరియు రక్త పీడనం పాఠాలు విన్నారు. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: FM 90.4.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిజినెస్ మరి నాటి మన ప్రసారంలో కాలం అందించిన మరుపురాని జ్ఞాపకాలతో సెప్టెంబర్ 3వ తేదీ ముచ్చట్లని మీ ముందుకు తీసుకొస్తున్నా. ప్రతిరోజు చరిత్ర మనకి సరికొత్త పాఠాలను, స్ఫూర్తిదాయకమైన కథనాలను అందిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజు చోటు చేసుకున్న విశేషాలని సవివరంగా ముచ్చరించుకుందాం. మన అంతర్జాతీయంగా లింగ వివక్ష నిర్మూలనకు మరియు మహిళా హక్కుల పరిరక్షణకు మైలురాయిగా నిలిచిన మహిళలపై అన్ని రకాల వివక్షల నిర్మూలన ఒప్పందం 1981 సెప్టెంబర్ 3న అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రపంచ వ్యాప్తంగా మహిళల చట్టపరమైన, సామాజిక మరియు ఆర్థిక సమానత్వానికి బలమైన పునాది వేసిన చారిత్రకమైన రోజుది.
1: అవునమ్మా, ప్రపంచ మహిళా సాధికారతకి మరియు మానవ హక్కుల పరిరక్షణకి ఈ రోజు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగింది. ఇక అంతరిక్ష పరిశోధనల చరిత్రలో చూస్తే 1976 సెప్టెంబర్ 3న నాసాకు చెందిన వైకింగ్ 2 వ్యోమనౌక అంగారక గ్రహం ఉపరితలంపై విజయవంతంగా దిగింది. మార్స్ ఉపరితలం నుండి స్పష్టమైన రంగుల చిత్రాలని, వాతావరణ సమాచారాన్ని భూమికి చేరవేసి ఖగోళ పరిశోధనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన అద్భుతమైన రోజు ఇది.
2: ఈ కళని సంస్కృతాంధ్ర భాషల్లో విశేష పండిత ప్రతిభను ప్రదర్శించి అనేక కావ్యాలను, స్తోత్రాలను రచించిన సుప్రసిద్ధ రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ గారు 1893 సెప్టెంబర్ 3న జన్మించారు. ఆమెనాటి కాలంలోనే మహిళా విద్యా వికాసానికి, సాహిత్య పోషణకు తన రచనల ద్వారా విశేష కృషి చేసి పండితుల మెప్పు పొందారు. ప్రాచీన సాహిత్య పరిజ్ఞానంతో పాటు భక్తి వేదాంత భావాలను ఎంతో సులువుగా వ్యాప్తి చేసిన విదుషీమణి ఆమె.
1: ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జానపద సాంఘిక

0: శ్రోతలకి రసవత్తరమైన తెలుగుదనాన్ని, గ్రామీణ సమ్మోహనాన్ని అద్దిన సుప్రసిద్ధ సినీ పాటల రచయిత కవి కొసరాజు రాఘవయ్య చౌదరి గారు 1905 సెప్టెంబర్ 3 జన్మించారు. ఆయన ఇరకల సుబ్బిని, ఏమనుకున్నావు, ముద్దబంతి పువ్వులు, మూగబాసలు వంటి వందలాది ప్రజాదరణ పొందిన జానపద మరియు హాస్య గీతాలను రచించి శ్రోతలని మైమరిపించారు. తెలుగు సంస్కృతిని, యాసను పాటల్లో ఉలికించి సినీ రంగానికి మహోన్నతమైన సాహిత్య వైభవాన్ని తెచ్చిన దిగ్గజ పాటల రచయిత ఆయన.
1: అలానే తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ సర్దార్గా పేరుగాంచిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు గారు 1908 సెప్టెంబర్ 3 జన్మించారు. ఆయన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడిగా ప్రజలను చైతన్యపరుస్తూ జైలు శిక్షను కూడా అనుభవించి రజాకార్ల అరాచకాలపై వీరోచితంగా పోరాడారు. నిరాడంబరమైన దేశభక్తితో, ప్రజాసేవతో తెలంగాణ విమోచన ఉద్యమంలో చెరగని ముద్ర వేసిన వీర విప్లవనేత ఆయన.
2: ఇక తెలుగు అవధాన విద్యలో తనదైన పండిత ప్రతిభతో అష్టావధానాలు నిర్వహించి అనేక గ్రంథాలను రచించిన ప్రముఖ పండితుడు కావూరి పూర్ణచంద్రరావు గారు 1924 సెప్టెంబర్ 3 జన్మించారు.
0: ఆయన సమయానుకూలమైన ఆసు కవిత్వంతో, తీవ్ర ధారణా శక్తి యుక్తులతో సాహిత్య వేదికలపై పండితుల మరియు శ్రోతల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. పద్య సాహిత్య వికాసానికి, అవధాన కళా పోషణకి నిరంతరం శ్రమిస్తూ నూతన తరానికి ప్రేరణగా నిలిచిన మహోన్నత గ్రంథకర్త ఆయన.
1: అలానే భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో లక్ష్మీకాంత్ ప్యారలల్ జంటగా లక్ష్మీకాంత్ తో కలిసి వేలాది సూపర్ హిట్ గీతాలను స్వరపరిచిన ప్రముఖ సంగీత దర్శకుడు ప్యారలల్ 1940 సెప్టెంబర్ 3 జన్మించారు. ఆయన బాలీవుడ్ స్వర్ణయుగ చిత్రాలకు అద్భుతమైన ఆర్కెస్ట్రాను మరియు రాగాలను అందించి భారతీయ చలనచిత్ర సంగీత స్వరూపాన్ని మార్చేశారు. 5 పదుల కాలంగా తరతరాల సంగీతాభిమానులు ఊపేసిన అమర గీతాలను అందించిన సంగీత దిగ్గజం ఆయన.
0: ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాలీవుడ్తో పాటు పలు భాషా చిత్రాలలో విలన్గా, హాస్య నటుడిగా వందలాది పాత్రలలో నటించి మెప్పించిన ప్రసిద్ధ నటుడు శక్తి కపూర్ 1952 సెప్టెంబర్ 3 జన్మించారు. ఆయన రాజాబాబు, అందాజ్ అప్నా అప్నా వంటి అనేక హిట్ చిత్రాలలో తనదైన హాస్యభరితమైన మేనరిజంతో ప్రేక్షకులని విశేషంగా అలరించారు. ప్రతి నాయకుడుగా, హాస్య నటుడుగా విలక్షణమైన అభినయాన్ని ప్రదర్శిస్తూ 4 దశాబ్దాలుగా వెండి తెరపై రాణిస్తున్న ప్రముఖ నటుడు ఆయన.
1: ఇక అలానే అంతర్జాతీయ సాహిత్య రంగాన భారతీయ మూలాలున్న రచయితగా ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ ఈ నవలకు గాను ప్రతిష్టాత్మక మాన్ బూకర్ ప్రైజ్ అందుకున్న ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్ 1971 సెప్టెంబర్ 3 జన్మించారు. ఆమె మానవ సంబంధాలు, వలస జీవితాల ఆవేదనను తన సునిశితమైన సమగ్ర నవల రచనలో అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రపంచ సాహిత్య వేదికపై భారతీయ ఇంగ్లీష్ సాహిత్య వైభవాన్ని సమున్నత శిఖరాన నిలిపిన ప్రతిభావంతురాలైన నవల రచయిత్రి ఆమె.
0: ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన సాహస పర్వతారోహకుడిగా ప్రపంచంలోని 7 ఖండాల్లోని అత్యంత ఎత్తైన 7 పర్వత శిఖరాలను అత్యంత వేగంగా అధిరోహించి ప్రపంచ రికార్డు సాధించిన విజేత మల్లీ మస్తాన్ బాబు 1974 సెప్టెంబర్ 3 జన్మించారు. ఆయన ఐఐటి, ఐఐఎం వంటి ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకుని కూడా సాహస యాత్రలనే జీవిత ధ్యేయంగా ఎంచుకుని ఎవరెస్ట్తో సహా పలు పర్వతాలను అధిరోహించి దేశ కీర్తిని చాటారు. సాహసానికి, పట్టుదలకి నిలువెత్తు రూపంగా నిలిచి ఆండీస్ పర్వత శ్రేణుల్లో విధివశాత్తు ప్రాణాలు విడిచిన మహోన్నత సాహసీకుడు ఆయన.
1: అలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సహాయ దర్శకుడిగా సినీ ప్రయాణం ప్రారంభించి నటుడిగా ఆవకాయ బిర్యానీ, గోదావరి వంటి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలతో అలరించిన సినీ నటుడు కమల్ కామరాజు 1981 సెప్టెంబర్ 3 జన్మించారు. ఆయన ఆర్కిటెక్ట్గా శిక్షణ పొంది కూడా నటనపై ఉన్న మక్కువతో వెండితెర మరియు డిజిటల్ మాధ్యమాల్లో సహజ సిద్ధమైన అభినయాన్ని ప్రదర్శిస్తున్నారు. చిత్రలేఖనం, శిల్పకళ మరియు నటనలో తనదైన సృజనాత్మకతను చాటుకుంటున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.
0: ఇక భారతీయ విలువిద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ ప్రతిభావంతుడుగా అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన సుప్రసిద్ధ విలుకాడు ధీరజ్ బొమ్మదేవర 2001 సెప్టెంబర్ 3 జన్మించారు. ఆయన 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత ఆర్చరీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తనదైన ఖచ్చితమైన లక్ష్య ఛేదనతో ప్రపంచ విలువిద్యా రంగంలో గుర్తింపు పొందారు. నూతన తరం భారతీయ క్రీడాకారులకు నిదర్శనంగా నిలిచి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో దేశానికి

0: ఎన్నో విజయాలు అందిస్తున్న యువ క్రీడా నక్షత్రం ఆయన.
1: అలానే తెలుగు చలనచిత్ర సంగీత రంగాన మేఘ సందేశం, శివరంజని వంటి చిత్రాలకు స్వరాలను అందించి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్న సుప్రసిద్ధ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు గారు 1987 సెప్టెంబర్ 3 నిర్యాణం చెందారు. ఆయన క్లాసికల్, జానపద మరియు లలిత సంగీతాలను అద్భుతంగా మేళవించి తెలుగు శ్రోతలకు మరపురాని మధురమైన గీతాలను బహుమతిగా అందించారు. తన స్వరకల్పనతో భావోద్వేగాలను పండించి తెలుగు సినిమా సంగీత స్థాయిని సమున్నత శిఖరాన నిలిపి కాలం చేసిన మహోన్నత స్వరకర్త ఆయన.
0: ఇక తెలుగు పాత్రికేయ రంగంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడిగా దశాబ్దాల పాటు సేవలు అందించి నూతన వరవడిని తెచ్చిన అభ్యుదయవాది సుప్రసిద్ధ రచయిత నండూరి రామ్మోహన్ రావు గారు 2011 సెప్టెంబర్ 3 ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన విశ్వరూపం, విశ్వదర్శనం వంటి విశిష్ట గ్రంథాల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని, తత్వజ్ఞానాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే తేలికైన తెలుగు వచనంలో అందించారు. పదునైన సంపాదకీయతతో, సమకాలీన సామాజిక చైతన్యంతో తెలుగు పత్రికా రంగానికి మార్గదర్శిగా నిలిచి నిర్యాణం చెందిన దిగ్గజ సంపాదకుడు ఆయన.
1: అలానే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వికాసంలో ఆంధ్ర షుగర్స్ సంస్థాపకుడిగా, తీర ప్రాంత పారిశ్రామిక రంగానికి పితామహుడిగా పేరుగాంచిన సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు 2011 సెప్టెంబర్ 3 కాలం చేశారు. ఆయన తనదైన దూరదృష్టితో పశ్చిమ గోదావరి ప్రాంతంలో రసాయన, చక్కెర, కాస్టిక్ సోడా పరిశ్రమను నెలకొల్పి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. పారిశ్రామిక ప్రగతి ద్వారా ప్రాంతీయ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేసి పరిశ్రమల అధినేతగా ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుని నిర్యాణం చెందిన మహోన్నత పారిశ్రామిక దిగ్గజం ఆయన.
0: లిజనర్స్, సెప్టెంబర్ 3 సంబంధించిన ఎన్నో మరపురాని జ్ఞాపకాలు, ఎంతో మంది మహామహులు, అదేవిధంగా చరిత్రలో నిలిచిపోయిన అంశాల గురించి మాట్లాడుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు ఒక మంచి పాట వినేసొద్దామమ్మా.
1: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్, డెస్క్టాప్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత.
5: రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్.

0: యాప్స్ సేల్స్ చేయబడను.
1: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: సో చక్కని పాట అయితే విన్నారు కదండి. సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈరోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సరే మరి ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే అన్నాను కదా. సరే ఈరోజు ఒక ఊరంత పెద్ద సమస్యని మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేంటంటే మన బడి పిల్లల వీపుల మీద ఉండే ఆ రాళ్ల మూట. అవునండి, జూన్ నెల వచ్చేసింది అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియని టెన్షన్, పిల్లలకైతే భయం. ఎందుకంటే మళ్ళీ స్కూళ్ళు రీఓపెన్ అయిపోతాయి, మళ్ళీ ఆ బ్యాగులు మొయ్యాలి, చదవాలి. సో ఇలాంటి బాధలు ఎన్నో ఉంటాయి కదండి. మరి ఈవేళ మన టాపిక్ ఏంటంటే పిల్లల స్కూల్ బ్యాగ్ బరువు, అదొక మొయ్యలేని భారం. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే పొద్దున్నే మా వీధి కిటికీలోంచి బయటికి చూస్తున్నానండి, నాకు ఒక విధంగా జాలేసింది, కాస్త నవ్వు కూడా వచ్చింది. మన ఒక చిన్న కుర్రాడు, 1వ క్లాస్ చదివే కుర్రాడు స్కూల్ బస్ కోసం నిలబడి, ఆ స్కూల్ బస్ కోసం నిలబడే స్టైల్ చూస్తే నాకు సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడు అయితే మాత్రం గుర్తొచ్చారండి. వీపునంతంత బ్యాగ్, ఆ బ్యాగ్ బరువుకి వాడు వెనక్కి వంగిపోతూ ఉంటాడు. బస్సు రాగానే ఆ సంచిని సీట్లోకి ఎక్కించడానికి ఆ పిల్లవాడు పడే కష్టం చూస్తే ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నట్టుంటుంది. అసలు మన పిల్లలు బడికి వెళ్తున్నారా లేదంటే బరువులు మోసే పనులకు వెళ్తున్నారా, నాకైతే అస్సలు అర్థం కాదండి. 1వ క్లాస్ పిల్లాడికి బరువు 10 కిలోలుంటే వాడు మోసే సంచి బరువు 12 కిలోలుంటుంది. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఆ మధ్య ఓ పక్కింటి కుర్రాడు బ్యాగ్ తగిలించుకుని నడుస్తుంటే వెనక నుంచి వాళ్ళమ్మ ఒరే అని పిలిచింది. వాడు వెనక్కి తిరగబోతే ఆ బ్యాగ్ బరువు బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. అంటే పిల్లల బరువు కంటే ఈ పుస్తకాల బరువే ఎక్కువైపోయిందండి. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు కూడా ఎంత శ్రమదోపిడీ జరగలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. సరే పిల్లల స్కూల్ బ్యాగ్ బరువు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు మీరు ఒకటి గమనించారా, పిల్లవాడు నర్సరీలో ఉన్నప్పుడు ఆ బ్యాగ్ చాలా ముద్దుగా చిన్నగా ఉంటుంది. అందులో ఒక డైరీ, ఒక వాటర్ బాటిల్ మాత్రమే ఉంటాయి. కానీ వాడు ఎల్కేజీ యూకేజీకి వచ్చేసరికి బ్యాగ్ సైజు మెల్లగా పెరిగిపోతుంది. 1వ క్లాస్లోకి రాగానే సీన్ మొత్తం మారిపోతుంది అనుకోండి. ఇప్పటి వరకు కార్టూన్ బొమ్మలతో అందంగా ఉన్న సంచి కాస్త సిమెంట్ బస్తాలాగా తయారైపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? మన స్కూళ్లలో టైం టేబుల్ అని ఒకటి ఇస్తూ ఉంటారు. కానీ మన మేనేజ్మెంట్లు ఎంత తెలివైనవంటే ఆ టైం టేబుల్తో సంబంధం లేకుండా రోజు అన్ని పుస్తకాలు తెచ్చేయమంటారు. ఎందుకంటే ఏ పీరియడ్లో ఏ టీచర్ వస్తారో, ఏ సబ్జెక్ట్ చెప్తారో ఎవరికీ తెలియదు కదా. దాంతో పిల్లలు సేఫ్ సైడ్ కోసం లైబ్రరీ మొత్తాన్ని బ్యాగులో సర్దుకుని వెళ్లాల్సి వస్తుంది. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, వర్క్ బుక్స్, అసైన్మెంట్ బుక్స్, మళ్ళీ ప్రాక్టీస్ బుక్స్, ఇవన్నీ కాకుండా డ్రాయింగ్ బుక్, కలర్ పెన్సిల్స్, క్రాఫ్ట్ పేపర్స్, అబ్బో ఇవన్నీ ఒకెత్తైతే ఆ నోట్బుక్స్లో మళ్ళీ క్లాస్ వర్క్ వేరే, హోంవర్క్ వేరే. ఒకే సబ్జెక్ట్కి 2-3 పుస్తకాలు, ఇంగ్లీష్కి 4 రూల్ బుక్స్, మ్యాథ్స్కి బాక్స్ రూల్ బుక్, తెలుగుకి బ్రాడ్ రూల్ బుక్. ఇలా రూల్స్ పెట్టడంలో ఉన్న శ్రద్ధ పిల్లల వెన్నుముక మీద చూపించడం లేదండి. నాకైతే ఏమనిపిస్తుందంటే ఈ పుస్తకాల పబ్లిషర్స్ స్కూల్ వాళ్ళు కలిసి ఏమైనా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ పెట్టారేమో అని డౌట్ కూడా వస్తూ ఉంటుంది. పిల్లల్ని చిన్నప్పటి నుంచే బరువులు మోసే బాహుబలులాగా తయారు చేసేస్తూ ఉన్నాం మనందరం కూడా. బాహుబలైన ఆ ఏనుగుని, శివలింగాన్ని ఒకేసారి ఎత్తాడా? లేదు కదా. కానీ మన పిల్లలు రోజు పొద్దున్నే సాయంత్రం ఈ బరువులు మోస్తూనే ఉన్నారండి. మరి ఈ పుస్తకాల బరువుకి తోడు మనం పెట్టే లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్ కదేంటో ఒకసారి చూద్దాం. మన పిల్లల స్కూల్ బ్యాగ్ బరువులో పుస్తకాలతో పాటు సమానంగా పోటీ పడే ఇంకొక కేటగిరీ ఉందండి, అదే తిండి గిన్నెలు, నీళ్ల సీసాలు. ఈ మధ్య పేరెంట్స్కి ఒక వింత అలవాటు మొదలైంది. పిల్లాడు స్కూల్లో ఎక్కడ ఎండిపోతాడో అని లీటరు లీటర్నర స్టీల్ వాటర్ బాటిల్స్ కొనిస్తున్నారు. ఆ స్టీల్ బాటిల్ ఖాళీగా ఉన్నప్పుడే 1/2 కిలో బరువు ఉంటుంది. ఇక అందులో నీళ్లు పోస్తే 1.5 కేజీ అవుతుంది. స్పూన్లు, ఫోర్క్లు ఇవన్నీ కలిపితే ఇంకో 2 కిలోలు ఎక్స్ట్రా లగేజ్ అనుకోండి. ఈ వాటర్ బాటిళ్ల మోత మరీ ఘోరం. స్కూళ్లలో మంచి నీళ్ల ప్లాంట్లు ఉంటాయి, ఫిల్టర్లు ఉంటాయి. కానీ పేరెంట్స్కి అంత నమ్మకం ఉండదు. బయట నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్లు వస్తాయి, నేనిచ్చిన నీళ్లే తాగు అని పంపుతూ ఉంటారు. ఆ పిల్లవాడు రోజంతా బరువైన బాటిల్ని మోసుకుంటూ వెళ్తాడు. తీరా సాయంత్రం ఇంటికి వచ్చాక చూస్తే అందులో సగం నీళ్లు అలాగే ఉంటాయి. అంటే తాగడానికి కాదు, కేవలం ఎక్సర్సైజ్ కోసమే ఆ బాటిల్ని మోస్తూ ఉన్నారన్నమాట. సరే ఇంకా లంచ్ బాక్స్ విషయానికి వద్దామండి. ఈ రోజుల్లో స్కూళ్లలో షార్ట్ బ్రేక్, లాంగ్ బ్రేక్, ఫ్రూట్ బ్రేక్ అని 3-4 బ్రేక్లు ఇస్తున్నారు. దాంతో తల్లులు కూడా ప్రతి బ్రేక్కి ఒక డబ్బా పెడుతుంటారు. ఒక డబ్బాలో స్నాక్స్,

ఇంకో డబ్బాలో అన్నం, ఇంకో డబ్బాలో ఫ్రూట్స్. ఇలా లంచ్ బ్యాగ్ విడిగా ఇంకోటి తయారవుతుంది. ఒక చేతిలో లంచ్ బ్యాగ్, వీపు మీద స్కూల్ బ్యాగ్, చేతిలో ప్రాజెక్ట్ వర్క్ చార్ట్, ఇవన్నీ పట్టుకుని ఆ పిల్లవాడు నడుస్తుంటే సామాన్లు సర్దుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న వాళ్ళే కనిపిస్తుంటాడండి. 5వ క్లాస్ దాటిన దగ్గర నుంచి హై స్కూల్కి వచ్చేసరికి బ్యాగులు ట్రావెలింగ్ సూట్ కేసుల్లా మారిపోతుంటాయి. కొందరైతే బ్యాగులు వీపును మొయ్యలేక కింద చక్రాలు ఉండే ట్రాలీ బ్యాగులు కొంటున్నారు. స్కూల్ కారిడార్లో పిల్లలు ఆ ట్రాలీ బ్యాగులు లాక్కుంటూ వెళ్తుంటే స్కూల్లాగా అనిపించదండో, ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లు తిరుగుతున్నట్టుగా ఉంటుంది. మరి దీనివల్ల పొద్దున్నేళ్లలో ఎలాంటి హడావుడు జరుగుతుందో ఒకసారి చూద్దామా. పిల్లల బ్యాగ్ బరువు సమస్య కేవలం పిల్లలది మాత్రమే కాదండి, పొద్దున్నే తల్లుల పాలిటి ఒక పెద్ద సర్కస్ ఫీట్ అనుకోండి. పొద్దున్నే స్కూల్ బ్యాగ్ సర్దడం అంటే ఒక పెద్ద యుద్ధం లాంటిది. ఏళ్లలో అరుపులు ఎలా ఉంటాయో తెలుసుగా. ఒరే, ఈ రోజు తెలుగు పుస్తకం ఉందా, మ్యాథ్స్ వర్క్ బుక్ ఎక్కడ పెట్టావు, డైరీలో సంతకం పెట్టించావా అంటూ కేకలు అనిపిస్తూ ఉంటాయి. టైం టేబుల్ చూసి బుక్స్ సర్దడం అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ డ్రామా. ఆ టైం టేబుల్స్ కూడా ఎలా ఉంటాయో తెలుసా. సోమవారం ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 2, సైన్స్ 1 అంటారు. ఆ 1 ఏంటో 2 ఏంటో ఆ దేవుడికే తెలియాలి. పొరపాటున పిల్లాడు ఏదైనా పుస్తకం మర్చిపోయాడా, స్కూల్లో టీచర్ నుంచి డైరీలో రిమార్క్ వస్తుంది, మీ అబ్బాయి ఈరోజు హోంవర్క్ బుక్ తేలేదు అందుకే క్లాస్ బయట నిలబెట్టామని రాస్తారు. ఈ భయానికి తల్లులు ఏం చేస్తారు, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని అన్ని పుస్తకాలు బ్యాగ్లో నెట్టాయి అని సర్దేస్తారు. ఫలితం పిల్లాడి వీపు విరగడం తప్ప ఇంకేమీ లేదండి. ఈ మధ్య స్కూళ్ళల్లో కొత్త ట్రెండ్ కూడా వచ్చిందండి, టెక్స్ట్ బుక్స్ని 2-3 భాగాలుగా డివైడ్ చేసి టెర్మ్ బుక్స్ అని ఇస్తూ ఉన్నారు, బరువు తగ్గుతుందని. కానీ స్కూల్ యజమాన్యాలు ఊరుకుంటాయా, టెర్మ్ బుక్స్తో పాటు మళ్ళీ విడిగా 4 నోట్బుక్స్, 2 అసైన్మెంట్ బుక్స్ యాడ్ చేస్తారు. అంటే బరువు తగ్గించడానికి వాళ్ళు చేసే ప్లాన్ మళ్ళీ బరువు పెంచడానికే ఉపయోగపడుతున్నాయన్నమాట. ఈ బరువు మోయలేక పిల్లలు బస్సు దిగగానే తల్లులు పరిగెత్తికెళ్ళి ఆ బ్యాగుల్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. అంటే పిల్లలు మోసే బరువుని సాయంత్రం పూట తల్లులు మోస్తున్నారన్నమాట. జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాల్సిన అవసరం లేదండి, మన పిల్లల స్కూల్ బ్యాగ్ ఎత్తితే చాలు, మంచి బాడీ బిల్డర్ అయితే మాత్రం అయిపోతాం. ఈ స్కూల్ బ్యాగుల మొత్తకి సొల్యూషన్ ఏంటా అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? అది ఆలోచించే ముందు ఈనాటి కార్యక్రమంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విని వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం. సో లిజనర్స్, మీ అందరి కోసం ఓ బ్యూటిఫుల్ సాంగ్.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
2: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
4: పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
3: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
4: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
5: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.
6: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విజన్ 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి మన పిల్లల బ్యాగ్ బరువు టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఇప్పటిదాకా సరదాగా చమత్కారంగా మాట్లాడుకున్న ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తీవ్రమైన సమస్య అండి. ఈ కాలం పిల్లలకి చిన్న వయసులోనే స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్ వచ్చేస్తున్నాయి. పిల్లల ఎత్తు పెరగడం లేదు, కానీ బ్యాగుల వెడల్పు మాత్రం పెరిగిపోతుంది. ప్రభుత్వాలు జీవోలు ఇస్తున్నాయి, పిల్లల బ్యాగ్ బరువు ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు అని రూల్స్ పెడుతున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో అవి అమలవడం లేదు. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఎలా వస్తుంది? దీనికి పరిష్కారం మారాల్సింది కేవలం రూల్స్ మాత్రమే కాదండి, స్కూల్స్ ఆలోచించే విధానం, అలాగే మన మైండ్ సెట్. అసలు ఫస్ట్ స్కూళ్లలో ప్రతి పిల్లవాడికి ఒక లాకర్ లేదంటే డెస్క్ లోపల పుస్తకాలు దాచుకునే సదుపాయం కల్పించాలి. టెక్స్ట్ బుక్స్ అన్నీ స్కూల్లోనే ఉంచేసి కేవలం ఆ రోజు హోంవర్క్ ఉన్న నోట్బుక్ మాత్రమే ఇంటికి పంపించాలి. దీనివల్ల బ్యాగ్ బరువు 35 వంతు తగ్గిపోతుంది అనుకోండి. చదువు అనేది క్లాస్ రూమ్లో జరగాలి తప్ప ఇంటికి బడికి మిక్స్డ్గా పుస్తకాలు మోయడంలో కాదు కదా. అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్ని సరిగ్గా వాడుకోవాలి. ఆడియో విజువల్స్ ద్వారా పాఠాలు చెప్తే పిల్లలకి పుస్తకాల అవసరం తగ్గుతుంది. ఇక మనం కూడా పిల్లలు అన్ని పుస్తకాలు మోస్తున్నారా లేదా అని గమనించాలి. స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి టైం టేబుల్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేలా ఒత్తిడి తీసుకురావాలి. అందరూ కలిస్తేనే ఈ మార్పు సాధ్యమవుతుందండి. చదువు అనేది పిల్లలకి ఒక జ్ఞాన జ్యోతిలాగా వెలగాలి తప్ప వీపు మీద రాళ్ల

మూటలాగా మాత్రం మారకూడదు. బడికి వెళ్లే పిల్లాడు ఉత్సాహంగా నవ్వుతూ పరిగెత్తాలి తప్ప బరువు మొయ్యలేక నడుము వంచుకుంటూ వెళ్ళకూడదు. పిల్లల బాల్యాన్ని ఈ పుస్తకాల బరువుతో నొక్కేకండి. వాళ్ళకి స్వేచ్ఛగా ఆడుకునే పడుకునే వాతావరణాన్ని మన అందరం కూడా అందించాలి. పిల్లల బ్రెయిన్లోకి నాలెడ్జ్ పంపండి, కానీ వాళ్ళ వీపుల మీద లగేజీని మాత్రం తగ్గించడం తప్పనిసరండి. సరే, ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఇదే విషయాన్ని కొంచెం లోతుగా మనసు పెట్టి ఆలోచించండి. నిజానికి ఈ బరువు ఎక్కడి నుంచి మొదలైంది? కేవలం స్కూల్ యాజమాన్యాలు ఎక్కువ పుస్తకాలు ప్రింట్ చేయడం వల్లేనా? కాదు, దీని వెనుక మన సమాజంలో ఉన్న మార్కుల వేట, ర్యాంకుల పిచ్చి కూడా దాగున్నాయండి. పక్కింటి పిల్లాడికి మన పిల్లాడి కంటే ఒక్క మార్కు ఎక్కువ వచ్చినా తట్టుకోలేని ఒక వింత పోటీ ప్రపంచాన్ని మనమే సృష్టించుకున్నాం. ఆ పోటీలో నెగ్గాలంటే వాడు ఎక్కువ చదవాలి, ఎక్కువ చదవాలంటే ఎక్కువ పుస్తకాలు మోయాలి అనే ఒక తప్పుడు సమీకరణాన్ని మనమే రాసుకున్నాం. 2.5 వయసు రాగానే పిల్లాడి చేతికి బొమ్మలిచ్చి ఆడుకోమనాల్సిన చేతులతో పలకా బల్పం పట్టిస్తూ ఉన్నామండి. వాడు బడికి వెళ్ళేటప్పుడు వాడు మొహంలో ఒక ఉత్సాహం ఉండాలి, కానీ ఈరోజు పొద్దున్నే లేచి బస్సు ఎక్కుతున్న పిల్లల ముఖాలు చూడండి, ఏ ఒక్కరి మొహంలోనూ నవ్వు కనిపించదు. ఏదో బలవంతంగా ఒక కర్తవ్యంలాగా ఒక పెద్ద బాధ్యతని వీపును వేసుకుని నడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. మనం ఆ వయసులో ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక్క పలక, ఒక చిన్న డబ్బా పట్టుకుని వీధి బడికి పరిగెత్తేవాళ్ళం, గుర్తుందా? ఆ రోజుల్లో మనకి చదువు రాలేదా? మనమే మేధావులం కాలేదా? మరి ఈరోజు ఈ వందల కొద్దీ పుస్తకాల మోత వెనుక ఉన్న అసలు పరమార్థం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మరో విషయం, ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ ఒక వింత భ్రమలో బతుకుతున్నారండి. స్కూల్ వాళ్ళు ఇచ్చే పుస్తకాల సంచి ఎంత లావుగా ఉంటే ఆ స్కూల్లో అంత బాగా చదువు చెప్తున్నారు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. మా పిల్లడికి 1st క్లాస్లోనే 15 పుస్తకాలు ఇచ్చారండి, చాలా స్టాండర్డ్ స్కూల్ అని కాలరెగరేసి మరీ పేరెంట్స్ చెప్తూ ఉంటారు. ఈ సైకాలజీని కార్పొరేట్ సంస్థలు కరెక్ట్గా వాడుకుంటున్నాయండి. మనకి పెద్ద పెద్ద ఇంగ్లీష్ పేర్లు పెట్టి ఫౌండేషన్ కోర్స్ అని, ఐఐటి కాన్సెప్ట్ అని, ఒలింపియాడ్ సిలబస్ అని 1st క్లాసు పిల్లాడి మీద రుద్దుతూ ఉన్నారు. అసలు ఆ వయసులో వాడికి భాష మీద పట్టు రావాలి, సమాజం మీద అవగాహన రావాలి, పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాడికి అసలు సంబంధం లేని పెద్ద పెద్ద పుస్తకాలను తెచ్చి వాడి వీపు మీద వేస్తూ ఉన్నాం. చదువు అనేది ఒక అందమైన ప్రయాణంలో ఉండాలి తప్ప ఒక శిక్షలా మారకూడదండి. పుస్తకాల సైజులు పెరిగితే నాలెడ్జ్ అయితే పెరగదు, కేవలం పబ్లిషర్ల బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే పెరుగుతుంది. ఈ నిజాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తాం? ఒకసారి ఆలోచించండి. ఈ పుస్తకాల బరువు వల్ల పిల్లల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో వైద్యులు చెప్తున్న నిజాలు వింటే మనకు ఒళ్ళు గగురు పడుతుందండి. ఆర్థోపెడిషియన్స్ ఏం చెప్తున్నారంటే, ఒక పిల్లవాడు తన శరీర బరువులో కేవలం 10% బరువుని మాత్రమే మోయగలడు. అంతకంటే ఎక్కువ బరువుని రోజూ మోయడం వల్ల వాళ్ల వెన్నుముక శాశ్వతంగా వంగిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో 10 ఏళ్ల పిల్లలు కూడా నాకు నడుం నొప్పి వస్తోందన్న, భుజాలు లాగుతున్నాయమ్మా అని ఏడుస్తూ ఉంటారు. చిన్న వయసులోనే స్కోలియోసిస్, కైఫోసిస్ లాంటి భయంకరమైన వెన్నుముక వ్యాధులు పిల్లలకు వస్తున్నాయండి. పిల్లలు పెరిగే వయసులో వాళ్ళ ఎముకలు చాలా సున్నితంగా ఉంటాయి. అలాంటి సమయాల్లో వాటి మీద అంత బరువు వేస్తే వాళ్ళ శారీరక ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. మనం పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చదివిస్తున్నాం, బానే ఉంది, కానీ ఆ చదువు పూర్తయ్యేసరికి వాడు హాస్పిటల్ బెడ్ మీద పడుకునే పరిస్థితికి వస్తే ఆ చదువు వల్ల ఏం లాభం ఒకసారి ఆలోచించండి. మన వాళ్ళకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదండి, కానీ అనారోగ్యాలను మాత్రం బహుమతిగా మాత్రం ఇవ్వకూడదు. మన దేశంలో ఈ పుస్తకాల మత ఇలా ఉంటే ప్రపంచంలోనే విద్యా వ్యవస్థలో 1గా ఉన్న ఫిన్లాండ్ లాంటి దేశాల్లో ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ ప్రాథమిక విద్యల్లో పిల్లలకి అసలు టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండవు. వాళ్ళు స్కూల్కి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వస్తారు. అక్కడ చదువు అంతా ఆటపాటల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా, ప్రకృతిని చూసి నేర్చుకోవడం ద్వారా సాగుతూ ఉంటుంది. మరి అక్కడ చదివిన వాళ్ళు సైంటిస్టులు కావడం లేదా? ప్రపంచాన్ని శాసించడం లేదా? మరొకసారి ఆలోచించండి. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం యశ్పాల్ కమిటీ ద్వారా లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే అద్భుతమైన నివేదికను తెచ్చింది, కానీ దాన్ని పాటించే నాథుడే లేడు. మన విద్యా వ్యవస్థ కేవలం బట్టి పట్టే విధానం చుట్టూ తిరుగుతోంది తప్ప క్రియేటివిటీకి అస్సలు చోటు ఇవ్వడమే లేదు. పుస్తకాల్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఎగ్జామ్ పేపర్ మీద దించేస్తే వాడు గొప్పోడైపోడు. సమాజంలో ఒక సమస్య వచ్చినప్పుడు వాడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా స్పందిస్తున్నాడు అనేదే నిజమైన చదువు. ఈ విషయాన్ని స్కూల్స్ గుర్తించాలి, ప్రభుత్వ అధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు మనం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం రేపు మన భవిష్యత్ తరాలు నడుము వంగిపోయిన సమాజంలా కాకూడదనే చిన్న ఆశ అండి. ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటే పిల్లలకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. మనం కట్టే 1000 రూపాయల ఫీజుల్లో పిల్లలకి స్కూల్లో

పుస్తకాలు దాచుకునే ఒక చిన్న లాకర్ ఏర్పాటు చేయమని స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే ఏమవుతుంది? హోంవర్కుల పేరిట రోజు పిల్లలకి నరకం చూపించే పద్ధతిని మార్చమని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? మన పిల్లవాడు స్కూల్ నుంచి రాగానే పుస్తకాల సంచిని పక్కన పడేసి కాసేపు హ్యాపీగా ఆడుకునే ఆ బాల్యాన్ని వాడికి ఎందుకు తిరిగివ్వలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. సమస్య మన కళ్ళ ముందే ఉండండి, బాధితులు మన సొంత పిల్లలే. ఈ పుస్తకాల భారాన్ని దించి వాళ్ళ భుజాలకి రెక్కలు తొలుగుదాం. వాళ్ళని స్వేచ్ఛగా సంతోషంగా ఎదిగేలా చేద్దాం. చదువు అనేది వాళ్ళ జీవితాన్ని వెలిగించే ఒక దీపం కావాలి తప్ప వాళ్ళ బాల్యాన్ని నలిపేసే ఒక ఇనప రోల్ మాత్రం కాకూడదు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సైకలాజికల్ పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. నిజానికి బడికి వెళ్లే వయసులో పిల్లలకి చదువు పట్ల ఒక బాధ్యత, నేర్చుకోవాలనే జిజ్ఞాస కలగాలి. కానీ ఈ రోజుల్లో పిల్లలకి చదువు మీద కంటే ఆ పుస్తకాల బరువు చూస్తేనే ఎక్కువ ఆందోళన, యాంగ్జైటీ మొదలవుతున్నాయండి. పొద్దున్నే లేవగానే అబ్బా ఈరోజు అన్ని పుస్తకాలు బ్యాగ్లో సర్దేనా లేదా, ఏదైనా ఒక్క బుక్ మర్చిపోతే టీచర్ తిడతారేమో, క్లాసు బయట నిలబెడతారేమో అనే భయంతోనే వాళ్ళ రోజు స్టార్ట్ అవుతుందండి. అంటే చదువు అనేది ఒక ఇష్టంగా మారాల్సింది పోయి ఒక పెద్ద మానసిక భారంగా మారిపోతుంది. ఆ బ్యాగ్ సెట్ చూడగానే పిల్లల మైండ్ బ్లాక్ అయిపోతుంది. క్లాస్ రూమ్లోకి వెళ్లకముందే సగం ఎనర్జీ ఆ బరువు మోయడానికే సరిపోతుంటే ఇక టీచర్ చెప్పే పాఠాల మీద వాళ్ళు ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారో ఆలోచించండి. పుస్తకాలు అనేవి జ్ఞానాన్ని ఇచ్చే స్నేహితుల్లా కనిపించాల్సింది పోయి తమని రోజూ హింసించే శత్రువుల్లా పిల్లలకి కనిపిస్తున్నాయంటే తప్పెక్కడ జరుగుతుంది. ఈ మానసిక ఆందోళన వల్ల పిల్లల్లో తెలియకుండానే స్కూల్ మీద ఒక విముఖత, ఒక రకమైన ఫోబియా పెరిగిపోతున్నాయి. చదువులో ఉన్న మజాని ఈ పుస్తకాల బరువు పూర్తిగా నొక్కిపడేస్తుందండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వర్షాకాలం వస్తే పెద్దవాళ్ళకే ట్రాఫిక్ గొడవలు, బురద నీళ్లు అంటూ నరకం కనిపిస్తూ ఉంటుంది. మరి మన స్కూల్ పిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఒక చేత్తో తడిసిపోతున్నా సరే గొడుగు పట్టుకోవాలి, ఇంకో చేత్తో ఆ బరువైన లంచ్ బ్యాగ్ పట్టుకోవాలి. వీటన్నిటికీ తోడు వీపు మీద ఆ సిమెంట్ల బస్తాలంటి స్కూల్ బ్యాగ్. అసలు రోడ్డు మీద బురద గుంటలు దాటుకుంటూ జారి పడకుండా పిల్లవాడు నడుస్తుంటే ఏదో సర్కస్ ఫీట్ చేస్తున్నట్టే ఉంటుంది కదా. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఇంకో పెద్ద తలనొప్పి ఏంటంటే ఆ వర్షానికి ఎక్కడ పుస్తకాలు తడిసిపోతాయో అని తల్లులు పడే టెన్షన్ అంతా ఇంత మాత్రం కాదండి. బ్యాగ్ లోపల పుస్తకాలన్నీ ప్లాస్టిక్ కవర్లో చుట్టి మళ్ళీ పైన ఒక రెయిన్ కవర్ వేసి పంపుతారు. దీనివల్ల ఆ బ్యాగ్ సైజు, బరువు ఇంకొంచెం పెరుగుతాయి. ఒకవేళ పొరపాటున పిల్లవాడు నడుస్తూ బ్యాలెన్స్ తప్పి ఆ బురద నీళ్లలో పడ్డాడా, ఇక అంతే సంగతులండి. పిల్లాడు దెబ్బలు తగిలాయని ఏడవడు. అయ్యో నా పుస్తకాలన్నీ తడిసిపోయాయి, రేపు స్కూల్లో టీచర్ కొడతారు అని భయంతో ఏడుస్తాడు. అంటే పిల్లలకి వాళ్ళ ప్రాణం కంటే ఆ పుస్తకాల సంచిని కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతుంది. వర్షాకాలంలో స్కూల్కి వెళ్లే పిల్లల ఇబ్బందులు ఇక్కడితో ఆగిపోవట్లేదండి. ఒకవేళ వాడు వేసుకున్న రెయిన్ కోట్ సరిగ్గా లేకపోయినా, లేదా స్కూల్ బస్సు దిగి లోపలికి వెళ్లేలోపు గట్టిగా వాన పడినా, ఆ బ్యాగ్ లోపలికి నీళ్లెళ్తాయి. ఆ కాగితాలు నీళ్లను పీల్చుకుని ఒక్కో పుస్తకం కేజీ బరువు తయారవుతుంది. ఆల్రెడీ బరువుగా ఉన్న బ్యాగ్ తడిసిపోయాక డబుల్ బరువు అవుతుంది అన్నమాట. ఆ తడిసిన మూతను మోసుకుంటూ సాయంత్రం ఇంటికొచ్చే పిల్లల ముఖాలు చూస్తే నిజంగా గుండె కరిగిపోతుందండి. ఇంటికొచ్చాక తల్లులకి ఇదొక పెద్ద డ్యూటీ మొదలవుతుంది. ఆ తడిసిన నోట్బుక్స్ని, టెక్స్ట్ బుక్స్ని ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాలి, లేదంటే ఐరన్ బాక్స్ పెట్టి ఒక్కొక్క పేజీని ఇస్త్రీ చేయాలి. ఆ పుస్తకాలు కాస్త ఉబ్బుపోయి రూపం మారిపోతాయి. మరుసటి రోజు ఆ ఉబ్బిన పుస్తకాలని మళ్ళీ అదే బ్యాగ్లో కుక్కాలి. అప్పుడు ఆ సంచి జిప్పు కూడా సరిపోదు. అసలు ఈ వర్షాకాలంలో పిల్లలు బడికి వెళ్ళి చదువు నేర్చుకుంటున్నారా, లేదంటే ఈ ప్రకృతి వైపరీత్యాల మధ్య పుస్తకాల రక్షణ యాత్ర చేస్తున్నారా అనేది అసలు ఎవ్వరికీ అర్థం కాని విషయం అండి. సరే, ఎలాగోలాగా కష్టపడి ఆ వర్షంలో తడుస్తూ ఆ రాళ్ల మూటని మోసుకుంటూ పిల్లాడు ఇంటికి వచ్చాడు అనుకుందాం. కనీసం ఇంట్లోనైనా కాసేపు ప్రశాంతంగా ఉంటాడా అంటే అదీ లేదు. రాగానే ఆ బ్యాగ్లోంచి ఒక్కొక్క పాము పిల్లల్లాగా హోంవర్క్ పుస్తకాలు బయటికి తీయాలి. స్కూల్లో రోజుకి 7 పీరియడ్లు ఉంటే కనీసం 5 టీచర్లు హోంవర్క్లు ఇస్తారు. మ్యాథ్స్లో 1 పేజీ రాయాలి, సైన్స్లో 1 బొమ్మ గీయాలి, సోషల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బట్టి పట్టాలి. బయట చూస్తేనేమో చల్లగా వర్షం పడుతూ ఉంటుంది. కాసేపు పేపర్ పడవలు చేసుకుని ఆడుకుందామనే ఆశ పిల్లాళ్ళలో ఉంటుంది. కానీ
ఇక్కడ హోంవర్క్ల బరువు ఆ ఆశలన్నింటినీ తోల్చేస్తూ ఉంటుంది. రాత్రి 10 గంటల వరకు ఆ బరువైన పుస్తకాలతో కుస్తీ పడుతూ కళ్ళు నలుపుకుంటూ రాస్తూనే ఉంటారు. చదువు అనేది ఒక నిరంతర ఆందోళనగా మారిపోయినప్పుడు పిల్లల్లో క్రియేటివిటీ ఎలా పెరుగుతుంది ఆలోచించండి. వాళ్ళకి సబ్జెక్టు మీద ఇష్టం ఎప్పుడు కలుగుతుంది? బాధ్యతగా చదవాల్సిన చదువుని మనం ఒక భయంగా, ఒక మొయలైన

ఆహారంగా మార్చేశాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నీ ప్రతి ఇంట్లో రోజు జరిగేవేనండి. కాకపోతే మనం వాటికి అలవాటైపోయి ఒక దినచర్యలా చూస్తూ వదిలేస్తున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ వర్షాకాలంలో వాన చినుకులు పడుతూ ఉంటే తడిసి ముద్దవుతున్న మన పిల్లల బాల్యానికి మనం రక్షణగా ఒక గొడుగు పట్టాల్సిన అవసరం లేదంటారా? పుస్తకాల బరువు తగ్గించడం అనేది కేవలం పిల్లల శారీరక ఆరోగ్యానికే కాదండి, వాళ్ళ మానసిక ప్రశాంతతకి కూడా చాలా అవసరం. చదువు మీద ఆందోళన పోయి ఇష్టం కలగాలి అంటే ముందు వాళ్ల వీపుల మీద ఉన్న ఈ లగేజీ భారం దిగాలి. కనీసం ఈ వర్షాకాలంలోనైనా స్కూల్ యాజమాన్యాలు కొంచెం కనికరించి రోజుకి ఇన్ని పుస్తకాలు మోసే రూల్ని పక్కన పెట్టాలి. హోంవర్క్ల బరువుని తగ్గించాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కేవలం ఒక చిన్న చిరునవ్వుని, నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని మాత్రమే బ్యాగులో పెట్టుకుని వెళ్లే రోజు ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉండాలండి. ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే రేపు మన భవిష్యత్ తరాలు వంగిపోయిన నడుములతో, ఆందోళనలతో నిండిన మనసులతో మిగిలిపోతాయి. మన పిల్లల బాల్యాన్ని మనమే కాపాడుకోవాలి. వాళ్ళకి భారం లేని చదువుని అందించాలి. కానీ మన పేరెంట్స్ టాలెంట్ చూస్తే మళ్ళీ నవ్వొస్తుందండి. ఈ వర్షాకాలంలో పిల్లల బ్యాగులు తడిసిపోకుండా తల్లులు కనిపెట్టిన కొత్త టెక్నాలజీ ఏంటో తెలుసా? ఇంట్లో ఉండే పాత నైలాన్ చీరలు, లేదంటే రేషన్ బియ్యం ప్లాస్టిక్ సంచులు ఉంటాయి కదా, వాటిని కట్ చేసి స్కూల్ బ్యాగ్ లోపల ఒక లేయర్గా కుట్టేస్తారు. పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా లేదంటే వరద సహాయక చర్యల కోసం రేషన్ సరుకులు తీసుకెళ్తున్నాడా అసలు అర్థం కాదు. కొందరైతే మరీ వింతగా బ్యాగ్ పైన ఒక పెద్ద నల్లటి కవరు చుట్టి దానికి సెల్లో టేప్ వేసి పంపుతూ ఉంటారు. ఆ బస్ స్టాప్లో చూస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క బ్లాక్ కమాండోలాగా కనిపిస్తూ ఉంటాడండి. ఈ హడావిడి చాలదన్నట్టు మన స్కూళ్లలో ట్విస్ట్లు ఎలా ఉంటాయో తెలుసా? బయట కుండపోత వాన పడుతూ ఉంటే లోపల పిల్లాడు తడిసి ముద్దయి క్లాస్లో కూర్చుంటాడు. కానీ టీచర్ మాత్రం, వాన పడితే స్కూల్కి రావా, నీ దేశభక్తి ఏమైంది, బుక్స్ తడిస్తే హోంవర్క్ రాయవా అని డైలాగులు వేస్తారు. ఆ తడిసిన పుస్తకాల్లో అక్షరాలు కాస్త బ్లూ కలర్ చెరువుల్లా మారిపోతే ఆ చెరువుల్లో ఆన్సర్లు వెతుక్కోవడం మన పిల్లలకి ఉన్న ఏకైక సూపర్ పవర్. ఈ బరువులు, ఈ వర్షాలు, ఈ హోంవర్క్ల గొడవలు ఎన్ని ఉన్నా మన పిల్లల్లో ఉండే ఇంటర్నల్ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఒక్కోసారి వాళ్ళని చూస్తుంటే నాకు మార్వెల్ కామిక్స్లో హల్క్ క్యారెక్టర్ గుర్తొస్తూ ఉంటుంది. అంత బరువు వీపును ఉన్నా స్కూల్ బస్సు దిగగానే ఆ వర్షంలో ఫ్రెండ్స్ని చూడగానే వాళ్ల మొహంలో ఒక వెలుగొస్తుంది చూసారా? అది ప్రపంచంలో ఏ మేధావి దగ్గర లేని ఒక అద్భుతమైన స్ఫూర్తి. వాళ్ళు ఆ బరువుని కూడా ఒక ఆటలా మార్చేస్తూ ఉంటారండి. రే, నీ బ్యాగ్ బరువా నా బ్యాగ్ బరువా చూసుకుందామా అని బ్యాగులతోనే కుస్తీ పడుతూ ఉంటారు. మనమేమో అయ్యో పాపం పిల్లలు నలిగిపోతున్నారని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం కష్టాన్ని కూడా నవ్వుతూ దాటేస్తూ ఉంటారు. చదువు మీద ఆందోళన ఉన్నా నేర్చుకోవాలనే ఒక చిన్న ఆశ వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటుందండి. ఈ జనరేషన్ పిల్లలు చాలా స్మార్ట్ అని వాళ్ళకి తెలుసు. ఈ సిమెంట్ల బస్తాల లాంటి పుస్తకాలని ఎలా హ్యాండిల్ చేయాలో ఆ చిన్న వయసులోనే వాళ్ళు చూపిస్తున్న ఈ ఓర్పు, ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ చూస్తుంటే మన భవిష్యత్ తరాలు ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూ ఎదుర్కోగలవనే నమ్మకం అయితే మాత్రం ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటుంది. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుతురు అంత త్వరగా వస్తుందంటారు కదా, ఈ పుస్తకాల బరువు సమస్యపై ఇప్పుడు సమాజంలో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైందండి. చాలామంది యువ విద్యావేత్తలు, కొత్తగా వస్తున్న స్కూల్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు పాత పద్ధతులన్నింటినీ కూడా మారుస్తూ ఉన్నారు. కొన్ని స్కూళ్లలో ఆల్రెడీ నో బ్యాగ్ డే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే వారంలో ఒకరోజు పిల్లలు అస్సలు పుస్తకాలు లేకుండా కేవలం లంచ్ బాక్స్ పట్టుకుని బడికి వెళ్తూ ఉన్నారు. ఆ రోజు పూర్తిగా ఆటలు, కథలు, క్రాఫ్ట్స్ మాత్రమే నేర్పిస్తారు. అలాగే కొన్ని స్కూళ్లలో టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ డిజిటలైజ్ చేసి క్లాస్ రూమ్లోనే ప్రాజెక్టుల ద్వారా చూపిస్తూ ఉన్నారు. తల్లులు కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మా పిల్లలకి ఇన్ని పుస్తకాలు అవసరమా అని పేరెంట్స్ అసోసియేషన్లు మీటింగులు పెడుతున్నాయి. ఈ మార్పు చాలా చిన్నదిగా అనిపించవచ్చని కానీ ఒక పెద్ద అడవి తగలబడ్డానికి ఒక చిన్న నిప్పు కణిక చాలు కదా. మనందరిలో వస్తున్న ఈ అవగాహనే రేపు మన పిల్లల భుజాల మీద ఉన్న భారాన్ని దించబోతోంది అని ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం అండి, ఒక్కసారి ఊహించుకోండి, రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలు ఎలాంటి బరువులు లేకుండా చేతులూపుకుంటూ గాల్లో తేలుతున్నట్టు బడికి వెళ్తుంటే ఎంత అందంగా ఉంటుంది. పుస్తకాల భారం తగ్గి వాళ్ల తలలో క్రియేటివ్ ఆలోచనలు పెరిగే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. చదువు అనేది ఒక ఎగ్జామ్ రాసి మార్కులు తెచ్చుకునే మిషన్లా కాకుండా ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ఆనందంలాగా మారబోతోంది. ఈ రోజు మన పిల్లలు పడుతున్న ఈ చిన్న చిన్న ఇబ్బందులు రేపు ఒక మంచి విద్యా వ్యవస్థ ఏర్పాటు కావడానికి పునాదులు అవుతాయి. ఎందుకంటే సమస్య తీవ్రత తెలిసినప్పుడే కదా పరిష్కారం వైపు అడుగులు పడతాయి. మన పిల్లలు కేవలం పుస్తకాల పురుగులు కాదు, రేపు ఈ దేశాన్ని నడిపించే లీడర్లు, సైంటిస్టులు, ఆర్టిస్టులు వాళ్లలోనే ఉన్నారండి. లోకం ఎన్ని భారాలు వేసినా వాటన్నింటి

ని తన చిరునవ్వుతో జయించే మన పిల్లల బాల్యానికి ఒక పెద్ద సెల్యూట్ చేద్దాం. పేరెంట్స్గా స్కూల్స్గా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ల భుజాల మీద బరువును తగ్గిద్దాం, వాళ్ల ఆలోచనలకి రెక్కలు తొడుగుదాం. రాబోయే కాలం ఖచ్చితంగా మన పిల్లలకి ఒక హ్యాపీ లెర్నింగ్ వాతావరణాన్ని ఇస్తుందని ఆశిద్దామండి. మరి ఈవేళ్టి మన ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఈ టాపిక్ మీ అందరిలో ఒక కొత్త స్ఫూర్తిని నింపిందని నమ్ముతున్నానండి. మరి ఈవేళ నేను అందించిన ఈ టాపిక్ మీ అందరిలో కొత్త స్ఫూర్తి నింపింది అని నేను నమ్ముతున్నాను. మరి టైం అయిపోతుంది కాబట్టి ఈ టాపిక్ ఇంతటితోటి క్లోజ్ చేసి డబుల్ ఎనర్జీతోటి మళ్ళీ రేపొచ్చే ఈరోజు ముచ్చట్ల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ప్రసాద్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హాయ్ లిస్నెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నెస్ మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు కలిసి ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295.
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాక

0: ఉందా? మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈ నెట్ మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, 100% నిజం. మరి మనల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మర్చిపోగలం, కానీ మనల్ని మోసం చేసిన వాడు మాత్రం మనల్ని మర్చిపోలేడు కదండి. అంటే మనం చెప్పుకోబోయేది 100% నిజం. ఎలా అంటే, మనల్ని మోసం చేసిన వారిని మనం ఏనాటికైనా మర్చిపోగలం, కానీ మనల్ని మోసం చేసిన వాడు మాత్రం మనల్ని మర్చిపోలేడు. ఎందుకంటే ఏ దెబ్బ తగిలినా, ఏ ఉసురు తనను తాకిందోనని ఉలిక్కి పడిపోతూ ఉంటాడు. మేకపోతూ గాంభీర్యమై వాడిది లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటాడు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక నేను నడపని కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే శుభోదయం అంటున్నారు. నమస్తే అండి శుభోదయం. మరి పసివాడి ప్రాణం మూవీ నుంచి కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లయితే చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారో తెలుసుకోబే ముందు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఎవరిని ప్రేమిస్తే సకలాన్ని ప్రేమించడం అవుతుందో ఆ ప్రేమ ఫలం జ్ఞానాంబ. ఆ ప్రేమ ఫలాన్ని ప్రతిరోజు అమ్మ నామాలతో ఆస్వాదిస్తున్నాం. వేయి నామాలతో వేయి విధాల అమ్మ మనల్ని ఆక్రమించుకుని ఆలింగనం చేసుకోవడం అన్నమాట. మరి ఉపాసన పెరిగే కొద్దీ స్త్రీ రూపమే కాదు, పురుష రూపం చూసిన అమ్మే కనిపిస్తుంది. మరి పురుషుడు కూడా అమ్మలోంచే కదా వచ్చింది, స్త్రీ అయినా పురుషుడైనా అమ్మ మాంసపు కండే కదా. మరి ప్రేమ అనే పదమే అమ్మది, అమ్మ నుంచే పుట్టింది. అమ్మ ప్రేమే సృష్టిగా ఆవిర్భవించింది. ఆమె శివునితో కూడి ఉన్నప్పుడు కలిగిన ఆనందం నుంచి ఈ సకల చరాచరం పుట్టింది. మొగ్గ వికసనమే పువ్వైనట్లు అమ్మ ఆనందం యొక్క వికసనమే ఈ సృష్టి. అమ్మ భక్తులకు ఈ సృష్టి ఒక ఆనంద స్వరూపం. అందుకే అమ్మ రామకృష్ణులతో అంటుంది, ఇన్ని నోళ్లతో తింటున్నది నేనేగా, నీ ఒక్క నోటితో తినకపోతే ఏంటి అని. మరి క్యాన్సర్ పుండు నుంచి పురుగు రాలినా మళ్ళీ దానిని తీసి పుండులో పెట్టారు తినమని. అందరూ వచ్చినట్లే అది వచ్చి కూర్చుంది, అది ఉండని అన్నారు రమణులు. తన చేతి మీద క్యాన్సర్ గడ్డను కూడా భక్తులతో పోల్చారు. మరి కలియుగం కలియుగం అంటూ అన్ని తప్పులు చేస్తూ సమర్థించుకోకండి, మరి కలియుగంలో కూడా కృతయుగంలా బ్రతకచ్చు అని పరమహంస రమణ మహర్షి నిరూపించారు. ఏముంది సంసారంలో, చేసిన పనిని చేసుకుపోతున్నాం. ఒకసారి నారదుడు వైకుంఠం వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు అడిగాట, ఏం నారదా ఏంటి భూలోక విశేషాలు అని. ఏముంది స్వామి, యుగాల పర్యంతం చేసిన పనినే చేసుకుపోతున్నారు అన్నట. సంసారం అంటే మనస్సంసారమే, మనసే సంసారం. సంసారం అంటే సృష్టిలో సారవంతమైన విషయం అమ్మే. సంసారం అంటే కుటుంబం కాదు. దేహో హమితి సంకల్పం మహత్ సంసార ఉచ్యతే, నేను దేహాన్ని అను సంకల్పమే సంసారం. అమ్మ లేనప్పుడు ఆ సంసారం సంసార చక్రం, అమ్మ ఉన్నప్పుడు ఆ సంసారమే సారవంతమైన తత్వం. మరి జాలరికి దూరంగా ఉన్న చేపలు వలలో పడతాయి, మరి జాలరి పాదాల వద్ద ఉన్న చేపలు వలలో పడవు. అలానే సంసారంలో ఉన్న గురుపాదాల వద్ద గడిపినవాడు సంసార

అందంలో చిక్కుకోడు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, చిన్నపాపి, బాలప్రసాద్, మీనాకుమారి, ఉమా పార్వతి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా ఇంటి మహాలక్ష్మి, మా పాప దుర్గా కళ్యాణి పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటను ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు మీ ఇంటి మహాలక్ష్మి, మీ పాప అయినటువంటి దుర్గా కళ్యాణికి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడి విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి దుర్గా కళ్యాణి, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ ఈనాటి మన కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి నేనెవరు? జీవితంలో అత్యంత గొప్ప ప్రశ్న నేను అంటే శరీరం, పేరు, రూపం, మనసు, బుద్ధి, జ్ఞానం, వ్యక్తిత్వం, ఎమోషన్స్, ఫీలింగ్స్, భావాలు, ఆలోచనలు.

మీరు నేను నేను కాదు, ఏదీ కాదు. మరి నిజమైన నేనెవరు? మరి నిజమైన మీరెవరు అంటే నేను ఎవరు అనే ప్రశ్న ఉదయించడం గొప్ప విషయం. నేను ఎవరు దానిని తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇంకా గొప్ప విషయం. మరి నేను ఎవరు అనే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా చాలా గొప్ప విషయం. మరి నేనెవరు అనే ప్రశ్న చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ఈ ప్రశ్న సరైన సమాధానం తెలుసుకోవడానికి మరికొందరికి ఒక జన్మ కూడా సరిపోకపోవచ్చటండి. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహర్షుల బోధనలు అన్నీ కూడా చివరికి ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఉద్దేశించబడ్డాయట. ఇక మొదటి ప్రశ్న. సాధారణంగా ప్రతి మనిషి ఇలా అంటాడు, నాకు పేరుంది, నాకు రూపం ఉంది, నాకు శరీరం ఉంది, నాకు ఆలోచనలున్నాయి, నాకు భావాలున్నాయి, నాకు సుఖదుఖాలున్నాయి, అందుకే ఇవన్నీ కలిసినది నేను అని భావిస్తాడు. కానీ విచారణ మొదలైనప్పుడు ప్రశ్న వస్తుంది, ఈ శరీరమేనా లేక శరీరాన్ని తెలుసుకుంటున్నవాడా నేను? కలలో జీవితం, నిజమైన జీవితం కల అదేనా అని ప్రశ్న వచ్చినప్పుడు, కల కనడం నేనే, కల మీరు కాదు అంటే మేలుకున్న తర్వాత ఇది కల అని గుర్తించడమే జ్ఞానం. మరి కలల ప్రపంచం అనేది నిద్రించిన తర్వాత కలల ప్రపంచం మొదలవుతుంది. ఆ కలల ప్రపంచం మేల్కొన్న తర్వాత మేల్కోవడమే జ్ఞానం. అలానే భౌతిక దేహం, మరి శరీరం చిన్నప్పటి నుండి ముసలితనం వరకు మారుతుంది, కానీ నేను అనే అనుభూతి మాత్రం అలానే ఉంటుంది. మారేది శరీరం, మారనిది నేను. శరీరానికి ఆకలి దప్పికలుంటాయి, ఆత్మకు ఏది ఉండదు. జనన మరణాలు శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. మరి ఇన్ని రోజులు, ఎంతో కాలం నుండి, ఎన్నో జన్మల నుండి ఈ శరీరం నేనే అనుకోవడం వలనే మనకి కష్టాలు, బాధలు, జన్మలు. ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదు, ఆత్మను అని తెలిసొస్తుందో, ఇక అప్పటి నుండి కష్టాలు, బాధలు, చావు పుట్టుకలు ఏదీ ఉండదు. మనం శరీరాన్ని మనం అనుకుంటాం, అదే నేను అనుకుంటాం. నిజానికి ఈ నేను, ఆ నేను వేరు వేరు. ఉదాహరణకి ఒక కుండ మట్టి ఉదాహరణ అనుకోండి. ఒకవేళ కుండ మాట్లాడితే, ఒక కుండను నువ్వెవరు అని అడిగితే అది నేను కుండను అంటుంది. కానీ జ్ఞాని ఇలా చెప్తాడట, నీవు కుండవు కాదు, నీవు మట్టివి అని. ఎందుకంటే మట్టితో తయారైంది. కుమ్మరి రూపం ఇచ్చాడు, అగ్నిలో కాల్చాడు, పేరు పెట్టాడు, చివరికి మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. అందువల్ల కుండ అనేది తాత్కాలిక నామరూపం మాత్రమే, అసలు సత్యం మట్టి. మరి శరీరం కూడా అలానే. మన శరీరం కూడా ఆహారం వల్ల పెరిగింది, పంచభూతాలతో నిర్మించబడింది, కాలం వచ్చినప్పుడు పంచభూతాల్లో కలిసిపోతుంది. అందువల్ల శరీరం కూడా శాశ్వతం అనేది కాదనమాట. ఓకే లిజినెస్, మరి దీనికి సంబంధించి ఇంకా చాలా చక్కటి విషయాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ఇక్కడ ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ వనస్థలిపురం సాయినగర్ నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు, శుభ మధ్యాహ్నం అండి. మరి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలతో మరి సరదాగా కాసేపు, గంట సేపు చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న విజయ మేడం గారికి నా అభినందన వందన మాలలు తెలియజేస్తున్నాను అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ కూడా అడ్వాన్స్గా అని చెప్పి అంటున్నారు. మరి శ్రీకృష్ణుని లీలలు, అమృత గుళికలు, మరి ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నామంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే ఈరోజు సినీత సంగీత ప్రియుల్ని తన సంగీతంతో అందరినీ ఆకట్టుకున్న ఆనాటి మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారి వర్ధంతి సందర్భంగా మరి ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ వారికి పుష్పాంజలి అందిస్తున్నాను అంటున్నారు. వారు సమకూర్చిన ఎన్నో మంచి చిత్రాల్లో ఒకటి తూర్పు పడమర. మరి చిత్రం నుండి శివరంజని, నవరాహిణి అనే చక్కని బాలుగారు, ఎస్పి బాలుగారు పడిన ఈ అద్భుతమైన పాట మరి వారి మొదటి జ్ఞాపకంగా ప్రసారం చేయగలరు అంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే శ్రోతలందరికీ, మరి స్టాఫ్ అందరికీ కూడా అడ్వాన్స్గా మరి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అందరికీ కూడా మరి అడ్వాన్స్గా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలాని ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక రెండవ ప్రశ్న, మరి నేను మనస్సునా? మరి మనసులో ప్రతి క్షణం ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు సంతోషం, కొన్నిసార్లు బాధ, అలానే కొన్నిసార్లు కోపం, కొన్నిసార్లు ప్రేమ. మారుతుంది మనస్సు, మార్పును గమనిస్తుంది ఎవరు? అది నిజమైన నేను. ఇక మూడో ప్రశ్న, మరి నేను బుద్ధినా? మరి బుద్ధి చిన్నప్పుడు తక్కువగా ఉంటుంది, చదువుతో పెరుగుతుంది, వృద్ధాప్యంలో తగ్గిపోతుంది. మారేది బుద్ధి. అయితే బుద్ధి మార్పును తెలుసుకుంటుంది ఎవరు? ఆ సాక్షి నేనే. ఇక నాలుగవ ప్రశ్న, మరి నేనెవరు? శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. ఇవన్నింటినీ తెలుసుకుంటున్న చైతన్యమే నేను. అదే ఆత్మ, అదే సాక్షి, అదే నిత్యమైన చైతన్యం. మరి ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం అనేది కొత్తగా ఏదైనా సంపాదించడం కాదు, ఎప్పటినుంచో ఉన్న నిజస్వరూపాన్ని తెలుసుకోవడం. తాడును పాముగా భ్రమించినవాడు వెలుతురులో అది తాడు అని తెలుసుకున్నట్లే శరీరమే నేను అనే భ్రమ తొలగి ఆత్మని నేను అనే అనుభవం కలగడమే ఆత్మజ్ఞానం. మరి ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? శ్రవణం అంటే గురువు నుండి శాస్త్ర సత్యాన్ని వినడం, మననం సందేహాలను నివృత్తి చేసుకోవడం, ఇది ధ్యాసనం. ధ్యానంలో

ఆ సత్యాన్ని స్థిరపరచుకోవడం, ప్రత్యక్షానుభవం, నేనే ఆత్మ అనే అఖండ అనుభూతి. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత జనన మరణ భయం తగ్గిపోతుంది, శరీరాభిమానం కరిగిపోతుంది, సుఖదుఖాలపై సమత్వం ఏర్పడుతుంది. అందరిలోనూ అదే ఆత్మను దర్శిస్తాడు. ద్వేషం, అసూయ, అహంకారం తగ్గిపోతాయి. శాంతి, కరుణ, ప్రేమ సహజంగా వెలుగుతాయి. మరి నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం పుస్తకంలో చదివితే పూర్తి కాదు. అది విచారణ ద్వారా, గురుకృప ద్వారా, ధ్యానం ద్వారా స్వానుభవంగా వెలుగుతుంది. శరీరం పంచభూతాలది, మనస్సు ఆలోచనల సమాహారం, బుద్ధి నిర్ణయాల సాధనం, అహంకారం తాత్కాలిక భావన. కానీ వీటన్నింటికీ సాక్షిగా ఎప్పటికీ మారకుండా ప్రకాశించే శుద్ధ చైతన్యమే నిజమైన నేను. మరి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి? చూసే కన్ను కనబడే దృశ్యం మధ్యన ఒకటి ఉంటుంది, అంతే కదండి. అంటే కన్నున్నా చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. మరి చూడబడే వస్తువు కూడా ఉండాలి. కన్ను మంచిగా ఉన్నా ఆ చూడబడేది ప్రజ్ఞానం అంటే బ్రహ్మ, అదే జ్ఞానం. తత్వమసి అంటే ఏంటి? మరి అదెవరు అని ప్రశ్న ఉదయిస్తుంది మళ్ళీ. అది నీవై ఉన్నావు అని జవాబు. అయామాత్మ బ్రహ్మ అంటే ఏది నేనయ్యున్నాను అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ పరబ్రహ్మం కూడా నీవే అని సమాధానం వస్తుంది. అహం బ్రహ్మస్మి అంటే ఏంటి? ఆ పరబ్రహ్మం ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ పరబ్రహ్మం ఎవరూ కాదు, నేనే. అహం బ్రహ్మస్మి అంటే బ్రహ్మము నేనే అనే సమాధానంతో ముగుస్తుంది. ఈ నాలుగు మహావాక్యాల ప్రత్యక్ష అనుభవమే వేదాంత పరమార్థం. అదే మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం. మరి ఇది తెలుసుకోవాలంటే జీవితం పణంగా పెట్టాలి. ఇది తెలుసుకునే వారికి భౌతిక జీవితం అనేది ఉండదు. కుటుంబం, సంసారం, రాగద్వేషాలు, సమాజం, ప్రపంచం, లోకం అన్నీ వదిలిపెట్టాలి. మనసులో తెలుసుకున్న వారికి జీవితం ఉండదు. ఇక అంతా జ్ఞానమై ఉంటారు. వీరికి అనుభవించడానికి ఏమీ ఉండదు. ఒకవేళ అనుభవించినా వీరికి ఏది కూడా అంటుకోదు. చూసినా విన్నా కర్మ చేసిన ఫలితాలు అనేవి అంటుకో. మళ్ళీ జన్మ అనేది ఉంటుంది వీరికి, కదండి. ఓకే లిజినెస్, మరి చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఇక అలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ, వెంకట భావన మనకి SMS చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయమేం అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి. మరి మీకు, విష్ణు FM స్టాఫ్ అందరికీ, యాజమాన్యానికి మరి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అడ్వాన్స్గా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మాకోసం మరి తప్పు చేసి పప్పుకూడు ఈ చిత్రం నుండి బృందావన మలి రారా అనే చక్కని పాటనైతే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే మీరు చెప్పిన ఆధ్యాత్మిక అమృత వాహిని లాంటి మాటలు చాలా చక్కగా ఉన్నాయంటున్నారు. అలానే ఈ కార్యక్రమం జ్ఞానాన్ని పెంచే విధంగా ఉంది, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నీనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతి గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగార్ తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ముందుగా కమ్యూనిటీ రేడియో కేంద్రాల్లోకి వెళ్ళా. మరక ఆకాశవాణి కేంద్రాలకు దీటుగా చక్కని ప్రసారాలను ప్రసారం చేస్తూ అందరిలోనూ విజ్ఞాన వినోద కార్యక్రమాలతో అలరించి మన రేడియో విష్ణు ఛానల్లో మరి వాటితో పాటు చక్కని రామాయణ, భారత, భాగవత, పురాణ ఇతిహాసాల కోసం మరందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషతో, చక్కని వాచకంతో, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి లేని వారికి సహితం తెలుసుకోవాలని ఆసక్తిని పెంచే విధంగా కార్యక్రమం చేస్తున్న మరి సరదాగా కాసేపు కార్యక్రమ రథసారథకు విజయ బంగారు తల్లికి, అలానే మరి సుబ్రహ్మణ్యం గారికి, అలానే మన ఛానల్లో అత్యద్భుతమైన సరదాగా కాసేపు కార్యక్రమం వినేవారికి, మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేవారికి అందరికీ కూడా పేరు పేరున కాస్త ముందుగా మరి మాయను, మాయ తెరలను మాయం చేసి ప్రేమను, మమతానురాగాలను పంచిపెట్టి అందరికీ కూడా మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అని తారతమ్యత చూపించే పవిత్ర భగవద్గీతను ప్రబోధించిన గీతాచార్యుడు జన్మించిన పవిత్రమైన రోజైన శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ కూడా అడ్వాన్స్గా అంటున్నారు. అలానే కళారంగం విషయానికొస్తే, నాకు నాటి నేటి రోజుల్లో మరి సినీ కళామ తల్లికి సేవలు అందించే వారందరూ కూడా నాకు ఇష్టమే అంటున్నారు. వారిలో సుప్రసిద్ధ సంగీత దర్శకుల్లో ఒకరు రమేష్ నాయుడు గారు. మరి నాయుడు గారి పూర్తి పేరు పసుపులేటి రమేష్ నాయుడు గారు. ఆయన కృష్ణా జిల్లాలో కొండపల్లి అనే గ్రామంలో 1933 నవంబర్ 27 జన్మించడం జరిగింది. ఆయన తన 14 సంవత్సరాల్లో మరి ఇంటి నుండి ముంబై, అంటే ప్రస్తుత ముంబై వెళ్లిపోయి అనంతమైన సంగీత పరిజ్ఞానం సంపాదించి తిరిగి వచ్చాక 1959లో దాంపత్యం అనే చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. మరి ఎందుకు ఆయనకు చేతి నిండా నిండైన పనితనం, సమర్థత ఉన్నా ఎందుకు ఇక్కడ ఆయనకు అవకాశాలు రానందువల్ల మరి ఆయనకి ఇక్కడి వాతావరణం నచ్చక తిరిగి మరలా ఆయన ముంబై, కలకత్తా వంటి నగరాలకు వెళ్లిపోవడం జరిగింది అని చెప్పి అంటున్నారు. మరలా 1970 ప్రాంతంలో తిరిగి వచ్చిన ఆయనకు మరి అమ్మ మాట అనే చిత్రం ద్వారా చక్కని గుర్తింపు రావడంతో మరి 1987లో ఆయన స్వర్గస్థులయ్యే వరకు ఆయన ప్రభ అప్రతిహతంగా వెలుగులు చిమ్మింది. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు లక్ష్మీకాంత్ ప్యారలల్ గారు, వీరి శిష్యులంటే నాయుడు గారు ఎంత ఉద్దండలో అందరికీ కూడా అవగతమవుతుంది. మరి రమేష్ నాయుడు గారి ఆఖరి చిత్రం 1987లో వచ్చిన కె విశ్వనాథ్ గారి స్వయం కృషి. మరి ఆయనకి నివాళిగా దేవుడు చేసిన మనుషులు ఈ చిత్రం నుండి ఘంటసాల గారు, సుశీలమ్మ ఆలపించిన ఆరుద్ర గారి సాహిత్యం, రమేష్ నాయుడు గారి సంగీతం. మరి విన్నారా అలనాటి వేణుగానం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, పెడన వీరభద్రాపురం నుండి వీర కనకారావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయ మేడం అంటున్నారు. నమస్తే అండి, మీరు శ్రోతలందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు. అలానే ఇరుముడి చిత్రం నుండి అయ్యప్ప స్వామి పాట వినిపించండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కానీ ఈ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవ రెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, రమణమ్మ గారు, అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి మేడం గారు మీరు చెప్పే మంచి మంచి విషయాలు, పురాణ ఇతిహాసాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి, అలానే కథానికలు కూడా చాలా చాలా బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మా కోసం మేఘ సందేశం చిత్రం నుండి సుశీలమ్మ గారు పాడిన పాట ఆకులు ఆకునే పువ్వులు పువ్వునై ఈ చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాట అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను అడవని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు ఎఫ్ఎం విజయ మ్యామ్కి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, శుభ మధ్యాహ్నం. మరి శ్రావణ గురువారం మీకు షిరిడి సాయినాథుని ఆశీస్సులు, అలానే మా కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటున్నారు. అలానే రాఘవేంద్ర మూవీ నుంచి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలా నేను అడిగిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక వివరాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా భానుమక్కల గ్రామం నుండి సర్దార్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి మేడం గారికి ప్రత్యేక శుభాభివందనాలు అంటున్నారు. చక్కని పాటల కన్నా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా, మీ మాటలే ఎంతో మిన్నా అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. మనం రాత్రింబవళ్లు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.
2: మరికొద్ది క్షణాల్లో కథానిక కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో స్ఫూర్తి అనే కథను నిన్నటి తరువై భాగాన్ని వింటారు. ఆ క్షణంలో ఎవరైనా నా మీద జాలిపడి ఉండేవారు, ఇంకెవరికి ఈ విషయం చెప్పినా సానుభూతి చూపించి ఉండేవారు. కాని అక్క మాత్రం అంతా విని నా వైపు ఒక్క చూపు చూసింది. ఆ చూపులో నా పట్ల పట్టలేని అసహ్యం, కోపం కనిపించాయి నాకు. ఒక్క ఒదుటిన నా పక్క నుంచి లేచి, "పో, వెళ్ళు, ఇంకెప్పుడు ఇంటికి రాకు. నువ్వు విన్నాళ్ళు నా దగ్గరకు వస్తుంటే నీలో నాకొక తమ్ముడు కనిపించేవాడు. ఏనాడూ అనుభవించని బంధం కనుకని నిన్ను రానిచ్చాను. కాని ఈవాళ తెలిసింది నేనెంత తప్పు చేశాను. ఒక బాధ్యత లేని కుర్రాడికి ఒక జులాయికి నేను అక్కనని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను. శరీరంలో ఉండాల్సిన అవయవాలు కొన్నింటిని కోల్పోయిన వారు కూడా తమకున్న మానసిక బలంతో, పట్టుదలతో కృషి చేసి ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నారు. వికలాంగులని గేలి చేసిన వారిని కొంగు తినిపించేలా విజయాలు సాధిస్తున్నారు. లేని కుటుంబాల నుంచి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించిన వారిని చూడు, తెలుస్తుంది శ్రమంటే ఏమిటో, పట్టుదలంటే ఏమిటో. ఒంట్లో అన్ని అవయవాలు సక్రమంగా ఉండి, పూర్తి ఆరోగ్యంగా ఉండి 20 ఏళ్ల వయసొచ్చాక కూడా నిన్నెవరో ఉద్ధరించాలని, నీ భారం వేరెవరో మోయాలని కోరుకుంటున్నావే. నీకన్నా సోమరిపోతూ బద్ధకస్తుడు ఎవరైనా ఉంటారా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులను తిట్టుకుంటూ కూర్చున్నావే కాని వాటిని మార్చుకోవడానికి చిన్న ప్రయత్నమన్నా చేశావా? దారిద్ర్యం నీకు సమస్య? మరి పుట్టగానే తల్లిదండ్రులు పోగొట్టుకుని అనాథాశ్రమంలో పెరిగొచ్చిన నాది సమస్య కాదా? కాని ఏ చెత్తకుప్పలోనో తల్లి పడేస్తే పుట్టిన నాటి నుండి తన బతుకు తాను బతికే అనాథ బాలుడిది సమస్య కాదా? అంతకంటే క్రూరులా నీ తల్లిదండ్రులు? ఎప్పుడు నిన్ను ఆప్యాయంగా చూడలేదని, నీ కోరికలు తీర్చలేదని ఏడుస్తావే కాని తల్లిదండ్రులకి నువ్వేం చేశావో, కొడుకుగా ఏ బాధ్యతలు నిర్వర్తించావో ఆలోచించావా? కనీసం నీ తల్లికి ఇంట్లో కూరలు తెచ్చిపెట్టడం కూడా చెయ్యవు. కాని ఇలా పరాయి వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఏడవటం తెలిసే నీకు? 4 చిన్నపిల్లల్ని పోగు చేసుకుని ట్యూషన్లో చెబితే కొంత ఆదాయం వస్తుంది. లేకపోతే అర్ధరాత్రి వరకు నీ తిరుగుళ్ళు త్యాగం చేస్తే ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చెయ్యొచ్చు. ప్రయత్నిస్తే ఏదో ఒకటి చిన్న ఆదాయ మార్గం దొరక్కపోదు. నీ పొట్ట నువ్వు పోషించుకోలేని, నీ చదువు కోసం సంపాదించుకోలేనంత చిన్నపిల్లాడవేం కాదు నువ్వు. కష్టపడి సంపాదించి నీ తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా నిలవాల్సిన వయసులో ఉండి కూడా ఇంకా వారి మీద ఆధారపడాలనుకోవడం, వారి నుంచి ఆశించడం చాలా అసహ్యంగా ఉంది. లోకంలో అందరూ డబ్బున్నవాళ్లే ఉండరు చైతన్య.

అందరూ నీలా ఎవరి మీద ఆధారపడాలా అని ఆలోచిస్తూ ఎవరి సహాయాన్ని యాచిస్తూ సమయం వృధా చేయరు. నీ మీద నీకు నమ్మకం లేదు, నీకసలు జీవితం గురించి అవగాహన లేదు, ఒక ఆశయం లేదు, ఒక లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల తపన లేవు. అంతెందుకు మీ అమ్మా నాన్నలు తల తాకట్టు పెట్టైనా సరే నిన్ను చదివించినా నీ చదువు పూర్తి చేయలేవు. ఏం ఇప్పటిదాకా నిన్ను చదివించారు కదా, నీకెప్పుడైనా క్లాసులో ఫస్ట్ వచ్చిందా, సబ్జెక్ట్ పరంగా నీకసలు నాలెడ్జ్ ఉందా, నీ అత్యసరు మార్కుల చదువు ఆగిపోయిందని ఏడుస్తున్నావే కాని డిగ్రీ చదివించినా దానివల్ల నీకేం వరగదు. ముందు నీ జీవితం గురించి తెలుసుకో, నీకొక లక్ష్యం అంటూ ఏర్పరచుకో, దాన్ని సాధించడానికి పట్టుదలతో శ్రమించు. నన్ను చూడు, నేను అనాథాశ్రమంలో పెరిగాను, ఒక అనాథని పెళ్లి చేసుకున్నాను. ఆయనకు వస్తున్న కొద్దిపాటి జీతంతో ఎలాగోలా సర్దుకుంటూ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. అయినా పోటీ పరీక్షలు రాస్తున్నాను, ఈరోజు కాకపోతే రేపైనా మరో మంచి ఉద్యోగం దొరక్కపోదు. ఎప్పటికైనా మంచి పొజిషన్కు చేరాలని తపన మమ్మల్ని ఇలా నడిపిస్తోంది. నేను చెప్పింది చెవికెక్కితే, జీవితమంటే ఏంటో అర్థమైతే, నువ్వు కూడా ఏదో ఒక చిన్న పని వెతుక్కో, చదువు పూర్తి చేయి. అందాక ఈ ఇంటికి రాకు, నిన్నొక సోమరిపోతుగా జులాయిగా నేను చూడలేను, వెళ్ళు అంది. మౌనంగా బయటకొచ్చేశాను. అదే నేను అక్కని ఆఖరిసారి చూడటం. అక్క మాటలు నాలో తీవ్రమైన సంచలనాన్ని కలిగించాయి. నాలో ఒక రకమైన కసి బయలుదేరింది. ఏదైనా చేసి సంపాదించి చూపించాలనే పట్టుదల కలిగింది. ఇంతలో ఏదో పెళ్లిలో పాటలు పాడేవాళ్ల గ్రూప్లో ఒక అతనికి జబ్బు చేసిందట. నాకు సంగీతంలో కాస్త ప్రవేశం ఉండటం వల్ల, బాగా పాటలు పాడగలగడం వల్ల నేను పాడతానేమోనని అడిగారు. ఈ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వాళ్ల గ్రూప్తో కలిసి పాడాను. మొదట్లో తక్కువగా వచ్చినా తరువాత స్థిరమైన ఆదాయం వచ్చేది. వాళ్ళు నన్ను పర్మనెంట్గా గ్రూప్లో మెంబర్లు చేశారు. మొదటిసారి ఆదాయం తీసుకున్నప్పుడు సంతోషం, తృప్తి ఏమని వర్ణించను. అమ్మకి చీర, నానికి ఫ్యాంటు షర్టు కొన్నాను. వారికిచ్చి దండం పెడుతుంటే అమ్మ ఆనందానికి అవధులేవు. నాన్నైతే చాటుకు వెళ్ళి కళ్ళు తుడుచుకున్నారు. నేను కొన్నవేమీ ఖరీదైన బట్టలు కావు, కాని వారి ముఖంలోని ఆనందం సంతోషం చూశాక తెలిసింది. నేనిచ్చిన బట్టల కంటే నా ప్రయోజకత్వం వారిని ఎక్కువ ఆనందపరిచిందని. అంటే నేను వెనక్కు తిరిగి చూసింది లేదు. స్వశక్తిని మించిన ఆస్తి లేదని, ప్రతిభను మించిన పెట్టుబడి లేదని తెలుసుకున్నాను. రాత్రులక పగలనక ప్రోగ్రామ్స్లో బిజీగా ఉండి కొంచెం కొంచెం కూడబెట్టి దాంతో సొంతంగా ఆల్బం చేసి రిలీజ్ చేశాను. అది సూపర్ హిట్ అయి మంచి పేరు తెచ్చింది. ఆఫర్స్ పెరిగాయి, ఆదాయం పెరిగింది, గుర్తింపు వచ్చింది, సినిమా ఛాన్సులు వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్గా నా పేరు మారుమోగింది. వరుస సక్సెస్లతో హిట్లతో దూసుకుపోతున్న నన్ను అందరూ మ్యూజిక్ డైరెక్టర్ అని కాక మ్యాజిక్ డైరెక్టర్ అని పిలుస్తుంటారు. కానీ అదేం విచిత్రము, నేను ఏ బాధ్యతలు పట్టించుకోకుండా స్నేహితులతో సరదాగా తిరిగినప్పటికన్నా ఊపిరిసలపని పనితో సతమతమవుతూ కూడా ఇప్పుడే ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఖాళీగా తిరిగినప్పుడు లభించని ఆనందం నిరంతర శ్రమలు లభిస్తోంది. ఇంత మంచి జీవితాన్నిచ్చిన అక్కని నేనెలా మర్చిపోగలను. వాళ్ల ఇంటికి వెళ్లాను నా ఎదుగుదలను చూపించి తనను సంతోషపెట్టాలని. కాని ఆమె అప్పటికే ఐఏఎస్ ట్రైనింగ్ కోసం వెళ్లిపోయిందని చెప్పారు. నా జీవితంలో ఎప్పటికైనా అక్క కలవకపోతుందా అని ఎదురుచూస్తున్నాను. ఇంతలో ఇలా కలిసింది. అలారం కొట్టిన చప్పుడికి ఆలోచన తెగింది. నేను లేచి వచ్చేసరికి అక్క మా ఆవిడ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్క ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. తనిప్పుడు హర్యానాలో పనిచేస్తుందట. వాళ్ళాయన ఉద్యోగం మానేసి సొంతంగా బిజినెస్ చేస్తున్నారట. ఆ పని మీదే ఈ ఊరొచ్చామని చెప్పింది. నా ప్రోగ్రాం సంగతి తెలుసుకుని నన్ను కలుసుకోవడానికే సభకు వచ్చారని తెలియగాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. కొంచెంసేపు మాట్లాడి అక్క వెళ్ళిపోయింది. మీటింగ్ ఉందంటూ ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండమని అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చింది. దానితో పాటు ఒక చిన్న స్లిప్, దానిలో ఇలా ఉంది, తమ్ముడు నీ ఆలోచనలోని లోపాన్ని సరిచేయటానికే కావాలని కఠినంగా మాట్లాడి ఆనాడు నిన్ను బాధపెట్టాను. నీలో ఆలోచన రేకెత్తించడానికే అలా చేయాల్సి వచ్చింది. శ్రమశక్తిని నువ్వు గుర్తించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నీ ఎదుగుదలను ఎప్పటికప్పుడు

గమనిస్తూనే ఉన్నాను. కానీ నువ్వు ఇంతటితో ఆగిపోకూడదు. ఇంకా ఎదగాలి. కళాకారులకు అలుపు అనేది ఉండకూడదు. నువ్వు దేశంలోనే కాక ప్రపంచంలోని నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని ఛేదించాక దానికంటే ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దాన్ని సాధించాలి. అలా ఆ కృషి నిరంతరం కొనసాగాలి. అప్పుడే ఆ ఆనందం నిరంతరం కొనసాగుతుంది. ఈ ప్రస్థానంలో నువ్వెక్కడా ఆగకూడదు, అలసిపోకూడదు. ఇదే నా కోరిక. తీరుస్తావని నమ్మకం నాకుంది. ఎప్పుడు నీ ఆనందాన్ని కోరుకుని నీ అక్క. చాలు, ఒక్క అక్షరం చాలు స్ఫూర్తినివ్వటానికి. ఒక్క కోరిక చాలు పట్టుదల పెంచడానికి. ఇక శ్రమించాలి, సాధించాలి. నా మనసులో ఇదే ఆలోచన. సాధిస్తాను, నేను తప్పక సాధిస్తాను. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో స్ఫూర్తి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: హాయ్ లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని శుక్రవారం శ్రీవారి ఆలయంలో విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. అందులో భాగంగా విద్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయంలో పాలవెల్లి కట్టి శ్రీకృష్ణుని జన్మోత్సవ పూజలు నిర్వహిస్తారు. అనంతరం వెన్నతో కలిపి 12 రకాల పిండి వంటలను స్వామివారికి నివేదిస్తారు. మరుసటి రోజు శనివారం సాయంత్రం క్షేత్రంలో ఉట్టి వేడుకను, శ్రీవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. కాళ్లగూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా మాడవీధుల విస్తరణకు స్థలం కొనుగోలు నిమిత్తం దాతలు విరాళాలు అందజేయడం అభినందనీయమని ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు. కాళ్లగూరు గ్రామంలో అడ్డాల వెంకట సుబ్బరాజు, భార్య పద్మావతి, వారి కుమార్తె వత్సవాయి పురుషోత్తంరాజు, భార్య సుధా, కలిదండి కిరణ్ కుమార్, భార్య దీప్తి, దంపతులు, మనవలు మౌనిక, సింధు, కార్తికేయ, వర్మ 121,116 రూపాయలను విరాళంగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలు సత్కరించి స్వామివారి దర్శనం కల్పించారు. పాలకొల్లు మండలం తెల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని 3 ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 100 మంది విద్యార్థులకు గ్రామానికి చెందిన నడపన జగపతిరావు బుధవారం ఉచితంగా టీషర్టులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ కామిశెట్టి రంగారావు, ఎంపీటీసీ సభ్యులు నడపన స్వామి, మాజీ సర్పంచ్ నడపన శ్రీనివాసరావు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ ఇంటి శ్రీరాములు, ఏఎంసీ డైరెక్టర్ నీలం తాతాజీ, హెచ్ఎం చిక్లే రాజ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. హేలాపురి లయన్స్ క్లబ్ శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరులో నిర్వహించిన జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో తణుకు ప్రముఖ కవి విఎస్వి ప్రసాద్ తన ప్రతిభను చాటుకున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తతో మెలగాలని పలువురు వక్తలు సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం గుడ్ ల్యాంప్ ఆర్గనైజేషన్ లింక్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీను విద్యార్థులకు నిర్వహించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటం, మానవ ఆరోగ్య పరిరక్షణలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తోందని ఎంపీడీఓ మురళి గంగాధర్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి గంగాధర్ మాట్లాడుతూ దేశీయంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొబ్బరి సాగులో ముందున్నాయని, దేశ ఉత్పత్తులు 90% ఈ 4 రాష్ట్రాల నుంచి వస్తుందన్నారు. కన్వీనర్ చెరుకుమల రంగసాయి మాట్లాడుతూ కొబ్బరి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, లేత కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడంతో పాటు డీహైడ్రేషన్ సమస్య పూర్తిగా దూరమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో నిర్మల రమేష్, విజయరథి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6న నెల్లూరు పట్టణంలో డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా 100 మంది ఉపాధ్యాయులను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో ప్రముఖులైన అతిథుల సమక్షంలో ప్రదానం చేయ సంకల్పించారు. ఈ పురస్కారానికి మండలంలోని వేండ్ర జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు, కవి, రచయిత పంపన సాయిబాబు ఎంపికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాలకుడేరు మండల విద్యాశాఖ అధికారి టు జీవీవీ శ్రీనివాస్ తదితర ఉపాధ్యాయులు, జేఎస్ దాసు తదితర ఉపాధ్యాయ బృందం, వివిధ మండలాల ఉపాధ్యాయ నాయకులు అభినందించారు. డాక్టర్ సిఎస్ఎన్ కళాశాలలు బుధవారం మన డాక్టర్ బాబీ సినిమా ఆడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ పువ్వుల చలపతి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా చిత్రం ఉంటుందన్నారు. చిత్రం హీరో స్కంద, హీరోయిన్ మోహన్ సిద్ధి, నిర్మాత కృపాక్ష, కళాశాల సెక్రటరీ డాక్టర్ చిడి సత్యనారాయణ, ప్రిన్సిపల్ సకుమండల సత్యనారాయణ, జూనియర్

0: కళాశాల ప్రిన్సిపల్ ఎండి సలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పోషకాహార వారోత్సవాలను పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆత్మీయులు బుధవారం పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. రోటరీ సభ్యులు మంత్రి రామకృష్ణరాజు సహాయంతో ఆహార పొట్లాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు గుడాల హరిబాబు, మానవత అధ్యక్షులు ముత్యాల రామారావు, బీజేపీ రాష్ట నాయకులు ఉన్నమట్ల కపర్తి, రోటరీ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ ముత్యాల శ్రీనివాస్, వద్దల రాంప్రసాద్, శ్రీవాత్సవ, ఆరుమిలి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు అన్నారు. పట్టణంలో యోగా గురువు బడుగు చంద్రశేఖర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం, యోగా చేయడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో దాసం వెంకటరమణ, బండి శ్రీనివాసరావు, పాబోలు అమర్నాథ్, లింగంపల్లి లీలావతి, బాల సుధాకర్, పట్నాల రామకృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట స్థాయి చదరంగం పోటీల్లో చిన్నగురవాయిగూడెం మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులైన అక్క చెల్లెళ్లు ప్రతిభ కనపరిచి పథకాలు సాధించినట్లు పాఠశాల హెచ్ఎం కన్నయ్య తెలిపారు. ఆగస్టు 23న ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతీయ విద్యాభవన్ గుంటూరులో నిర్వహించిన రాష్ట స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ 2026 పోటీల్లో బాలికల అండర్ 6 విభాగంలో గుడికందుల జూహి రాష్ట స్థాయిలో మూడవ స్థానం సాధించగా అండర్ 8 విభాగంలో గుడికొందల చిరంజీవి 6 స్థానం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు. తిరుపతిలో గత నెలలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో బుట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి కీసరి చరణ్ హైజంప్లో ప్రతిభ కనపరిచి రాష్ట స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. బుధవారం కళాశాల ప్రిన్సిపల్ కుసుమచరణ్ను ఘనంగా సన్మానించారు. గురువారం కలెక్టర్ చేతుల మీదుగా చరణ్కు సన్మానం ఉన్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. అధ్యాపకులు, తోటి విద్యార్థులు చరణ్కు అభినందనలు తెలియజేశారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో రమేష్ నాయుడు గారి గురించి తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర సంగీత స్వర్ణయుగంలో తన మధురమైన స్వరకర్పనతో కోట్లాది మంది శ్రోతల హృదయాలను మైమర్పించిన మహోన్నతమైన స్వరకర్త రమేష్ నాయుడు గారు. 1970s మరియు 80s దశకంలో ఆయన అందించిన స్వరాలు రాసిలో తక్కువగా అనిపించిన వాసిలో మాత్రం అత్యున్నతమైన శిఖరాలను తాకాయి. శాస్త్రీయ సంగీతపు లోతులను, జానపదపు సొగసులను, లలిత సంగీతపు ఆర్ద్రలను సమ్మేళనం చేస్తూ ఆయన స్వరపరిచిన ప్రతి పాట ఒక మధురమైన కావ్యంలా మిగిలిపోయింది. మేఘ సందేశం, శివరంజని, తూర్పు పడమర, చిల్లర కొట్టు చిట్టమ్మ, జీవితమే ఒక నాటకం, ఓ మనిషి, తిరిగి చూడు, అనుకున్నది సాధిస్తా వంటి చిత్రాలలో ఆయన అందించిన సంగీతం తెలుగు సినీ సంగీత చరిత్రకే ఒక ఆభరణం. ముఖ్యంగా మేఘ సందేశం చిత్రానికి గాను ఆయన అందుకున్న జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం ఆయన ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం. తన సంగీతంతో శ్రోతల మనసులను కలకాలం నిలిచిపోయే అమరరాగాలను అందించిన రమేష్ నాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన సిల్వర్ స్క్రీన్ ఎపిసోడ్లో ఆయన మహోన్నతమైన స్వర ప్రస్థానాన్ని

ఆయన సృష్టించిన అద్భుతమైన మధుర జ్ఞాపకాలను స్మరించుకుందాం. ఒక గొప్ప సంగీత దర్శకుడు వెనుక ఉండే కృషి, సాధన ఎంతో అద్భుతంగా ఉంటాయో చెప్పడానికి రమేష్ నాయుడు గారి జీవితమే ఒక ప్రత్యక్ష నిదర్శనం. తన ప్రారంభ రోజుల్లో ఆయన ఒక సంగీత వాయిద్యాలు అమ్మే దుకాణంలో పనిచేసేవారు. ఆ ఉద్యోగమే ఆయన జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పింది. అక్కడ పనిచేస్తున్న సమయంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలను స్వయంగా వాయించి వాటిలోని నాదాలను, స్వర సంకేతాలను లోతుగా అధ్యయనం చేసే అరుదైన అవకాశం ఆయనకు దక్కింది. అంతేకాదు, ఆ దుకాణానికి తరచూ వచ్చే ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులతో పరిచయాలు ఏర్పడడంతో సంగీత ప్రపంచంలోనే మెలకువలను ఆయన మరింత నిశితంగా పరిశీలించగలిగారు. ఆ సాధన, అంకిత భావమే ఆయనను ఎంతో చిన్న వయసులో స్వరకర్తగా నిలబెట్టాయి. కేవలం 16 ఏళ్ల పిన్న వయసులోనే బన్పాల్ పహీజా అనే మరాఠీ చిత్రానికి తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించి తన సంగీత ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. అలా ప్రారంభమైన ఆయన స్వర ప్రయాణం ఆ తర్వాత తెలుగు చలనచిత్ర రంగాన అమర రాగాల కావ్యంగా వికసించింది. ఒక సంగీత దర్శకుడి ప్రయాణంలో విభిన్న సంస్కృతులు, వివిధ భాషల అనుభవం తోడైతే ఆయన స్వరాలు ఎంతటి మహోన్నతమైన స్థాయికి చేరుకుంటాయో చెప్పడానికి మన రమేష్ గారి సినీ జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. ఓకే లిజనర్స్, మరి వినరు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ప్రముఖ నటి నిర్మాత సి కృష్ణవేణి గారు నిర్మించిన దాంపత్యం చిత్రంతో ఆయన తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన మనోరమ చిత్రంలో ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మహమ్మద్ గారి చేత 2 అద్భుతమైన పాటలు పాడించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే 1960ల ప్రారంభంలో ఆయన తిరిగి బొంబాయికి ఆ తర్వాత కలకత్తాకు తన మకాం మార్చారు. అక్కడ ఒక బెంగాలీ యువతిని వివాహమాడి దాదాపు 10 పాటు బెంగాలీ నేపాలీ మరియు ఒరియా చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి అంతర్జాతీయ స్థాయి సంగీత అవగాహన పెంపొందించుకున్నారు. ఆ తర్వాత 1972లో నటభూషణ్ శోభన్ బాబు గారు నటించిన అమ్మ మాట చిత్రంతో రమేష్ నాయుడు గారు తెలుగు చిత్రసీమలోకి ఘనంగా పునఃప్రవేశం చేశారు. ఆ పునరాగమనం తెలుగు సినీ సంగీత రంగానికి ఒక వరంలా మారింది. 1970లు 80ల కాలంలో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు, నటి దర్శకులు విజయ నిర్మల గారు మరియు హాస్య బ్రహ్మ జంధ్యాల గారు రమేష్ నాయుడు గారిలోని అసమానమైన సంగీత ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగించుకుని తెలుగు ప్రేక్షకులను మరపురాని మధుర గీతాలను అందించారు. తెలుగు చలనచిత్ర సంగీతంలో రమేష్ నాయుడు గారు అనుసరించిన స్వర శైలి అత్యంత అరుదైనది, మహోన్నతమైనది. సాధారణంగా ఇటీవల కాలంలో బాణీలు కట్టిన తర్వాత సాహిత్యం రాయడం చూస్తుంటాం, కానీ రమేష్ నాయుడు గారు మాత్రం రచయితలు రాసిన గీతాలను కవితాత్మక పదాలను ముందుగా తీసుకొని ఆ సాహిత్యానికి తగినట్లుగా అమృతతుల్యమైన బాణీలు కట్టేవారు. కెవి మహదేవన్ గారి తర్వాత సాహిత్యాన్నే ప్రాణంగా భావించి బాణీలు సమకూర్చే అతి కొద్ది మంది సంగీత దర్శకుల్లో రమేష్ గారు అగ్రతాంబూలం అందుకున్నారు. మహాకవి వేటూరి సుందర్రామ్మూర్తి గారి తెలుగు సినీ దిగ్గజాలతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ రాసిన ఒక ప్రముఖ గ్రంథం కొమ్మ కొమ్మకో సన్నాయిలో ఎన్టీఆర్, కెవి మహదేవన్, ఆత్రేయ, బాలు, ఇళయరాజా వంటి మహామహులకు ఒక్కొక్క అధ్యాయం కేటాయిస్తూ ఒక రమేష్ నాయుడు గారి సంగీత వైదిష్యానికి ఆయన ఆత్మీయతకు ముచ్చటపడి ఏకంగా 2 అధ్యాయాలు కేటాయించడం ఆయన సంగీత గొప్పతనానికి నిలవెత్తు తారకణం. అంతేకాదు, హిందీ చిత్రసీమను ఊపేసిన దిగ్గజ స్వరద్వయం లక్ష్మీకాంత్ ప్యారలెల్ ద్వయాన్ని హిందీ చిత్రరంగానికి పరిచయం చేసిన ఘనత కూడా రమేష్ గారిదే. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ గారి తండ్రి యనమండ్ర నాగశర్మ గారు రమేష్ నాయుడు గారి సంగీత బృందంలో సుదీర్ఘకాలం శాశ్వత సభ్యుడిగా కొనసాగించడం విశేషం. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వయం కృషి చిత్రం రమేష్ గారి చివరి చిత్రం. దురదృష్టవశాత్తు ఆ చిత్రం విడుదలయ్యక ముందే రోజే ఆయన తన అమర స్వరాలను తెలుగు ప్రేక్షకులను వదిలి వెళ్లిపోయారు. ఆయన శరీరం మన మధ్య లేకపోయినా ఆయన స్వరపరిచిన ప్రతి పాట ఒక అమరమైన గానమై నిరంతరం మోగుతూనే ఉంటుంది. రమేష్ నాయుడు గారి తెలుగు చిత్రసీమకు అందించిన పాటల భండారాగం ఒక అక్షయపాత్ర. 1950 నుండి 1980 వరకు ఆయన స్వరపరిచిన చిత్రాలు, అందులోని ఆల్ టైమ్ హిట్ గీతాలు ఇప్పటికీ తెలుగు వారి ఇళ్లలో గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఓకే లిజనర్స్, మరి వినాకదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. 1950-60ల ప్రారంభంలో దాంపత్యం చిత్రంలోని నడివీధిలో జీవితం పాటతో మరియు మనోరమ చిత్రంలో చందమామ రావే, జాబిల్లి రావే వంటి పాటలతో లలిత సంగీతపు సొగసులను పరిచయం చేశారు. ఆ తర్వాత 1970లలో ఘనంగా పునఃప్రవేశం చేసి అమ్మమాట చిత్రంలో ఎప్పుడూ మీ పాటాలంటే ఎలాగండి సార్, తాత మనవుడులో దాసరి గారి కలకాలం, నిలిచే ఆణిముత్యం, అనుబంధం, ఆత్మీయత అంతా బూటకం మరియు దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ఐకానిక్ టైటిల్ సాంగ్ దేవుడు చేసిన మనుషుల్లారా వంటి ప్రజాదరణ పొందిన గీతాలను అందించారు. 1980వ దశకంలో జంధ్యాల గారి కాంబినేషన్ లో వచ్చిన ముద్ద మందారంలో అలివేని ఆణిముత్యమా, ముద్దుకే ముద్దొచ్చే మందారం మరియు సుజాతలో ఉంగరం పడిపోయింది, పోతే పోని వంటి మధుర గీతాలతో యువతులను ఊపేశారు. ఇక 1982లో వచ్చిన మేఘ సందేశం చిత్రం ఆయన సంగీత శిఖరం. ఆకులలో ఆకునై, పువ్వులో పువ్వునై అంటూ ఆయన అందించిన స్వరాలకు గాను భారత ప్రభుత్వ జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారంతో సత్కరించింది. ఆ తర్వాత శ్రీవారికి ప్రేమలేఖలో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, మనసా తుల్లిపడకే, ఆనంద భైరవిలో శాస్త్రీయ సంగీత కావ్యం కొలువైతివా రంగసాయి మరియు తన చివరి చిత్రం

కృషిలో సిగ్గుపూబంతి విరిసే సీతామాలచ్చి వరకు ఆయన అందించిన ప్రతి బాణి తెలుగు సినీ సంగీతానికి ఒక అమూల్యమైన రత్నం. ప్రతి పాటలోనూ సాహిత్యానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ లలిత శాస్త్రీయ జానపద స్వర సమ్మేళనతో తెలుగు చలనచిత్ర రంగానికి మరిచిపోలేని మధుర గీతాలను అందించిన రమేష్ నాయుడు గారి ఈ సంచలన స్వర ప్రస్థానం ఎంతటి రసవత్రమైనదో. భావయుక్త సాహిత్యానికి తన అమృత బాణీలతో ప్రాణప్రతిష్ఠ చేసి తెలుగు చలనచిత్ర సంగీతాన్ని చరిత్రలో చెరగరాని సువర్ణాధ్యాయాన్ని లిఖించిన మహోన్నత స్వరకర్త రమేష్ గారు. ఆయన శరీరం మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన మేఘ సందేశం నాదాలు, శివరంజని మధుర రాగాలు, ఆనందభైరవి స్వర తరంగాలు నిరంతరం తెలుగువారి గుండెల్లో మోగుతూనే ఉంటాయి. ఆ మహనీయుని వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం తరపున తెలుగు సంగీతాభిమానుల తరపున రమేష్ నాయుడు గారి రాగాలకు వారి దివ్యమైన స్మృతికి స్వర్ణాంజలి ఘన నివాళులు. ఓకే లిజనర్స్, మరి విన్నర్ కదండి, మళ్ళీ రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: మీ కంప్యూటర్ లేదా మొబైల్ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్స్ మీ డివైస్ కు రక్షణ కవచాలు.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818 16 2799 6237295.

0: విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. అద్భుతమైన సాహిత్యం, మధురాతి మధురమైన గళం, అన్నింటికీ మించి సుమధుర సంగీతం, ఇవన్నీ కలబోసినవే అలనాటి సినిమా పాటలు. ఈ పాటలు వినాలంటే చూనినవ్వండి రేడియో విష్ణు 90.4. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమం మీ అందరి కోసం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
0: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా 1966లో విడుదలైన ఆట బొమ్మలు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన చక్కని ప్రేమ గీతం వింటారు. శ్రీ నారాయణరెడ్డి సాహిత్యానికి SP కోదండపాణి సంగీతం అందించారు. మరి పాట విందామా?

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శరత్ బాబు, మంజు భార్గవి నటించిన 1979 నాటి చిత్రం ఇంద్రుడు చంద్రుడు. ఈ చిత్రంలో పి సుశీల గానం చేసిన ఈవేళ ఆడేను మధురాల స్వరాల మేళవించి పాట వింటారు. రచన భావనాచారి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. పి సుశీల గానం చేసిన ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు సహజత్వం ఉట్టిపడే హావభావాల మధ్య అక్కినేని నాగేశ్వరరావు కాంచనలపై చిత్రీకరించిన పాట రానని రాలేనని ఊరకే అంటావు. ఈ పాట 1966 వచ్చిన ఆత్మగౌరవం చిత్రంలోది. ఆరుద్ర సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు స్వరాలు అందించారు. మరి పాట విందామా?

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఆత్మగౌరవం చిత్రం నుంచి ఆరుద్ర సాహిత్యంలో ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో రానని రాలేనని ఓరకే అంటావు పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కె బాలచందర్ దర్శకత్వం వహించిన 1979 నాటి బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇది కథ కాదు. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి బృందం గానం చేసిన గాలి కుదుపు లేదు, కడలి కంతు లేదు పాట వింటారు. ఆత్రేయ సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ బాణీలు సమకూర్చారు. మరి పాట వినండి.

ఇది కథ కాదు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు 1966లో విడుదలైన ఆస్తి పరులు చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన సోగ్గాడే చిన్నినాయన పాట వింటారు. రచన కుసరాజు, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాట వాణిశ్రీ జగ్గయ్యను ఆట పట్టిస్తున్నప్పుడు వారిపై చిత్రీకరించారు. మరి పాట వినండి.

దర్శకత్వంలో మురళీమోహన్, ప్రభా, జయసుధా, నరసింహరాజు నటించిన చిత్రం ఇదెక్కడి న్యాయం. ఈ చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన అందాలన్నీ నీలోనే దాగున్నాయి పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్జే. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు ప్రోగ్రాంలో అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకోబోతున్నామండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే నష్టం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయమే కలిసివేసింది ఆమెను. ప్లాస్టిక్ బ్యాగులు కవర్ల స్థానంలో చీరలతో చేతి సంచులు తయారు చేయించి ఉచితంగా అందిస్తున్నారు అనంతపురానికి చెందిన గుగ్గెళ్ల మధురిమ్మ గారు. మరి ఆవిడ గురించి తెలుసుకుందాం. తను పుట్టింది మదనపల్లిలో. నాన్న చంద్రారెడ్డి బ్యాంకు ఉద్యోగి, అమ్మ సావిత్రమ్మ గృహిణి. ఎంఎస్సీ బిఈడి పూర్తి చేసి 1998లో డిఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపికై ఓ పల్లెటూరులో ఏడాదికి పైగా ఉద్యోగం చేసింది. ఈ క్రమంలోనే రోడ్లపై మరుగు కాలవల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తిని పశువులు మృత్యువాత పడటం గమనించింది. అప్పుడే ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఏదైనా చేయాలంటూ నిర్ణయించుకుంది. అయితే పెళ్లి పిల్లల కారణంగా 20 ఏళ్ళు ఇంటికే పరిమితమయ్యింది. అయితే 2022లో కుటుంబంతో కలిసి బ్యాంకాక్ వెళ్ళింది. అక్కడ దుకాణాలన్నింటిలోనూ వస్త్ర సంచులు ఉపయోగించడం చూసిందట. మరి మన దగ్గర అలా చేస్తే బాగుంటుంది అనిపించింది. తన ఆలోచనను తన వారితో పంచుకుంటే ప్రోత్సహించారట. కోయంబత్తూరులో క్లాత్ కొని సంచులు కుట్టించి అనంతపురంలోని పాతూరు కూరగాయల మార్కెట్టు, తోపుడు బండ్లు హోటళ్ల వద్ద పంపిణీ చేశారట. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో మరుసటి సంవత్సరం 2024లో 110,000 బ్యాగులు పంపిణీ చేశారు. ఖర్చుతో కూడుకున్నదే అయినప్పటికీ ప్రజలకు అలవాటు చేస్తే మార్పు వస్తుందనుకుంది. అయితే సంచులను కట్టించి నగరానికి రవాణా చేయడం కష్టంగా అనిపించింది. దాంతో స్థానికంగా కుట్టిస్తే మన వాళ్లకు ఉపాధి కూడా కల్పించవచ్చు అని అనుకున్నారు. నగరంలో ఇళ్లల్లో ఉండి టైలరింగ్ పనులు చేసే వారిని గుర్తించారట. చీరల సేకరణ తన ఇంటి నుంచే మొదలుపెట్టింది. తనతో పాటు అత్త, అమ్మ, తన కూతురు చెందిన సుమారు 100 పట్టుచీరలు దాకా ఇచ్చేశారట. వాటితో చేసిన సంచుల్ని నగరంలో పంపిణీ చేసినప్పుడు ప్రజలు చాలా సానుకూలంగా స్పందించారట. దీంతో చీర బ్యాగులనే పంచాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో కొన్ని రకాల చీరలను కొనుగోలు చేసి వాటిని డ్రై క్లీనింగ్ చేయించి టైలర్లతో కుట్టిస్తోంది. ప్రస్తుతం 150 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారట. తన ప్రయత్నం తెలిసి కొందరు మహిళలు స్వచ్ఛందంగా వారి చీరలను తెచ్చి ఇస్తున్నారు. 10 రోజులకొకసారి సమకూరిన సంచులను నగరంలోని చిరు వ్యాపారులు, హోటళ్లు, తోపుడు బండ్లు వారికి ప్రజలకు పంచుతున్నారట. ప్లాస్టిక్ రహిత అనంతపురంలో తన వంతు కృషి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలియజేస్తుంది మధురిమ. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరి ట్యూమర్

0: బిల్డింగ్ మే చేయబడును.
1: హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. అలసిపోతుంది ఎందుకు? మా పాపకి 12 ఏళ్ళు. ఉదయం పాఠశాలకి చలాకీగానే వెళ్తుంది, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం నీరసంగా వస్తుందట. పోషకాహార లోపమే కారణమా? ఉదయం 8 పాఠశాలకు వెళ్ళి సాయంత్రం 5 తిరిగి వస్తారు పిల్లలు. అంటే దాదాపు 9 పనిలోనే ఉంటారు. పాఠశాలకు వెళ్లే పిల్లలకు పనేంటి అనుకునేరు. వాళ్ల మెదడు నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. పైగా ఈ వయసు పిల్లలు అయితే ఆటపాటల్లోనూ చురుగ్గా పాల్గొంటుంటారు. ఇవన్నీ అలసటకు కారణాలే. అందుకే వాళ్ల అవసరాలకు తగినట్లు ఆహారాన్ని అందిస్తుండాలి. ముందు మీ పాప ఎత్తుకు తగ్గ బరువు ఉందో లేదో చూసుకోండి. రక్తహీనత ఉందేమో కూడా చెక్ చేయించుకోవాలి. అలసటకు ఇది కూడా ఒక కారణమే. అలానే మీ అమ్మాయి ఇంటికి వచ్చిన వెంటనే పుస్తకాలు తీయి, హోంవర్క్ చేయి అంటూ పండ్లు చెప్పకుండా 30 విశ్రాంతి తీసుకొనివ్వండి. దీంతో పాటు పండ్ల రసాలు కూడా ఇవ్వండి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి, అలసటి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే వాళ్ళ అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాన్ని కూడా ఇవ్వడం ప్రయత్నించండి. రోజులో 2 నీళ్లు ఖచ్చితంగా తాగేలా చూడండి. మజ్జిగ, లస్సీ లాంటివి కూడా ఇచ్చినా మంచిదే. ఆమె పక్కా ప్రొఫెషనల్ అంటున్నారు. అదేంటి

తెలుసుకుందాం. ఓ పనమ్మాయి చేసిన ఆలోచన తన యజమానురాలుని ముచ్చటపడేలా చేసిందట. మరి సాధారణంగా ఉద్యోగులు లీవ్ నోట్ను మెయిల్ చేయటమో మెసేజ్ రూపంలో తెలియజేయటమో చేస్తుంటారు. అలా ఓ మెయిడ్ కూడా చేయడం విశేషం. తనకు ఆరోగ్యం బాగోలేదని, పనికి రాలేనని చెబుతూ వాట్సాప్లో లీవ్ నోట్ సెండ్ చేశారట తన యజమానికి. తన ప్రొఫెషనలిజానికి ఫిదా అయిన యజమానురాలు మార్కెటింగ్ నిపుణురాలైన సిమ్రన్ ఎం బాంబిని దాన్ని వివరిస్తూ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారట. మా పనమ్మాయి సిక్ లీవ్ తీసుకుంది. తను చెప్పిన విధానం నేను కలిసి పనిచేసిన సగం మంది ఉద్యోగుల కంటే ఎక్కువ ప్రొఫెషనల్ గా అనిపించింది. ఏవో సాకులు చెప్పటం, అస్పష్టమైన సందేశాలు పంపటం కాకుండా వాట్సాప్లో ఇంగ్లీష్లో చక్కని నోట్ పెట్టింది. ఇంకో విషయం ఏంటంటే తన పదేళ్ల కూతురు సాయంతో ఇలా టైప్ చేసిందట. తన ప్రయత్నాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. పీక్ బెంగళూరు మూమెంట్ అంటూ రాసుకొచ్చారావిడ. కాగా ఇది సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: చెవి పూట ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మన ప్రోగ్రామ్ లో అయితే ఇంట్రెస్టింగ్ పార్ట్ కైతే వచ్చేసామండి, అదేనండి వంటలు. మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే వంట ఏంటంటే చికెన్ బర్తా. మరి ఈ చికెన్ బర్తాను చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. బోన్లెస్ చికెన్ 300 గ్రాములు, నూనె 2 చెంచాలు, నెయ్యి 1/2 చెంచా, ఉల్లిపాయలు 2, యాలకులు 2, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క చిన్న ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 చెంచా, టమోటాలు 2, పసుపు 1/2 చెంచా, కారం 2 చెంచాలు, ధనియాల పొడి 2 చెంచాలు, జీలకర్ర పొడి చెంచా, ఉప్పు రుచికి తగినంత, గరం మసాలా చెంచా, తందూరి మసాలా చెంచా, నానబెట్టిన రుబ్బిన జీడిపప్పు పేస్ట్ 2 చెంచాలు, గిలకొట్టిన పెరుగు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 2 చెంచాలు, కసూరి మేది చెంచా, కొత్తిమీర తరుగు 2 చెంచాలు, లవంగాలు 3. మరి ఈ చికెన్ బర్తాను తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా చికెన్ ని కుక్కర్ లో 3 కూతలు వచ్చేంత వరకు ఉడికించి చల్లారిన తర్వాత చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో నూనె, నెయ్యి వేసుకుని వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి బాగా వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. టమోటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి నూనె పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. అప్పుడు చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న చికెన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. కాస్త రంగు మారాక అందులోనే 1/2 కప్పు నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి గరం మసాలా, తందూరి మసాలా, జీడిపప్పు పేస్ట్, గిలకొట్టిన పెరుగు వేసి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర తురుము, కసూరి మేధి క్రీమ్ వేసి దింపేసుకోవడమే. ఇదేనండి మరి చికెన్ బర్తా చేసుకునే విధానం. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ విషయాలు మీకు ఉపయోగపడాయని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

0: మీ ఫోన్ కు వచ్చే ఓటీపీ మీ ఇంటి తాళంచెవి లాంటిది. దాన్ని అపరిచితులకు ఇచ్చి మీ అకౌంట్ తలుపులు తీకండి. సురక్షితంగా ఉండండి.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిషన్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ రాజే సృజిత. మరి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం రోజు తినే ఆహారంలో భాగమైన ఉప్పు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భోజనముకి అందరూ కూర్చున్నప్పుడు ఉప్పు కొంచెం ఇటు ఇవ్వండి అని అందరూ అడుగుతారు.

దీనిలో ఏ విధమైన ఉప్పు కలుస్తుందో మీరు చెప్పగలరా? మీరు వాడే ఉప్పు అయోడైజ్డ్ ఉప్పా, మరి లేకపోతే బజార్లో ఏది దొరికితే ఆ ఉప్పు తీసుకోవడం మంచిదా కాదా? అధికమైన ఉప్పు తీసుకుంటే హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి దీని వివరంలోకి వెళితే ఈ విధంగా తెలుస్తుంది. మానవులకి ఉప్పుతో పురాతనంగా చాలా సంబంధాలు ఉన్నాయి. చెమట, రక్తం, కన్నీరు అన్ని ఉప్పుగానే ఉంటాయి. మన పూర్వీకులు ఉప్పుని చేపల ద్వారా, జంతువుల ద్వారా ఆరగించారు. చైనా వారు, ఈజిప్ట్ ప్రజలు, రోమనులు మొదలగు పురాతన జాతులు కూడా ఉప్పును ఉప్పు జలాశయముల ద్వారా, సముద్రపు నీరు మొదలైన వాటి ద్వారా పొందగలిగారు. అయినా ఉప్పు కావాల్సినంత దొరకలేదు. ఏదైనా పదార్థము నిల్వ ఉంచుటకు ఉప్పు చాలా అవసరం. లిజనర్స్, మరి ఇప్పటిదాకా ఉప్పు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నారు కదా? మరి ఇప్పుడు ఆయుష్మాన్ బావ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిజనర్స్, మరి ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయంట, మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు లభించే ఉప్పు సముద్ర నీటిలో నుండి మరియు గనుల ద్వారా లభించేది. మరి వీటిలో సాధారణంగా కొన్ని తేడాలే ఉంటాయట, కాకపోతే చూడ్డానికి అన్నీ ఒకేలా ఉంటాయి. ముందుగా రాతి ఉప్పు, దీనిలో కొన్ని ఖనిజాలు ఉంటాయి. కోషిర్ ఉప్పు, ఇది పులుపుతో కలిసిన రాతి ఉప్పు. ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. మనం ఎక్కువగా వాడే ఉప్పు గనిలో నుండి లభిస్తుంది. దీనిలో అయోడిన్ కలిపి బాగు చేస్తారు. నల్ల ఉప్పు, గంధకము వాసనలో ఉండి కొద్ది ఖనిజములతో కలిపి ఉంటుంది. క్యూరింగ్, 94% ఉప్పు 6% సోడియంతో కలిపి ఊదా రంగుగా ఉంటుంది. సముద్రపు నీటిని కాచి గాని డిస్టిల్ చేసి గాని చేసే ఉప్పు కొంచెం బూడిద రంగులో ఉంటుంది. దీనిలో లభించే కొన్ని ఖనిజములు గనిలో దొరికే రాతి ఉప్పులో అయితే ఉండదంట. థైరాయిడ్ గ్రంథి వలన కలుగు అనారోగ్యం ఎక్కువగా అయోడిన్ వల్ల కలుగుతుంది. సముద్రంలో దొరికే మొక్కలు గాని సముద్రపు చేపలు అయోడిన్ ఎక్కువగా లభ్యమగును. ఒక కప్పు పాలలో 100 మిల్లీగ్రాములు ఉంటాయి. దీన్ని తీసుకొనటం వలన మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది 5 సంవత్సరాల వరకు చాలా అవసరమంట. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం రోజుకి 150 మిల్లీగ్రాముల సామాన్య మానవునికి అవసరం పడుతుంది. అదే బాలింతలకు, గర్భంతో ఉన్నవారికి 200 నుంచి 300 మిల్లీగ్రాముల వరకు అవసరమవుతుంది. వైద్య నిపుణులు సహజముగా టీ స్పూన్ ఉప్పు ఒక మనిషికి సరిపోతుందంటారు. కానీ ఎంత ఉప్పును తీసుకుంటామో సరైన లెక్కలు లేవు. ఉప్పును ఎక్కువగా తింటే అధిక రక్తపోటు వస్తుంది. దీని వలన గుండెపోటు, గుండె జబ్బులు రావచ్చు. దీని వలన మూత్రకోశములు కూడా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. మూత్రకోశము శరీరంలోని సోడియంను బయటకు పంపుటకు ఉప్పు అవరోధం అవుతుంది. ఉప్పు వాడకము తగ్గించడం వలన రక్తపోటు తగ్గుతుంది. సోడియం, ఇది ముఖ్యంగా స్థూలకాయంలో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించడం వలన మరింత మేలు జరిగే అవకాశం కూడా ఉంది. కొన్ని రకాల ఉప్పు శరీర ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అవి సస్ఫోలా ఉప్పు మొదలైనవి. దీనిని సముద్రము నీటి నుండి తీసుకుని లవణమును కలిపి తయారు చేస్తారు. దీని వలన మంచి ఫలితములు కలుగుచున్నవి. లిజనర్స్, మరి ఉప్పు ఎన్ని రకాలు అన్న విషయాలు అయితే ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మీకు ఒక చక్కటి పాట ప్లే అవబోతుంది, విని ఆనందించండి.
3: Chinukai, can you feel the rain? Tenai, kurisei, let's

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి ఇప్పుడైతే ఉప్పు గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. పరిశోధకులు ఎక్కువ ఉప్పు రక్తపోటు రావడానికి కారణమైన మెదడుకు మాత్రం బలం ఇస్తుందని చెప్తున్నారు. చెమట పట్టడం వలన శరీరంలో సోడియం పెరగడం వలన కలిగేడు చెడును పంచదార నీటి వలన నివారించవచ్చు అని చెప్తున్నారు. మరి మీరు తినే పదార్థముల మీద ఉప్పు జల్లుకుని తినే అలవాటు ఉందా? మరైతే ఆ అలవాటును వెంటనే మానుకోవాలండోయ్. ఉదయం బ్రేక్ఫాస్ట్లోని తృణధాన్యము, చిక్కుళ్ళు, బిస్కెట్లు, సూప్, టన్లోని పదార్థములు వేయించిన పప్పులు, చిప్స్, ఉడికించిన మాంసము, చేపలు మొదలగు వాటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు కలిసి ఉంటుంది. ముఖ్యంగా ఆవకాయ పచ్చడి, అప్పడము మొదలగు వాటి గురించి మరింత జాగ్రత్తలైతే తీసుకోవాలి. మరి ఎటువంటివి తీసుకోదలచిన పోషణ ఉప్పునైతే వాడాలట. మరి సోడియం ఉప్పు తక్కువగా ఉండే పదార్థాలు ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముందుగా తృణధాన్యము అంటే పప్పులు, వరి, గోధుమలు, జొన్న, సజ్జ మొదలైనవి, తాజా పండ్లు, మీగడ, ఉప్పు కలపని వెన్న, నూనె, ఉప్పు కలపని వేరుశనగ పప్పులు, బఠానీలు మొదలైనవి, పంచదార, తేనె, జామ్, వంకాయలు, క్యాబేజ్, కాలీఫ్లవర్, దోసకాయలు, గుమ్మడి, చిక్కుళ్ళు, టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంప మొదలైనవి. ఉప్పు ఎక్కువగా ఉండనివి బిస్కెట్లు, కేకులు, గుడ్లలో తెల్లసొన, ఎండిన పళ్ళు మొదలైనవి, కూరగాయలు, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి మొదలైనవి. సో లిజనర్స్, మరి ఇవ్వండి ఉప్పు తక్కువగా కలిగిన పదార్థాలు. మరి ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. ఉప్పు గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. సో మరలా ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: Vishnu FM 90.4.
1: టమాటా మొక్కలని పడిపోకుండా నిలబెట్టడం. టమాటాలు ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు మరియు కోట్లాది మంది ప్రజలకు ఇది ఆహారము. ఇది ప్రజలకు ఆహారము కాకుండా ఆదాయాన్ని కూడా సమకూరుస్తాయి. కొన్ని ప్రదేశాల్లో టమాటా సాగుని సంవత్సరం పొడుగునా పండిస్తారు. కొన్ని రకాల టమాటాలు కేవలం 1 మీటర్ ఎత్తు మాత్రమే పెరుగుతాయి. మరి

0: కొన్ని 2 మీటర్ల వరకు పెరుగుతాయి. కానీ టమాటా మొక్కలకి సరైన ఆధారం లేకపోతే చెట్లు పెరిగిన బరువుకి నేలకి ఒరిగిపోతాయి. ఇది ఒక పెద్ద సమస్య. నేల నీటితో పచ్చిగా ఉన్నప్పుడు టమాటాలు భూమిని తాకి త్వరగా కుళ్ళిపోతాయి. మొక్కలకు భూమిలో నివసించే ఈ క్రిమి కీటకాల వల్ల ఆంత్రాక్నోస్, పండు తెగులు మరియు ఆకు ముడత వంటి రోగాలు సంక్రమిస్తాయి.
1: టమాటా మొక్కలకు సరైన ఆధారం కల్పించకపోతే పంటని పర్యవేక్షించడం చాలా కష్టం. మొక్కల మధ్య దూరం తగ్గిపోయి కుప్పగా పెరుగుతాయి, కనుక గాలి మరియు వెలుతురు లేకుండా పోతుంది. ఇది తెగుళ్లు మరియు వ్యాధులకు అనుకూలంగా మారుతుంది.
0: అలా పెరిగే చెట్లు త్వరగా క్రిమి కీటకాల బారిన పడతాయి. అఫిడ్స్ లాంటి కీటకాలు, తెల్ల పురుగులు టమాటా చెట్లని, పండ్లని నాశనం చేస్తాయి. నాణ్యమైన టమాటాలు ఉత్పత్తి చేయడానికి చెట్లు నేలపై ఒరిగిపోకుండా జాగ్రత్త పడాలి. భారతదేశంలోని రైతులు తమ టమాటా మొక్కలను స్థానికంగా లభించే పదార్థాల సహాయంతో ఎలా పెంచుతున్నారో చూద్దాం. పొడి కాలంలో మొక్కలను ఆధారపరచడానికి ముందు చెట్ల వరుసల మధ్యలో ఎండిన మొక్కల పదార్థాలను కప్పవచ్చు. ఆ గండి మట్టిని తేమగా ఉంచుతుంది మరియు నీటిని కాపాడుతుంది.
2: వరుస క్రమంలో టమాటా మొక్కల్ని నాటడం వల్ల డ్రిప్ ఇరిగేషన్ పైప్ ని అమర్చవచ్చు. ఇలా చేయడం వల్ల చెట్ల మధ్యలో పెరిగే కలుపు మొక్కల్ని కూడా సులభంగా తీసేయవచ్చు.
1: ఇది పంటను పర్యవేక్షించడానికి చాలా అవసరం. చెట్లకు ఆధారం ఉంచడం వల్ల పళ్ళు ఎత్తులో పెరుగుతాయి. ఆరోగ్యవంతమైన మరియు పెద్దవైన ఒకే సైజు పళ్ళని ఉత్పత్తి చేయొచ్చు. ఎక్కువ గాలి మరియు సూర్యరశ్మి ప్రసరించడం వల్ల ఆరోగ్యవంతమైన మరియు సరిసమానమైన పెద్ద పరిమాణంలో పండ్లను ఉత్పత్తి చేయొచ్చు. అప్పుడు టమాటాలను సునాయాసంగా కోయడానికి సేంద్రియ ఎరువుని చల్లడానికి సహాయపడుతుంది.
0: మీరు చెట్లు పువ్వులు కాసి పండ్లు పండక ముందే చెట్లని ఆధారపరచాలి. టమాటా మొక్కలను ఆధారపరచడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మీరు ప్రతి మొక్కని ఆధారపరచడానికి ప్రతి మొక్కని వెదురు లేదా చెక్క కర్రలతో తాడుతో కట్టవచ్చు. ప్రతి చెట్టుకి ఒక కర్ర అవసరమవుతుంది. మొక్క కాండం మరియు కర్ర మధ్య 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉంచండి. ప్రతి టమాటా మొక్క దగ్గర దాదాపు 2 మీటర్ల ఎత్తులో ఒక కర్రను బిగించండి. నేల మృదువుగా ఉంటే మీరు రంధ్రం తవ్వకుండా మట్టిలో కర్రలను గుచ్చవచ్చు. మీరు ఒక రంధ్రం తవ్వినట్లయితే లేదా మొక్క కాండంకు దగ్గరగా కర్రను పెడితే అది మొక్క యొక్క ప్రధాన మూలాలను దెబ్బతీస్తుంది. మొక్క యొక్క ప్రధాన కాండం మరియు 1 లేదా 2 కొమ్మలను కర్రకు కట్టడానికి పురుకోసు తాడు ఉపయోగించండి. తాడు కిందకి జారకుండా ఉండడానికి, కాండం కిందకి జారకుండా నిరోధించడానికి కాండం చుట్టూ ఒక ఉచ్చు బిగించండి. గట్టిగా కట్టద్దు. 1 నుంచి 2 సెంటీమీటర్ల దూరంలో కర్ర మరియు కాండం మధ్య ఉంచండి.
2: నాటే సమయంలో వెదురు లేదా చెక్క కర్రలు పెడితే అవి నీటి కారణంగా కుళ్ళిపోవచ్చు. 2, కొన్ని చెట్లు తాజా కలపను ఉపయోగిస్తే అవి మళ్లీ పెరుగుతాయి. అందుకే మేము చిగురు మొదలైన తర్వాతే వెదురు కర్రతో కడతాము.
0: ప్రతి 2 వారాలకు కాండం యొక్క కొత్త పెరుగుదలను కర్రకు కట్టాలి. తద్వారా చెట్టు ప్రతి 20 సెంటీమీటర్లకు జోడించబడుతుంది. పువ్వులు పూసిన పెద్ద కొమ్మలను కూడా భరిస్తుంది. మీకు వెదురు లేదా చెక్క కర్రలు తక్కువగా ఉన్నప్పుడు మరొక పద్ధతి అనుసరించవచ్చు. దానికి వరుస క్రమంలో టమాటా చెట్లని నాటాలి. మీకు 2 మీటర్ల ఎత్తైన చెక్క లేదా వెదురు కర్రలతో పాటు పురుకోస్తాడు లేదా సన్నవి ఇనుప తీగ అవసరమవుతాయి. వ్యవసాయ దుకాణం నుండి కొనుగోలు చేయొచ్చు. చెక్క స్తంభాల కోసం వెదురు యొక్క చివరను పదనపెట్టండి మరియు వాటిని ప్రతి వరుస యొక్క 2 చివర్లలో భూమిలో గుచ్చండి. తీగను కట్టడానికి వెదురు లేదా చెక్క సుమారు 60 సెంటీమీటర్ కత్తిరించండి. చెక్కిన కర్రను ప్రతి పోల్కి 30 సెంటీమీటర్ల వెనకాల లోపలికి పాతి ఇనపతీగని తగిలించడానికి ఒక కొండి అమర్చండి. ప్రతి 3 మీటర్ల వరుసలో మెటల్ వైర్కు మద్దతుగా 2 మీటర్ల ఎత్తులో వెదురు కర్రను గుచ్చండి. నేల మృదువుగా ఉంటే మీరు రంధ్రాలు తవ్వకుండా మట్టిలో కర్రలను గుచ్చవచ్చు. మీరు ఉపయోగించే వివిధ రకాల ఎత్తు ప్రకారం చివరి వరుస యొక్క ఒక్క చివర నుండి మరొక చివర వరకు స్తంభాలకు మెటల్ వైర్ను కట్టండి. స్తంభాల చుట్టూ మెటల్ వైర్లో ఒక లూప్ను తయారు చేసి దానిని నాచులోని ఆధారంగా అమర్చండి.
1: వెదురు నుండి వచ్చే తీగ బరువును భరించడానికి ఆధారంతో భద్రపరచబడుతుంది. దానివల్ల పండు బరువు పెరిగినా లేక బలమైన గాలి వీచినా కింద పడకుండా ఆపుతుంది.
0: ప్రతి వెదురు కర్రకు మెటల్ వైర్ను తగిలించి నైలాన్ దారం కాని మెటల్ వైర్ తీగ కాని అమర్చండి. వెదురు కర్ర చుట్టూ మెటల్ వైర్ని చుట్టకండి, ఎందుకంటే వైరు ముక్కలై వంగిపోవచ్చు. దీని వలన తదుపరి సీజన్లో మళ్లీ ఉపయోగించడం కష్టమవుతుంది. ఇప్పుడు ఆధారంగా ఉన్న పందిరి చెట్లకు కట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రతి ప్రధాన కాండం మరియు కొమ్మల మధ్య భాగానికి జనపనార తీగ ఒక చివరను మామూలుగా కట్టండి. మరొక చివరను గట్టి నాట్తో మెటల్ వైర్కు అట్టా చేయండి. స్ప్రింగ్ను ఎక్కువగా సాగదీయొద్దు, ఎందుకంటే ఇది మొత్తం మొక్కను పైకి లాగేయవచ్చు.

0: కొత్త కొమ్మలు పుయ్యడం ప్రారంభించినప్పుడల్లా పురుకొస్తాడు యొక్క చివరను కొమ్మలకు వదులుగా కట్టి మరొక చివరను మెటల్ వైర్కు గట్టిగా కట్టండి.
1: ముడి చాలా వదులుగా ఉంటే కొమ్మలు కిందకి వంగిపోవచ్చు, కాబట్టి మేము మెటల్ వైర్కి ముడిని గట్టిగా కట్టాలి. వానకి తడిచి ఎండకి ఎండిన తీగ మొద్దుబారి విప్పడానికి కష్టమవుతుంది, అందుచేతే వాటిని గొడ్డలతో కోసేయాలి.
2: మేము ప్రధాన కొమ్మలను చిగురు వచ్చే సమయంలో కట్టేస్తాము, మరియు కట్టే సమయంలో పువ్వులు పడకుండా జాగ్రత్త తీసుకుంటాము. కొమ్మలు పుష్పించడం ప్రారంభించినప్పుడు మరియు ప్రధాన కొమ్మలపై పువ్వులు పండ్లుగా మారడం ప్రారంభించినప్పుడు మేము వాటిని కట్టివేస్తాము.
0: మీరు తదుపరి సీజన్లో స్తంభాలు మరియు లోహపు తీగలను తిరిగి ఉపయోగించుకోవచ్చు, కానీ జనపనార తీగ తగినంత బలంగా లేదు, కాబట్టి మీరు కోత తర్వాత దానిని తీసేయొచ్చు.
1: టమాటాలు పండించిన తర్వాత మేము మా తదుపరి పంటను అదే స్థలంలో పండిస్తాము. దోసకాయలు మరియు పొట్లకాయలు వంటివి పెంచడానికి వైర్లు మరియు వెదురు కర్రని ఉపయోగించండి. ఇది తీగ మరియు వెదురు ధరని తిరిగి పొందడంలో సహాయపడుతుంది, మరియు మంచి దిగుబడిని పొందడం వలన మాకు గొప్ప ప్రయోజనాలు కలుగుతుంది.
0: మనం నేర్చుకున్న వాటిని మళ్లీ ఒకసారి సరి చూసుకుందాం. పందిరి మొక్కలకు మరింత కాంతి మరియు మెరుగైన గాలి ప్రసరణను కలిగేలా చేస్తుంది. ఆధారిత టమాటా మొక్కలు తక్కువగా క్రిమి కీటకాలు రోగాలు సంక్రమిస్తాయి, పళ్ళు త్వరగా పాడుకావు. ప్రతి మొక్క నుండి 10 సెంటీమీటర్ల వెదురు కర్రను నాటండి. పుష్పించే ప్రతి చెట్టు కాండము మరియు కొమ్మలను జనపనార తీగతో కర్రెక్కు వదులుగా కట్టండి. వరుసగా టమాటా చెట్లను నాటుతున్నప్పుడు మీరు వరుస యొక్క ప్రతి చివర 2 స్తంభాలను ఇరువైపులా అమర్చవచ్చు, మరియు ఒక మెటల్ వైర్ను అంతటా కట్టవచ్చు. వరుసలో ప్రతి 3 మీటర్లకు వెదురు కర్రలను ఉంచండి మరియు వాటిని మెటల్ వైర్కు కట్టండి. ప్రతి మొక్క కాండం మరియు కొమ్మలకు జనపనార తీగను వదులుగా కట్టి లోహపు తీగకు గట్టిగా బిగించండి. మొక్కలను పందిరికి అమర్చడం వల్ల టమాటా పండ్ల బరువు కారణంగా అవి కిందకి పడవు. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు మంచి పండ్లను ఉత్పత్తి చేస్తాయి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్. అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0816237963729.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్.

0: FM 90.4.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. బిజీ బిజీ ఉద్యోగాలతో చాలా మంది ఉదయం టీ టిఫిన్లు తినే సమయం కూడా ఉండదు. ఇక వాటిని తయారు చేసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించాలన్నా మరీ కష్టం. అలాంటి వారికి బేకింగ్ పాట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి కింది భాగంలో టోస్టర్ ఉండి దానిపైన తీసి పెట్టే వీలుండే ఓ టీ పాట్ ఉంటుంది. కాబట్టి స్విచ్ ఆన్ చేయగానే టోస్టర్ మిషన్ తో పాటు టీ పాట్ కూడా వేడెక్కి దానిలోని నీళ్లు మరుగుతాయి. కాబట్టి ఒకేసారి బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు, టీ లేదా కాఫీని పెట్టుకోవచ్చు. అదండి సంగతి. ఇదుంటే ఇంట్లో ఉన్నా ప్రయాణాల్లో ఉన్నా ఒకేసారి టీ టిఫిన్ తయారు చేసుకోవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. రోజు చూసేదానికన్నా కాస్త కొత్తగా ఉన్నదాన్ని చూస్తే పిల్లలు త్వరగా ఆకర్షితులవుతారు. ఆహారం విషయంలోనూ వాళ్ళంతే. అందుకే ఈసారి అట్లు వేసేటప్పుడు ఎప్పటిలా కాకుండా ఇలా బుజ్జి బుజ్జి స్మైలీ బొమ్మల్లా వేసిచ్చి చూడండి. సంతోషంగా వాటిని చూసుకుంటూ ఆవురవరమంటూ తినేయడం ఖాయం. ఇంటికొచ్చిన అతిథులైనా సరే ప్లేట్లో ఇంత అందమైన పదార్థాలను వడ్డించి అందిస్తే ఆనందంతో పొంగిపోవాల్సిందే. ఈ స్మైలీ ఫేస్ ప్యాన్, కేక్ ప్యాన్ మేకుంటే మనం కూడా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. అట్లు వేసినట్లే ఈ పెనం మీద కూడా గుంతల్లో నూనె రాసి పిండి వేసి అటు ఇటు తిప్పి తీయాలి. అంతే, మనకెంతో రుచికరమైన స్మైలీ టేస్టీ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని తెలుసుకునే ముందు మీకోసం ఒక మైండ్ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్ పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కొండి, సైబర్ నేరాలు అరికట్టండి.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పెద్ద గ్లాస్ లో కాడలతో ఉన్న ఆ ఐస్ క్రీమ్ గిన్నెలను చూస్తుంటే ఫ్లవర్ వాజ్ లో అలంకరించిన పువ్వుల్లా ఎంత బాగున్నాయో కదా. ఆహార పదార్థాలు ఎంత రుచిగా ఉన్నాయన్న దాంతో పాటు వాటిని ఎంత అందంగా వడ్డించారు అన్నది కూడా ఈ రోజుల్లో ముఖ్యమైపోతుంది. అందుకే చెకోస్లోవేకియాకు చెందిన డిజైనర్ మార్టిన్ జాకోబెన్ రూపొందించిన ఈ మోజో ఐస్ గ్లాసులు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పొడవైన కాడలతో ఉండే ఈ గాజు గిన్నెల్లో ఐస్ క్రీమ్ వేసి వాటితో పాటే వచ్చే పెద్ద సైజ్ గ్లాసులో ఉంచి వచ్చిన వారికి అందిస్తుంటే ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. అందంగానే కాదు, సులభంగా పట్టుకుని తినడానికి కూడా ఈ కాడల గిన్నెలు చక్కగా ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మరీ పెద్ద ఫ్రిడ్జ్ అయితే బోలెడంత స్థలం కావాలి, చిన్నదైతే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే సరిపోదు. పైగా పెద్ద ఫ్రిడ్జ్ల వల్ల డోర్ తీసిన ప్రతిసారి బోలెడంత విద్యుత్ వృధా అయిపోతుంది. ఈ రెండు సమస్యలకు చక్కని పరిష్కారమే ఈ డోర్ ఇండోర్ సూపర్ కెపాసిటీ ఫ్రిడ్జ్. ఎల్జీ కంపెనీ రూపొందించిన ఈ ఫ్రిడ్జ్ కు విడివిడిగా తీసే వీలుండేలా కింద పైన 4 తలుపులు ఉంటాయి. అంతేకాదు పైనున్న 2 డోర్లకు లోపలి భాగంలో మరో 2 తలుపులు ఉంటాయి. దీనివల్ల ఫ్రిడ్జ్ చిన్నదైనా ఎక్కువ పదార్థాలను పెట్టుకునేందుకు ఖాళీ దొరుకుతుంది. పైగా మంచినీళ్లు, పాలు, కూల్ డ్రింక్లు, స్నాక్స్ లాంటి తరచూ తీసి పెట్టే పదార్థాలను బయట డోర్లో పెట్టడం వల్ల వాటిని తీయడానికి మొత్తం ఫ్రిడ్జ్ తలుపులను తీసే పనుండదు. పైన డోర్ మాత్రం తీస్తే సరిపోతుంది. దాంతో ఎక్కువ కూలింగ్ ఉంటుంది, విద్యుత్తు ఆదా అవుతుంది. త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తుందట. విన్నర్ కదా లిజనర్స్. రేపు ఇదే సమయానికి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నేహా.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: చేయడానికి, మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జాక్షి అని అయితే వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు నాతో మాట్లాడాలనుకుంటే 9704949 కాల్ చేయండి. ఓకే లిజనర్స్, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మాస్ టైం పాస్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో
0: హలో అండి.
1: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో అండి.
1: హేమా అండి.
0: హేమా గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. మీరు బాగున్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మా పాపకి ఈ పాటల ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం అండి.
0: అవునా అండి?
1: అంతా మాట్లాడతానంటే కాల్ చేస్తాను.
0: ఓకే అండి, మాట్లాడించండి. మరి
2: బాగున్నారా?
0: బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ పేరేంటి? పావని. ఏం చదువుతున్నావు? ఓకే ఓకే. మరి వాళ్ళ ఒక క్వశ్చన్ అడుగుతాను, వింటావా?
2: వింటానక్క.
0: ఓకే. తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది, ఏంటది?
1: మళ్ళీ చెప్పండి.
0: తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది, ఏంటది?
1: తెలియట్లేదండి.
0: ఓకే అండి, పర్లేదు.
1: ఇంకొక పావని మాట్లాడుతండి, మా ఇంటి పక్కన అమ్మాయి.
0: ఓకే అండి.
2: హలో
0: హలో
2: హలో
0: హలో, మీ పేరు?
2: నా పేరు పావని.
0: పావని ఎలా ఉన్నారు?
2: బాగున్నాను.
0: ఓకే పావని, వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: దేవుడి పాట ఏదన్నా ఇవ్వండి.
0: ఓకే అండి.
1: థాంక్స్ అండి.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్టు ఒక దేవుడి పాట అయితే వేసేస్తున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మ, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్పాటి వెంకటేష్, మహబూబ్నగర్కి వెళ్ళి కాల్ చేస్తున్నాం మేడం. బాగున్నారా?
0: వెంకటేష్ గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి.
1: మేము వండర్ఫుల్, ఎక్సలెంట్ గా ఉంటాం మేడం.
0: అవునండి. ఓకే అండి, ఇవాళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: ఏంటి మేడం
0: క్వశ్చన్? ఏంటో విన్నారా అండి?
1: క్వశ్చన్ చెప్పండి మేడం. క్వశ్చన్ చెప్తేనే కదా ఆన్సర్ వచ్చేది మాకు. విన్నాం కానీ మళ్ళీ మీ నోటికి వెళ్ళి రావాలి మాకు తెలియాలంటే.
0: ఓకే అండి, ఓకే అండి. తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది, ఏంటి?
1: చెప్తా మేడం, చెప్తా. అయితే మీ పేరేంటి మేడం?
0: నా పేరు అక్షయ అండి.
1: అక్షయ గారు? అబ్బాబా, అక్షయ, అందుకే అనుకున్నా మాటలు అక్షల రూపంలో వస్తున్నాయి మా అక్షయ గారు అని. ఓకే ఓకే అమ్మా, మీరు చెప్పిన దానికి ఆన్సర్ కర్పూరం అనుకుంటామా?
0: అవునా అనుకుంటున్నారండి? ఇంకా
1: తెల్లని, సుగంధంగా, తెల్లగా సుగంధం ఉంటది కదా మేడం, ఎర్రగా మాయిపోతుంది, మాడిపో, అదే మాయమైపోతుంది కదా మేడం.
0: అవునా అండి? ఓకే అండి.
1: చెప్పగానే నాకు ఇట్లా అర్థమైంది మేడం, మీరు చెప్తుంటేనే నాకు మైండ్ లో వచ్చేసింది. ఏముండదు మేడం, నెక్స్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ 100% ఓకే. తర్వాత మీ ఆప్షన్ ఏముందో తెలియదు కదా మేడం.
0: అవునండి.
1: అయితే ఈరోజు మనకు ఏ మూవీ అంటే మా ఊరి మగాడు.
0: ఆ మూవీ నుండి
1: యాదగిరి.

0: అది చేసుకుంటా అనే పిల్ల పిల్ల అని ఉంటుంది మేడం. ఈ పాట ఒక రకంగా ఉంటుంది మేడం, మన ఊపు వస్తుంటది ఒక మా పాత జనరేషన్ వాళ్ళకి.
1: అవునా అండి, సూపర్ గా పాడారండి. అసలు
0: చాలా రోజులే మేడం మీ అక్షయ్ గారితో మాట్లాడక నెల పైన 2 నెలలు అవుతుంది.
1: అవునా అండి?
0: అవునమ్మా.
1: ఓకే అండి.
0: అదే ఇంకా మరి మిత్రులకు అవి చెప్తామా మేడం? ఇద్దరు కన్నా చెప్తాం.
1: ఓకే అండి చెప్పండి.
0: మన కర్నూలు బ్రహ్మయ్య, సాతాపూర్ లక్ష్మయ్య, మాబ్నారు బాలాజీ ముగ్గురికే సార్ మేడం. ఎక్కువ చెప్తే మనకు శ్రోతలు ఇంకా లైన్ ఉంటారు. మన వాళ్ళు మన ఇష్ట రేడియో అంటేనే చాలా డిమాండ్ ఉంటుంది మేడం.
1: అవునండి,
0: లైవ్ కలవడమే పెద్ద కష్టం. ఓకే మేడం, కాల్ చేసినందుకు ప్రత్యేక అభినందనలు మేడం.
1: ఓకే అండి. మీరు కోరుకున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో.
0: హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఐఎస్పేట మండలం చంద్రపాడు మేడం. మాది, నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: విన్నా మేడం, కర్పూరం ఆన్సర్.
0: కరెక్ట్ గా చెప్పారండి.
1: నేనే నాకే కలవాల్సింది, జస్ట్ మిస్ అయిపోయింది మేడం ఇందాక ఫోన్.
0: అవునా అండి? ఇందాక కాలర్ కూడా కరెక్ట్ గా చెప్పారండి ఆన్సర్.
1: ఆయన కాడికి ముందే చెప్దామని కొంచెం మిస్ అయిపోయింది.
0: అవునా అండి?
1: అవును మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళే సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: కొండవీటి దొంగ సినిమాలో నుంచి శుభలేఖ రాసుకున్న అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి. మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. బంగారు తల్లి, చిట్టు తల్లి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను బండారు త్రిమూర్తులు గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురి నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: చాలా సంతోషం అండి. ఉభయ తారకంగా మీరు బాగుంటే మేము, మేము బాగుంటే మీరు, తప్పకుండా బాగుంటాం. మన రేడియో పరమైన ఫ్యామిలీ.
0: అవునండి, చాలా చక్కగా చెప్పారండి.
1: రేడియో కుటుంబం, రేడియో కుటుంబ సభ్యులు అండి మనందరం కూడా.
0: అవునండి.
1: ఓకే తల్లి,
0: ఇవాళ క్వశ్చన్ ఏంటో చెప్పమంటారా అండి?
1: చెప్పండి.
0: సన్నని తొడవు తొలగిస్తే కమ్మని వెన్నముద్ద అందరూ ఇష్టంగా అరిగిస్తారు, ఏంటది?
1: వెన్నముద్ద, అది అర్థమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మని దగ్గరలో ఉంది కాబట్టి ఆ పేరు బాగానే ఇచ్చారు. ప్రశ్న బాగానే అడిగారు, నాకు వెంటనే పురచట్లేదు, మీరు చెప్పినప్పుడు సమాధానం తెలుసుకుంటానులే బంగారు తల్లి.
0: ఓకే అండి,
1: నేను పాట వివరాలు చెప్తాను, ప్లే చేద్దరు కానీ
0: చెప్పండి.
1: అడ్డవనసుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు, మన కాలేజ్ కి, లిజనర్స్ కి తెలియపరుస్తున్నాను ముందుగా.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా అండి మా తరఫున.
1: అదే అండి, మాయను దూరం చేసిన గీతాచార్యుడు అండి వాడు, మహానుభావుడు. నిజంగా శ్రీరామచంద్రుడు ఒకలాగా ధర్మ ప్రభు అయితే, శ్రీకృష్ణుడు మంచివాడికి మంచివాడు, చెడ్డవాడికి చెడ్డవాడు అండి. శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి ఉన్న తేడా అది ఒకటే.
0: అవునండి,
1: అందుకే ఆయన జీవితాంతం కూడా ఆ పాండవుల పక్షపాతిగానే ఉండిపోయారు. వాళ్ళ అమ్మయ్య గారు బలరాముడు, దుర్యోధనుడు కౌరవుల పక్షాన ఉన్నప్పటికి కూడా ఆ శ్రీకృష్ణుడు మాత్రం ఎప్పుడు కూడా ఆ కుంతిమాతకి, తర్వాత ఆ పాండవులకి వారి పక్షానే ఉండిపోయారు. అత్త అత్త అత్త అనుకుంటే కుంతిపాత్రకి వెళుతూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ. భయంగా ఆశ్చర్యంగా నవ్వుగా ఉంటారండి స్వామివారు అలా నడుస్తూ వెళుతుంటే. పాత సినిమాల్లో చూస్తాం కదా.
0: అవునండి,
1: ఇంతకుముందు డ్రామాలు అవి కూడా ఉండి, ఈ మధ్యంటే లేవు తప్ప డ్రామాల్లో అది కూడా ఆ నటులకి శ్రీకృష్ణ పరమాత్ములు నెమలి పించడానికి ఆ మొళ్ళకి ఎంత శోభాయమానంగా ఉంటారు అండి శ్రీకృష్ణ పరమాత్ముడు.
0: అవునండి.
1: సరే తల్లి, అయితే ఈవేళ నేను అడగబోతున్న పాట విషయానికి వచ్చేస్తున్నాను.
0: చెప్పండి.
1: ఈవేళ ప్రముఖ సంగీత దర్శకులు ఎవరంటే ఫస్ట్ రమేష్ నాయుడు గారు వర్ధంతి అండి. ఈవేళ సెప్టెంబర్ 3.
0: అవునండి,
1: వారు 1959 దాంపత్యం సినిమా ద్వారా తెలుగు తెరకు, తెలుగువారే తెలుగు తెరకు పరిచయం అయ్యారు, సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. 1987 కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి స్వయం కృషి అండి వారి ఆఖరి సినిమా.
0: అవునా అండి?
1: అవునండి, ఒక్కరోజు ఆ సినిమా, ఆ సినిమా విడుదల రోజున, విడుదల ఒక్క రోజు ముందు రోజు కాలం చేశారండి కరెక్ట్ గా ఎవరు, రమేష్ నాయుడు గారు.
0: అవునా అండి?
1: ఆ రోజే అయ్యి ఉంటారండి పాపం, ఎందుకంటే ముందు రోజు అయితే ఆ రిలీజ్ అవ్వను పాపం. కాకపోతే ఆ రోజు అయినందువల్ల సినిమా ఒక పక్క రన్ అయిపోతుంది, వాడు మాత్రం కాలం చేశారు. అది మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది రమేష్ నాయుడు గారి విషయంలో.
0: అవునండి.
1: సరే, కానీ వారు ఇచ్చిన ట్యూన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. మన మేఘతం చేసిన సినిమాయే కాదు, కళ్యాణి సినిమాయే కాదు, శివరంజని సినిమాయే కాదు, మొత్తం అందారమే కాదు, ఒకటా రెండే అండి రమేష్ నాయుడు గారి సినిమాలు, కే విజయ రమణ గారి సినిమాలు, జంజాల గారి సినిమాలు, దాసనారాయణరావు గారి సినిమాలు, ఈ ముగ్గురు దర్శకులు నిర్మించిన సినిమా, దర్శకులు తీసిన సినిమాలు కూడా సంగీత దర్శకత్వం రమేష్ నాయుడు గారే చేస్తారండి దాదాపు.
0: అవునండి,
1: మంచి ఎక్సలెంట్ సాంగ్లు చేస్తారండి. ఆ సాంగుల్లో ఒక సాంగ్ అడుగుతారు మమ్మల్ని.
0: ఓకే అండి,
1: వారి ఆఖరి సినిమాలో పాట అడిగేస్తున్నాను, అది కూడా చాలా బాగుంటది. స్వయం కృషి, స్వయం కృషి చిత్రంలో జాన్

0: പാടിന് പാട്ട് ഗീതത്തിന് സീതാറാമ ശാസ്ത്രി, സംഗീത രമേശ് നായിഡു. തിന്നി തിന്നി കോരിക്കലടക ശ്രീനിവാസുടുന്നടക അനേ പാട്ട് അന്തുപാട്ടിലോ ഉണ്ടമ്മ
1: ഉണ്ടി.
0: ആ പാട്ട് വിനിപ്പിസ്താരാ?
1: ഓക്കേ അണ്ടി.
0: హలో అమ్మా.
1: ఆ చెప్పండి.
0: తోటి పేరు చెప్పమంటారా సెలవు తీసుకోమంటారా?
1: సెలవు తీసుకుంటారా అండి?
0: ఆ సెలవు తీసుకుంటాం. బంగారు తల్లి చిట్టు తల్లి మీకు అభినందనలు ఆశీర్వాదాలు ధన్యవాదాలు.
1: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాం. ప్లీజ్ లెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం, నంద్యాల జిల్లా బాన్ముఖుల నుండి ఎఫ్ఎం సర్దార్. శుభ సాయంత్రం మేడం మీకు.
0: నమస్తే అండి. సర్దార్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా రోజులైంది మేడం, 14 నెలలు అయింది మేడం నేను చేయక.
0: అవునా అండి?
1: ఎందుకంటే లాక్ పడింది మా నంబర్, కానీ లాక్ తొలగించారు, ఈ రోజు చేస్తున్నాను మేడం.
0: అవునా అండి?
1: చాలా సంతోషం మేడం, మీకు ధన్యవాదాలు.
0: ఓకే అండి.
1: మేడం అంశం ఇచ్చారా ఏమన్నా? ఏం లేదా,
0: ఇవాళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: లేదు మేడం, ఒక కాల్ తూకి చేశారు, తూకి తగిలింది.
0: ఓకే అండి, మరి చెప్తాను. సన్నని తొడవ తొలగిస్తే కమ్మని పెన్న ముద్ద అందరూ ఇష్టంగా అరగిస్తారు, ఏంటది?
1: లేదు మేడం, ఐడియా లేదు, వింటాను లాస్ట్ చివర్లో. కానీ ఈరోజు సాంగ్స్ వచ్చేసి జానకి రాముడు.
0: ఆ మూవీనండి,
1: అదిరింది మామ అదిరింది రో అనే పాట సూపర్ సాంగ్స్ కొంచెం బాగుంటుందని అడిగాను మేడం. మన శ్రోతలు వింటున్న వారందరికి అభినందనలు, మీకు ప్రత్యేకంగా. ఉంటాను మేడం, నమస్తే.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే ఎలా ఉన్నారు వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎనుగంటి, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం.
0: బాగున్నారా అండి? ఓకే అండి, మరి వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: చెప్పండి. అదే చెప్పండి, కమ్ ఒకసారి చెప్పండి, ఇలా అన్నారు కానీ మొత్తానికి అయితే.
0: ఓకే అండి, చెప్తాను. సన్నని తొడవు తొలగిస్తే కమ్మని వెన్నముద్ద అందరూ ఇష్టంగా అరిగిస్తారు, ఏంటది?
1: చల్ల నుంచి మేగడ, మేగడ తొలగిస్తే ఎన్నముద్ద అవుతుందండి. పాల, పాల మేగడ నుంచి తొలగిస్తే ఎన్న అవుతుంది. అందుకని నేను అది ఎన్నముద్ద అనుకుంటున్నాను.
0: నేను
1: మేడం
0: మరి లాస్ట్ వరకు వింటోండి అంతా.
1: అయితే మేడం, రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకుని మీరు అడిగారేమో వచ్చిన అనుకున్నాను. సరే, నేను ఒక చిన్న కవిత కృష్ణుడి మీద చెప్తానండి.
0: చెప్పండి.
1: ప్రవచనాల పవిత్రతకు ప్రసంగ కార్యక్రమాల్లో గొప్ప ఆధ్యాత్మిక భగవద్గీత మహాపవిత్ర కర గ్రంథం. దాని దాని పవిత్రతను పాటిస్తూ పఠిస్తూ ప్రతి ఒక్కరు పూజా మందిరాలలో ఇండ్లలో ఉండవలసిన గీతోపదేశం గ్రంథం మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం కొన్ని వేల సంవత్సరాలైన ఈ తరం ఆ తరం అనే ఆధునికత మీమాంసానికి తావులేని మహారస రమ్య శ్లోకాలతో పరమాత్మ శ్రీకృష్ణ ఉపదేశం సంక్షిప్త గ్రంథం. యుద్ధఘట్టం ముగిసిన అనంతరం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన మహా అద్భుత ప్రవచనాల పవిత్ర గ్రంథం. కోర్టు సాక్ష్యాలలో ప్రథమ ప్రామాణికగా ఆత్మ పరిశీలన సాక్షిగా భవబంధాలు తొలగించిన అనంతరము ఆత్మ సాక్షాత్కార పరిపూర్ణత ప్రామాణికకు తరతరాలుగా ఎనలేని గ్రంథం భగవద్గీత. శ్లోకాలలో ఒకటొకటిగా పారాయణం చేసి జీవితంలో సద్గతులు ప్రాప్తిస్తాయి. భగవద్గీత పారాయణం. జై వాసుదేవ, జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ నా చిన్న సందేశం మేడం.
0: ఓకే అండి, చాలా చక్కగా చెప్పారండి
1: మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నాకు ఇవాళ మనువు మనసు ఆ చిత్రంలో

0: అది
1: చాలా చక్కగా పాడారండి. మరి ఒకసారి మళ్ళీ ఒక మూవీ నేమ్ మళ్ళీ ఒకసారి చెప్తారండి.
0: మనువు మనసు అండి. మనువు మనసు దొరుకుతుంది.
1: ఓకే అండి,
0: ఇది కూడా రేపు కృష్ణాష్టమి గోకులాష్టమి సందర్భంగా నా మనసుకు నచ్చింది, ఆ కవిత రాశాను, ఈ పాట కోరుకున్నాను.
1: ఓకే అండి.
0: ఓకే,
1: మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి మన నెక్స్ట్ లక్కీ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో నమస్తే, శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాష మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి మస్తాన్ భాష గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: అంతే అంటారండి?
1: అంతే మేడం, దేవుడు దయలేదే ఏది చేయలేం మేడం.
0: అంతే అండి. మరి వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: చెప్పండి మేడం ఒకసారి.
0: సన్నని తొడవు తొలగిస్తే కమ్మని వెన్నముద్ద, అందరూ ఇష్టంగా అరగిస్తారు, ఏంటది?
1: సన్నని తొడవు తొలగిస్తే కమ్మని వెన్నముద్ద.
0: అవునండి,
1: అందరు ఇష్టంగా ఆరగిస్తారు మేడం. నేనైతే చెరుకు అనుకుంటున్నాను మేడం.
0: చెరుకు అనుకుంటున్నారా అండి? ఓకే అండి, మరి
1: సరే మేడం, లాస్ట్ లో చూద్దాం.
0: ఓకే అండి
1: మేడం, ఈరోజు పాట వచ్చేసి మేడం
0: చెప్పండి,
1: మానవుడు దానవుడు సినిమాలో నుంచి అణువు అణువున వెలిసిన దేవ ఆ పాట మేడం. ఈ పాట వరంగల్ జిల్లా ముండ్రాయి గ్రామం నుంచి అనుల మోహన్ గారికి స్పెషల్ గా డెడికేట్ చేస్తున్నాం మేడం ఈ పాట.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, చలచలని కూల్ కూల్ గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?

0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బాలాజీ అండి, నా పేరు. నేను ఒకప్పుడు ఓల్డ్ కాలర్, ఎప్పుడో మన విష్ణు ఎఫ్ఎం స్టార్టింగ్ లో అప్పుడు రేడియో ద్వారా విని చేసేవాళ్ళం.
0: అవునా అండి, బాలాజీ గారు ఎలా ఉన్నారు?
1: ఎంత హ్యాపీ, బాగున్నాం అండి. ఆకివీడు మాది. నేను ఉండేది ఏమో ప్రెసెంట్ వర్కింగ్ భీమవరం కలెక్టరేట్.
0: అవునా అండి, ఓకే అండి. మరి వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: లేదండి, వినలేదు.
0: ఓకే అండి, చెప్పమంటారా?
1: చెప్పండి చెప్పండి.
0: సన్నని తొడవ తొలగిస్తే కమ్మని వెన్నముద్ద అందరూ ఇష్టంగా ఆర్గిస్తారు, ఏంటది?
1: ఐడియా రావట్లేదండి.
0: ఓకే,
1: ఆన్సర్ మీరే చెప్పండి.
0: ఓకే అండి.
1: ఓకే, మన గోపాల గోపాల మూవీ నుంచి ఒక సాంగ్ ఉంది కదా, టైటిల్ సాంగ్.
0: ఓకే అండి.
1: ఆ సాంగ్ మా భీమవరం ఆక్వేడ్ వాళ్ళందరికీ కూడా డెడికేట్ చేస్తున్నాను, రెగ్యులర్ కాలర్స్ అందరికీ కూడా.
0: ఓకే అండి. ఓకే అండి, మీరు కోరుకున్న వాళ్ళందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

లిజనర్స్, ఇవాళ నేను అడిగిన క్వశ్చన్ వచ్చేసి, సన్నని తొడవ తొలగిస్తే కమ్మని వెన్నముద్ద అందరూ ఇష్టంగా అరిగిస్తారు. ఆన్సర్ వచ్చేసి అరటిపండు అండి. ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది కదండి. మరి మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు కూడా చెప్పేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మాఫియా ప్రతీకార నేపథ్యం కుటుంబాంశాల మేళవింపుగా రూపొంది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న చిత్రం జైలర్. అగ్రహీరో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్ రానున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జైలర్ 2 రిలీజ్ డేట్ పై ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ తాజాగా టీం అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 15 దీన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. జైలర్లో

భాషలకు చెందిన అగ్రతారలు అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. రెండో భాగంలోనూ ఆ సందడి కొనసాగనుంది. సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే సీక్వెల్ ప్రారంభమవుతుందని గతంలో శివరాజ్ కుమార్ తెలిపారు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు ఫహద్ ఫాజిల్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శశాంక్ ఎలేటి తెరకెక్కించారు. షోభు ఎర్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించారు. సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్ర పోషించారు. ఈ నెలలోనే రావాల్సిన ఈ సినిమాని అక్టోబర్ 2 విడుదల చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు కొత్త విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్ను నెట్టింట పంచుకున్నారు. ఇదొక విభిన్నమైన ఫ్యాంటసీ ఎంటర్టైనర్. థియేటర్లో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించేలా ఉంటుంది అని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కార్తి హీరోగా పిఎస్ మిత్రన్ డైరెక్షన్ లో రూపొందుతున్న సర్దార్ 2 ఈ నెల 10 రానుంది. గూఢచార్య నేపథ్యంలో యాక్షన్ ప్రధానంగా తీర్చిదిద్దిన సర్దార్ కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం ఇది. మాళవిక మోహనన్, అశిక రంగనాథ్ హీరోయిన్స్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. గతంలో జరిగిన సంఘటనలకు వర్తమాన విషయాలను జోడిస్తూ ఈ కథను తీర్చిదిద్దారు డైరెక్టర్. మురుగన్ స్వామికి పరమ భక్తుడైన సర్దార్ ని జపాన్ లో జరిగే ఓ రహస్య ఆపరేషన్ కోసం ఎంపిక చేస్తారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఎలాంటివన్నది ఇందులో కీలకం. కార్తి మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. తండ్రి కొడుకుల పాత్రలో కార్తి లుక్స్, హావభావాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఎస్జే సూర్య, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల జీవిత కథ ఇప్పుడు సినిమాగా రానుంది. కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో దేవరాయ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. సెప్టెంబర్ 2న సుదీప్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లిమ్స్ ను విడుదల చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు టీం వెల్లడించింది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఓ కథకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్తే ప్రతి సినిమా ఓ బ్లాక్ బస్టరే. మారమ్మలో ఆవి అంశాలన్నీ బాగా కుదిరాయన్నారు డైరెక్టర్ శివ నిర్వాణ. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రమే మారమ్మ. మంచాల నాగరాజ్ తెరకెక్కించారు, మయూర్ రెడ్డి బండారు నిర్మించారు, దీపావాలు హీరోయిన్, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 10న రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హీరో రామ్ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా డైరెక్టర్ శివ నిర్వాణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి అవసరమైన అన్ని రకాల అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. ఈ ట్రైలర్ కి 10 రెట్లు సినిమా ఉంటుంది, చివరి 20 నిమిషాలు రోమాంచితంగా ఉంటుంది అన్నారు డైరెక్టర్ నాగరాజ్. హీరో మాధవ్ మాట్లాడుతూ సాధారణంగా ఇద్దరు మనుషుల మధ్య బంధం ఉంటుంది, కానీ సినిమాలో ఒక మనిషికి ఓ దొన్నపోతుకి మధ్య ఉండే అన్నదమ్ముల బంధాన్ని చూస్తారు. రవితేజ ఈ సినిమాను చూశారు, ఆయనకి క్లైమాక్స్ చాలా నచ్చింది, తానెంతో భావోద్వేగానికి గురయ్యారు అన్నారు. ఈ కార్యక్రమంలో దీపాబాలు, మయూర్, వికాస్ వశిష్ట తదితరులు పాల్గొన్నారు. కోరుకున్న లైఫ్ ఇదే, ఎవరికి ఎవరు కాని చోటు ఇదే, వేల మైళ్ళరాలు దూరమే, మనవారికి ఊరికి అంటూ పాటలు పాడుతున్నాడు ఆనంద్ ఎవరకొండ. ఇదంతా ఆయన వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ చిత్రం కోసమే. ఆదిత్య హాసన్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి ప్రేక్షాదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే సబ్కో అనే గీతాన్ని విడుదల చేసింది మూవీ టీం. దేశం కాని దేశంలో ఎగిరెగిరే పతంగులురా, నువ్వైనా నేనైనా పిల్లోడివైతే కాదులా, నువ్వు పరదేశీ, కుల్లా కుల్లా బతికేద్దాం, ఎందుకు నామోషి అంటూ సాగుతున్న ఈ గీతం సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. హేషం అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటను సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ ఆలపించారు. సూర్యదేవర్ నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మరికొన్ని

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఆ కోపం, ఆ ఆవేదన, ఆ గుండెకోత, ఆ దుఃఖం, ఆ పట్టుదల, ఆ ధైర్యం, ఊహించని తుఫాన్లో విరుచుకుపడే ఆ శక్తే మైసా అంటోంది రష్మిక. ఇది ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న నాయకా ప్రాధాన్య సినిమా. రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని నవంబర్ 27 పాన్ ఇండియా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్ను పంచుకున్నారు. రష్మిక అందులో చేతిలో ఈట పట్టుకుని రక్తంతో తడిచిన శరీరంతో రౌద్ర రూపంలో కనిపించారు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ గా ముస్తాబోతున్న ఈ సినిమాలో రష్మిక శక్తివంతమైన గిరిజన గోండు మహిళ పాత్రలో అలరించనున్నారు. గాయం కారణంగా గత కొన్ని రోజులుగా విశ్రాంతిలో ఉన్న ఆమె ఇప్పుడు తిరిగి కోలుకోవడంతో ఈ చిత్ర సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి జేక్స్ బిజాయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్క్. సో లిసనర్స్, మరి వాళ్ళ థీమ్ మార్క్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే

అడ్డుల జంగిరెడ్డి అండ్ అర్జున్ కలిపి ఆల్పించిన ఈ సబ్ హెడ్ సాంగ్ కి లిరిక్స్ అయితే శ్యామ్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సబ్ హెడ్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: ఎలక్ట్రానిక్స్ అహూజ ఆదిరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425.
1: సాంగ్ ఏంటంటే గలియాన్ ఫ్రమ్ ద మూవీ ఎక్ విలన్. సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే అంకిత్ తివారి అందించగా, అంకిత్ తివారి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే మనోజ్ ముంతషీర్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసేపోతున్నాను. ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: సో లిసనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక అదిరిపోయే తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిసనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే ఉమా బేబీ ఫ్రమ్ ద మూవీ గుంటూరుకారం. మహేష్ బాబు అండ్ శ్రీలీలా లిటిల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే తమన్ అందించగా, శిల్పారావు ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే రామ్ జోగయ్య శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. మీ ఇంటర్ ఎంజాయ్.
2: కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పుల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే బేకయాలి ఫ్రమ్ ద మూవీ కబీర్ సింగ్. షాహిద్ కపూర్ అండ్ కియారా అద్వానీ లీడ్ రోల్స్ నటించిన ఈ సఫైట్ మూవీకి మ్యూజిక్ అయితే సచేత్ పరంపర అందించగా, సచేత్ ఆలపించిన ఈ సఫైత్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షాద్ కమిల్ అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫైత్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఎంజాయ్. సో లిసనర్స్, ఒక మాజీ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. లిసన్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల్ ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సో లిసనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ ఏంటంటే అరే రే మనసా ఫ్రమ్ ద మూవీ ఫలక్నామా దాస్. వెస్వక్షన్ అండ్ సలోని మిశ్రా లీడర్స్ గా నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే వివేక్ సాగర్ అందించగా, సిద్ధ శ్రీరామ్ ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే కిట్టు గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.

0: శనివారంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబే ద మోస్ట్ బ్యూటిఫుల్ హిందీ సాంగ్ ఏంటంటే మస్త్ మగన్ ఫ్రమ్ ద మూవీ 2 స్టేట్స్. అర్జున్ కపూర్ అండ్ ఆలియా భట్ లీడర్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే శంకర్ అందించగా, అర్జున్ సింగ్ అండ్ చిన్మయ్ గారు ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: సో లిజనర్స్, మరి ఇప్పుడు రాబోయే మన లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే సదానన్ను ఫ్రమ్ ద మూవీ మహానటి. కీర్తి సురేష్ దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే మికీ జే మేయర్ అందించగా, చారులతా మణి గారు ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: లిసనర్స్ విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటే లాస్ట్ డే ట్యూన్ యూర్ రేడియో విజన్ 90.4 ఇస్ విజ్ఞాన వికాస వినోదాల సంఘం సెండింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే గాయత్రి.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలు అందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818 16 2377 9 6 23 7295.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.